ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 6వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈ రోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 భావన మనోధైర్యం, శ్రీ ఎం శ్రీనివాసరావు గారి భావజాలం. ఉదయం 6:15 భక్తిరంజని, ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. ఉదయం 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవ్యాపారాల సాగు గురించిన వివరాలు. ఉదయం 7:00 సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికనందిస్తారు శ్రీ సిహెచ్ నరహరి. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి, ఈ కార్యక్రమంలో కవిత్వం కలకాదు మనుగడ, ఈ అంశంపై శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం గారి ప్రసంగం. ఇంకా ఇదే ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికన రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ టి శశికుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ అనంతరామన్ గారి వయోలిన్ వాద్యం. ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, ఈ శీర్షికన 90

ఇలా ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఓరుగల్లు వైభవం. రూపకం, రచన, నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఉదయం 11:03 భక్తి సంగీతం, 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం, మధ్యాహ్నం 12:10 యువవాణి, మధ్యాహ్నం 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, ఇక మధ్యాహ్నం 1:20 చేనుకబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం, 2:30 నిషిగన్ మరాఠీ కార్యక్రమం.

0: ఇక ఈ సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి భండారి కథను వినిపిస్తారు శ్రీ సాయల తిరుపతి బృందం. సాయంత్రం 6:30కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50కు వ్యవసాయ సూచనలు. ఈనాటి వ్యవసాయ ధరల కార్యక్రమంలో యాసంగి మొక్కజొన్న సాగు, వాటి పోషకాల నిర్వహణ ఈ అంశం గురించి వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15కు ఇల్లు వాకిలి వ్యవసాయ ధరల కార్యక్రమంలో సమస్యాత్మక భూములు, వాటి నిర్వహణ ఈ అంశంపై సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారి ప్రసంగం. 7:45కు వికసిత్ భారత్ కార్యక్రమంలో పోషణ అభియాన్ గురించి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి డి సౌందర్య గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 9:15కు స్పాట్ లైట్. 9:30కు చర్చాకా విషయ. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రలే. 10:00కు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ గౌరీ రామ్మోహన్ గారి గాత్ర కచేరి, వాద్య సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్ వయోలిన్, శ్రీ మావుదూరి సూర్యప్రకాష్ మృదంగం. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఈ ఉదయం 10:03కు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఓరుగల్లు వైభవం. రూపకం, రచనా నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03కు ఆకాశవాణి సమయం 6:00కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రలే.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में वियतनाम के राष्ट्रपति तो लाम से बातचीत करेंगे. दोनों नेता द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं और पारस्परिक हित के क्षेत्रीय तथा वैश्विक मुद्दों पर व्यापक चर्चा करेंगे. श्री तो लाम कल 3 दिन की भारत यात्रा पर नई दिल्ली पहुंचे. शिक्षा मंत्री धर्मेंद्र प्रधान आज नई दिल्ली के विज्ञान भवन में विद्यालय प्रबंधन समिति दिशा निर्देश 2026 जारी करेंगे. विद्यालय प्रबंधन समितियां निपुण भारत मिशन के अंतर्गत बच्चों में बुनियादी पढ़ने लिखने और गणक क्षमता को मजबूत करने में अहम भूमिका निभाती हैं. सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी ने कहा है कि इलेक्ट्रिक वाहनों को खरीदने के लिए लोगों में उत्साह बढ़ रहा है. श्री गडकरी ने नई दिल्ली में आयोजित एक निजी ऑटो सम्मेलन में कहा कि जीवाश्म ईंधन के सर्वोत्तम विकल्पों के उपयोग और जनता के बीच इसके प्रचार प्रसार के लिए व्यापक शोध किया जा रहा है. उन्होंने बताया कि राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली में 1,60,000 करोड़ रूपये की लागत से सड़कों का निर्माण हो रहा है. केंद्रीय मंत्रिमंडल ने 5,600 करोड़ रुपए की लागत से देश में कपास क्षेत्र में बाधाओं, घटती वृद्धि और गुणवत्ता संबंधी चिंताओं को दूर करने के लिए कपास उत्पादकता मिशन को मंजूरी दी है. नई दिल्ली में मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा कि इस योजना से लगभग 32 लाख कपास किसानों को लाभ होने की संभावना है.
2: ये प्रधानमंत्री जी का विजन है 5F, फार्म से फाइबर बनाना, फाइबर से फैक्ट्री में जाना, फैक्ट्री से फैशन, फैशन से फॉरेन शोर्स तक कॉटन का पूरी सप्लाई चेन को मेंटेन करना, कस्तूरी कॉटन, इसकी प्रॉपर मार्केट में स्थापना.

సామితు రావణన్ 100 యోజనాల సముద్రం దాటుతాను. అంతేకాదు లంకలో ఒక్కొక్కరి చేతిలో 21 ఆయుధాలున్నా సరే లెక్క చేయను. దొంగ అయినటువంటి రావణాసురుణ్ణి, దొంగ సొత్తు అయినటువంటి సీతమ్మని ఖచ్చితంగా తీసుకొస్తాను. త్రిదివే సీతా, స్వర్గంలో ఉన్నా సరే వెళ్ళి తీసుకొస్తాను, తప్ప సీతమ్మ కనిపించలేదనే వార్తని చెప్పనే చెప్పనని సముద్రం మీద ఇంకా లంఘించడానికి ముందు ఆంజనేయ స్వామి అన్నాడు. ఇటువంటి గ్రంథాలని విన్నా వినిపించినా చదివినా చదివించినా ఎక్కడైపోతానో, పరీక్ష తప్పుతానో అని బాధపడుతూ భయపడుతూ పిరికితనంతో ఉండేటటువంటి వాళ్ళకి కొత్త ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. మామూలు మాట కాదు. అంతేకాదు లంకలో మొత్తం అందరూ రాక్షసులు నేల మీద ఉంటే కోట్ల రాక్షసులకి పైన ఆకాశ మార్గంలో ఎగురుతూ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం.

0: నా పేరు ఆంజనేయుడు. మా నాన్న పేరు వాయుదేవుడు. నేను స్వయంగా ఇక్కడికి వచ్చాను. మీరు నమ్ముకున్నటువంటి రావణాసురుడు ఉన్నాడే, ఇట్లాంటి వాళ్ళు వేల వేల మంది వచ్చినా ఖచ్చితంగా వాళ్ళందరినీ జయించి విడతాను. నాకే విధమైనటువంటి మనసుకి అధైర్యం లేదు. అంతేకాదు, నా పేరు ఊరు చెప్పాను కదా, ఖచ్చితంగా ఇక్కడ మిషతాం సర్వరక్షసాం లంకని కాపలా కాస్తూ రావణాసుడికి సహకరిస్తున్న మీ అందరూ చచ్చిన తర్వాత మాత్రమే నేను వెనక్కి వెడతాను. రామచంద్రుని దాసునిగా వచ్చాను, రామచంద్రుని దూతగా వచ్చానని తన చిరునామాని చెప్పడమే కాకుండా తన మనోధైర్యాన్ని మాటలలో నింపి చెప్పాడు ఆంజనేయ స్వామి. ఆ స్ఫూర్తి మనకి కలిగినటువంటి రోజున మానసికంగా పెరిగితనం అనేది ఉండనే ఉండదు. ఈవేళ ఏ వార్తాపత్రికని చూసినా, ప్రసార మాధ్యమాన్ని చూసినా, పరీక్షకి వెళ్లే ముందు భయం, పరీక్షలో భయం, రాసేసిన తర్వాత ఫలితాలు వస్తాయంటే భయం, ఏం చేయాలో తెలియనటువంటి సందర్భంలో ఆత్మహత్యకి పాల్పడుతున్నారు పాపం చిన్న చిన్న పిల్లలు. తల్లిదండ్రులు జీవితాంతం వాళ్ళ గురించి చెప్పలేనటువంటి శోకాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి చదవలసింది వేటిని అంటే, పురాణ ఇతిహాసాలను చదివినట్టయితే ఆ ధైర్యం స్పష్టంగా అనుమానం లేకుండా వస్తుందంటే అనుమానం ఏమాత్రమూ లేదు. రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి చెప్పలేనటువంటి సంతోషంతో ఆ సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీతమ్మతో కూడా అన్నాడు, ఇంత గొప్పవాడైనటువంటి ఆంజనేయుడు, ఇంతమంది రాక్షసుల్ని చంపినటువంటి ఆంజనేయ స్వామి సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వెవరివిరా అని అడిగితే, వనరోహం మహాభాగే, అమ్మా నేను కోతినమ్మ అన్నాడు. తనని తాను ఎంత తగ్గించుకుంటే అంతా ఎదుగుతాడనేటటువంటి మాట శ్రీమద్ రామాయణం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి మనోధైర్యం కావాలన్నా, తాను అహంకారం లేకుండా ప్రవర్తించాలన్నా శ్రీమద్ రామాయణ సుందరకాండని వినాలి, వినిపించాలి, చదవాలి, చదివించాలి, 10 మందిలోనూ ప్రచారం చెయ్యాలి. స్వస్తి.
1: మీరింతవరకు భావన ఈ శీర్షికన మనోధైర్యం శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారి భావజాలం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

సర్వాత్మకుడనుచు నిర్భాతంబు నిదను. రాముడు సర్వాత్మకుడనుచు నిర్భాతంబు నిదను. రామానుజ భాష్యము నిజమనుచు సరస్వతి విలచెదను. తామసులకు మోక్షము లేదనుచును భగవున్న.

భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో వేసవి అప్రాల సాగు ఈ అంశం గురించి వివరాలు వింటారు. వినే ముందుగా ఒక ప్రకటన.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: ఇప్పుడు వినండి వేసవి అపరాల సాగు గురించిన వివరాలు.
3: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా మనకు కొన్ని వివరాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అపరాల సాగుకు అనువైన రకాలు ఏ విధంగా పండించుకోవాలి, వాటి మెలకువలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా సాగునీటి లభ్యత ఎక్కువగా ఉండటం వలన రైతులు వేసవి పప్పు ధాన్యాల సాగు చేసుకోవచ్చు. పెసర, మినుము పంటలు తక్కువ కాల పరిమితి కలిగి ఉండడం వల్ల తక్కువ నీటి వసతి ఉన్న చోట కూడా పండించేందుకు అనుకూలంగా ఉంటుంది. అన్ని కాలాల్లో పండించే ఈ పప్పు దినుసులు మన ఆహారంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మానవ శరీరానికి అవసరమైన మాంసకృతులు, ఖనిజ లవణాలను అందించడమే కాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతము కూడా చేస్తుంది. పప్పు దినుసులు తలసరిగా రోజుకు 80 గ్రాములు తీసుకోవలసి ఉండగా ప్రస్తుతం 31 గ్రాములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

నా పౌరులకి. ఈ వ్యత్యాసాన్ని పూర్చడానికి ప్రస్తుతం మన భారతదేశం 3 మిలియన్ టన్నుల అపరాలను దిగుమతి చేసుకుంటుంది. పెసరామెను మనకు కావలసిన మాంసకృత్తులు అందించడమే కాకుండా పంట మార్పిడి జరిగి భూసారం పెరిగి ప్రధాన పంటల్లో స్థిరమైన దిగుబడి సాధించుటకు దోహదపడుతున్నాయి. ఇక మినుము పెసర సాగులో సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. నిస్సారమైన భూముల్లో వర్షాధారంగా సాగు చేయడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, చౌడు విస్తీర్ణం పెరుగుతుంది. సరైన సమయంలో కలుపు నివారణ చేయకపోవడం, వరిమాగానులో ఊదా బంగారు తీగ ప్రధాన సమస్య. తెగుళ్లకు పురుగులకు లొంగిపోవడం, తెగుళ్లలో పల్లాకు, మొమకుళ్ళు, ఆకుముడత, ఎండు తెగులు, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, పురుగుల్లో మారుకామచ్చల పురుగు, రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగులు ప్రధాన నష్టాన్ని. పండించిన పంటకు సరైన ధర రాకపోవడం కాబట్టి రైతులు సరైన పద్ధతులతో సాగు చేస్తే వాణిజ్య పంటలతో పోటీగా ఆదాయాన్ని పొందవచ్చు. కావున రైతులు సరైన పద్ధతులతో ఈ అపరాలు సాగు చేస్తే వాణిజ్య పంటలతో పోటీగా ఆదాయాన్ని పొందవచ్చు. వేసవి పెసర మినుము సాగు అవకాశాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ అపరాల సాగుకు సుమారు 300 మిల్లీమీటర్లు నీరు అవసరం ఉంటుంది. కొద్దిపాటి నీటిపారుదల సదుపాయం ఉన్న రైతులు కీలక దశలో 3-4 నీటి తడులు ఇచ్చినట్లయితే ఈ పంటలను సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. వాణిజ్య పంటలైన ప్రతి మిరప, పసుపు, అలాగే యాసంగి మొక్కజొన్న, వేరుచెనగ, వరి తీసిన తర్వాత ఖాళీగా ఉన్న భూముల్లో పెసర మినుము సాగు చేసుకోవచ్చు. వేసవిలో సాగు చేసే పెసర మినుము పంటలో చీడపీడల బిడత తక్కువగా ఉండటం వలన తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు రైతులందరూ పొందవచ్చు. ఇక ఏ నేలలు వీటికి అనుకూలంగా ఉంటాయంటే నీటి వసతి కలిగిన ఎర్ర నేలలు, సారవంతమైన మురుగునీరు పోయే సౌకర్యం గల నల్ల నేలలు కూడా అనుకూలం. నీరు బాగా ఇంకి తేమను పట్టి ఉంచే మధ్యస్థ బరువైన నేలలు కూడా అనుకూలమైనవే. సమస్యాత్మక భూములు, ముఖ్యంగా చౌడు భూములు ఈ అపరాల సాగుకు పనికిరావు. ఇక ఈ అపరాలు అనువైన రకాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. పెసరలో అయితే 295, 347, 348, 351, 385, 37, 42, 14, 2, మినుము అయితే 207, 26, 31, 752, 787, 101, అలాగే 1. ఈ అనువైన రకాలను రైతులు పెసర మినుమును చక్కగా సాగు చేసుకుని లాభాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నారు. ఇక వేసవికి అనుకూలమైన పెసర రకాలు, వాటి లక్షణాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. 295 కాపు పైభాగాన గుత్తులుగా వస్తుంది. గింజ మధ్యస్థ లావుగా ఉండి సాదాగా ఉంటుంది. మొవ్వు కుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. పంట కాలం 65-70 రోజులు, దిగుబడి 5-6 క్వింటాలు ఎకరానికి వస్తుంది. ఇక విత్తే సమయాల గురించి కూడా ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వేసవిలో సాగు చేయడానికి ఫిబ్రవరి నుండి మార్చి మొదటి పక్షం వరకు పెసర మినుము పంటలు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పూతకాయ దశలో ఉష్ణోగ్రతలు పెరిగి పూత రాలటం, గింజ కట్టడం వంటి సమస్యల వల్ల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నారు. కిలో విత్తనానికి మోనోక్రోటోపస్ 5 మిల్లీలీటర్లు లేదా విడాక్లోపీడ్ లేదా థయామిథాక్సమ్ 5 గ్రాములతో విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15-20 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. కొత్తగా పండించేటప్పుడు ఎకరాకు 200 గ్రాములు రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించడం చాలా బాగుంటుంది. ఇక ఎరువులు ఏ విధంగా మొక్కలకు అందించాలనే వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఎకరాకు ఆఖరి దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం అనగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వేసి కలియదున్నాలి. ఇక కలుపు విషయానికి వస్తే విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు 200 లీటర్లు నీటిలో 1 లీటర్ పెండామిథాలిన్ కలిపి భూమి అంతా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. విత్తిన 20-25 రోజుల మధ్యలో కలుపు లేత ఎకరాకు 300 మిల్లీలీటర్లు ఇమాజితాఫిర్ లేదా గడ్డి జాతి కలుపు నివారణకు 400 మిల్లీలీటర్లు క్విజలోఫాస్ ఇథైల్ పిచికారీ చేసుకోవాలి. విత్తిన 25 రోజుల వరకు పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.
ఇక అంతర కృషి చేసుకునే అవసరం కూడా చాలా మంచిది అంటున్నారు.

0: విత్తనము ఎదబెట్టిన పంటలో సాళ్ల మధ్య గొరుతో గాని గుంటకతో గాని 20-25 రోజుల సమయంలో అంతరకృషి చేసుకున్నట్లయితే కలుపు నివారించబడి పంట ఏపుగా పెరుగుతుంది. అదేవిధంగా బెట్ట పరిస్థితుల నుంచి పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ విధంగా వేసవి అపురాల సాగు గురించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు మనకు అందించిన సమాచారాన్ని చక్కగా రైతు సోదరులందరూ ఉపయోగించుకొని తగిన విధంగా పంటను పండించుకొని చక్కటి లాభాలు పొందవలనని ఆశిద్దాం.
1: మీరింతవరకు వేసవి అపురాల సాగు ఈ అంశం గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం మరొక వాణిజ్య ప్రకటన.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
1: ఈ సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో యాసంగి మొక్కజొన్న సాగు, పోషకాల నిర్వహణ ఈ అంశం గురించి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సమస్యాత్మక భూములు, వాటి నిర్వహణ ఈ అంశంపై సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారి ప్రసంగం. ఈ కార్యక్రమం ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రసారమవుతుంది.

0: పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి సమయం 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్ వాడి మధ్య నిర్మించే 3వ 4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి మండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్య సిలబస్లో కృత్రిమ మేధ వినియోగం, దాని ఉపయోగంపైన ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీసిటీలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. రాష్టంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్టాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్టంలో ఉక్కు రంగంలో 1.90 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని ఆయన చెప్పారు. తద్వారా 152,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాబోయే పెట్టుబడులకు అనుగుణంగా ఇనుప ఖనిజ ఉత్పత్తి పెంచాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మున్ముందు ఇనుప ఖనిజ వినియోగం 4 రెట్లు పెరగనుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్టంలోని 1,338 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలతో ప్రభుత్వానికి రాబడి పెరిగే వీలుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగొండ

ప్రాజెక్టు టన్నెల్ వద్ద నిన్న ఆయన అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడుతూ వచ్చే సీజన్ కల్లా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనులను యుద్ద ప్రాతిపదికన చేస్తున్నామని తెలిపారు. ఇటీవల డీజిల్ కొరత, సిబ్బంది కొరత వంటి కారణాలతో పనులలో కొంత జాప్యం జరిగిందని, వీటిని త్వరలోనే అధిగమించి నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి వారం వారం స్వయంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని, తాను 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ అధికారులతో సమన్వయం చేస్తూ పనులను వేగవంతం చేయిస్తున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్ వాడి మధ్య నిర్మించే 3వ 4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో సమావేశమైన కమిటీ రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలో 23,437 కోట్ల రూపాయలతో చేపట్టే 3 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో గుంతకల్ వాడితో పాటు

0: ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి వారం వారం స్వయంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని, తాను 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టును క్షేతస్థాయిలో సందర్శిస్తూ అధికారులతో సమన్వయం చేస్తూ పనులను వేగవంతం చేయిస్తున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్ వాడి మధ్య నిర్మించే 3వ 4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో సమావేశమైన కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో 23,437 కోట్ల రూపాయలతో చేపట్టే 3 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో గుంతకల్ వాడితో పాటు నాగ్దా మధుర 3వ 4వ రైల్వే లైన్ పనులు, బుద్వాల్ సీతాపూర్ 3వ 4వ లైన్ నిర్మాణ పనులు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవభారత్ దార్శనికతకు అనుగుణంగా ఇవి రూపొందుతున్నాయి. ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఆధారంగా రూపొందించారు. ప్రయాణికులు, వస్తువులు, సేవల రవాణాలో ఈ ప్రాజెక్టులు నిరంతరం అనుసంధానం కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 19 జిల్లాల మీదుగా 3 ప్రాజెక్టులు నిర్మాణం కానున్నాయి. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న త్రిసభ్య కమిటీ సమావేశమై పలు సమస్యలపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ
1: ముఖ్యంగా గ్రామ కంటాలు ఒకటి సమస్య ఉంది, అదొక సమస్య. అక్కడ ఏదైతే హౌసెస్ వాడ సమస్య కావచ్చు, అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్రామాల్లో ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వీటన్నిటి మీద అడ్జస్ట్ చేసి యాక్చువల్ గా షెడ్యూల్ వేసుకుని ఈ నెలాఖరు లోపల అన్ని గ్రామాలు తిరిగి వస్తా ఉన్నారు. నేను రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు ఏ జిల్లాలో ఉండారో ఆ జిల్లాలో వాళ్ళకి ఒకసెంట్ ఇవ్వమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద కన్సర్న్ కలెక్టర్లు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం
0: జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్యా సిలబస్లో కృత్రిమ మేధ వినియోగం, దాని ఉపయోగంపై ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ను ఆయన కోరారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై నిన్న హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రఘురామ్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కృత్రిమ మేధ వినియోగంతో పాటు మధ్యస్థాయి ఉద్యోగాల కల్పన కోసం స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఏటీసీలను అభివృద్ది చేసినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఏసీ తయారీ రంగంలో పేరొందిన క్యారియర్ గ్లోబల్ సంస్థ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో శ్రీ సిటీలో అత్యాధునిక తయారీ యూనిట్ను ప్రారంభించనుంది. ఇళ్లలో, కార్యాలయాల్లో ఉపయోగించే 1 టన్ను 2 టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలే కాకుండా డేటా సెంటర్లు, భారీ పారిశ్రామిక సముదాయాలకు వినియోగించే 1,000 టన్నుల నుంచి 5,000 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ కూలింగ్ సిస్టమ్ను ఇక్కడ తయారు చేయనున్నారు. శ్రీసిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు ప్రభుత్వం 40 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభించే అవకాశముంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పివిఎన్ మాధవ్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచే ఇక్కడ అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మాధవ్ వివరిస్తూ,
2: సౌత్ కోస్టల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ అట్ విశాఖపట్నం కోసం పోరాటం చేశాం. ఆ విధంగా ఒక స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం, హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం పెట్టడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక జోన్ రావడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. జీఎం ర్యాంక్ ఆఫీసర్ను పెట్టడం, అలాగే ఏడీఆర్ఎం ను పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి ఆపరేషన్లో తీసుకొచ్చే గెజెట్ నోటిఫికేషన్ రావడం చాలా ఆనందాన్ని పంచుకుంటాం. రాబో కాలంలో రైల్వేస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అన్ని 4 వేస్ అవటం, ఒక బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలకు కలపాలనే ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా అద్భుతాలు. జూన్1 నుంచి
0: రాష్ట్రంలో ఏడాదికి 450 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన శాఖ ఉత్పత్తులు సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2026-27 సంవత్సరానికి నాబార్డు

0: నాయుడు రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఆయన నిన్న అమరావతి సచివాలయంలో ఆవిష్కరించారు. హార్టికల్చర్ను ప్రోత్సహించాలని, ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా ఉండాలని బ్యాంకులు, నాబార్డు ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్బంగా హార్టికల్చర్లో ప్రభుత్వ లక్ష్యాలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. రాష్ట ఆర్థిక ప్రగతిలో వ్యవసాయం, అందులోనూ హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కీలకపాత్ర పోషిస్తున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి అవసరమైన పూర్తి సహకారాన్ని బ్యాంకులు, నాబార్డు అందించాలని ముఖ్యమంత్రి కోరారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలోని ప్రస్తుత పరిస్థితిని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర పశ్చిమ ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ పశ్చిమ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రాగల 4 రోజుల్లో తేలికపాటి నుంచి ఉమోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్టాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్, వాడి మధ్య నిర్మించే 3వ, 4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్యా సిలబస్లో కృత్రిమ మీద వినియోగం, దాని ఉపయోగంపై ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు.

0: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం వియత్నాం దేశస్య రాష్ట్రపతినా టోలామ్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక సంబంధేషు అపి చ పరస్పర హితానాం క్షేత్రీయ వైశ్విక విషయేషు విస్తృతం చర్చాం కరిష్యతః. వియత్నాం దేశస్య రాష్ట్రపతిః భారతస్య త్రిదివసీయా యాత్రాయాం హ్యః నవదిల్ల్యాం సంప్రాప్తవాన్. తేన సహ వియత్నాం సర్వకారస్య అనేకేషాం మంత్రిణాం వరిష్ఠాధికారిణాం చ ఉచ్చస్తరీయః ప్రతినిధిమండలం అస్తి. సహైవ ఏకం ప్రబలం వాణిజ్య ప్రతినిధిమండలమపి సమూహేన సహ అస్తి. అస్మిన్ వర్షే అప్రైల్ మాసే వియత్నాం దేశస్య రాష్ట్రపతిరూపేణ నిర్వాచనానంతరం రాష్ట్రపత్యు టోలామ్ వర్యస్య భారతస్య ఏషా ప్రథమా రాజకీయ యాత్రా అస్తి. భారతస్య కర్పాసక్షేత్రస్య బాధాయాః నివారణాయ వికాసే న్యూనతాయాః సమాధానాయ గుణవత్తాయాః చింతాయై చ కేంద్రీయ మంత్రిమండలేన కర్పాస ఉత్పాదకతా అభియాన కపాస కాంతి ఇత్యస్య కృతే 6,50,000 కోటి రూప్యకాణి స్వీకృతాని. ह्यः नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् सूचनाप्रसारणमन्त्री अश्विनी वैष्णवः अवदत् यत् इदम् अभियानं सर्वकारस्य फार्म टु फाइबर टु फैक्टरी टु फैशन टु फॉरेन इति 5F विषयैः सह संरेखितमस्ति. कर्पासस्य उत्पादकतां वर्धयितुं च केन्द्रितमस्ति. केन्द्रीयमन्त्रिमण्डलेन आपत्कालीन ऋण रेखा प्रत्याभूति योजना 0.5 अनुमोदिता. योजनायाः अन्तर्गतं MSME इत्येतेषां कृते 100% ऋणप्रत्याभूतिः प्रदीयते. केन्द्रीयमन्त्रिमण्डलेन भारत सेमिकण्डक्टर मिशन इत्यस्यान्तर्गतम् इतोपि 2 सेमिकण्डक्टर परियोजने अनुमोदिते.
1: 2 नए सेमिकण्डक्टर यूनिट्स, अब तक 10 सेमिकण्डक्टर यूनिट्स का अप्रूवल

0: हुआ है इंडिया सेमीकंडक्टर मिशन में, उसमें से दो में कमर्शियल प्रोडक्शन ऑलरेडी स्टार्ट हो गया है. एक 31 मार्च को प्रधानमंत्री जी ने उसका इनॉग्रेशन किया था, एक 30 अप्रैल को उसका सेकेंड वाले का. और अच्छी बात यह है कि दोनों के दोनों प्लांट्स की फुल कैपेसिटी बुक हो चुकी है, मतलब जितना मैन्युफैक्चर करे वो फुल्ली उसकी बुकिंग हो चुकी है.
1: एतेषु सेमीकंडक्टर पैकेजिंग सौकर्येण सह गैलियम नाइट्राइड तंत्रज्ञानस्य आधारे देशस्य प्रथमा वाणिज्य लघु माइक्रो एलईडी प्रदर्शन सौविध्यम अंतर्भवति. केंद्रीय मंत्रिमंडलेन सर्वोच्च न्यायालयस्य न्यायाधीशानां संख्या संशोधन विधेयकं 26 संसदि उपस्थापयितुं प्रस्तावोपि स्वीकृतः. श्री वैष्णवः अवदत् यत् एतत् विधेयकं सर्वोच्च न्यायालयस्य न्यायाधीशानां संख्या अधिनियमः 29-56 इत्यस्य संशोधनं कर्तुं प्रयतते.
0: 2014 से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है. क्योंकि जस्टिस डिलीवरी बहुत इंपॉर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाएं, और ये जजेस बढ़ाए गए.
1: पश्चिम बंगालस्य मुख्यमंत्री ममता बनर्जी मुख्यमंत्री पदात् स्वत्याग पत्र प्रदानाय निराकृतवती. तस्याः अनुसारं मतानि बलात् लुण्ठितानि, मतदान प्रक्रियायां च कपटम् अभवत्. पश्चिमबङ्गस्य निवर्तमान मुख्यमंत्री ममता बनर्जी इत्यस्याः व्याख्यायाः प्रतिक्रियारूपेण भाजपेति दलेन उक्तं यत् भारतं लोकतन्त्रमस्ति तथा च सर्वदा तस्य सम्मानं करणीयम्. श्री संबित पात्रा अवदत् यत् एतत् भाजपेति दलस्य उपरि आक्रमणं नास्ति, अपि तु लोकतन्त्रस्य संविधानस्य च उपरि आक्रमणमस्ति. आईपीएल क्रिकेट क्रीडायां गतरात्रौ दिल्ल्याः अरुण जेटलीति क्रीडांगणे चेन्नई सुपर किंग्स दलेन दिल्ली कैपिटल्स दलम् 8 पराजितम्. अद्य सायं 7:30 सनराइजर्स हैदराबाद पंजाब किंग्स दलयोः मध्ये हैदराबादे स्पर्धा भविष्यति. इति वार्ताः.
2: ఆకాశవాణి సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక. నివేదికను అందిస్తారు శ్రీ సిహెచ్ నరహరి.
3: జహీరాబాద్ పారిశ్రామిక వాడలోని జాతీయ పెట్టుబడి తయారీ మండలి పరిధిలో మొదటి దశలో సేకరించిన 3,245 ఎకరాల భూమిని 45 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ పొజిషన్లోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ భూమిని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వెంటనే అప్పగించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నిమ్స్ టీజీఐఐసి అధికారులు ఏఈఓలు కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఐఐటీ ప్రాంగణంలో రవాణా శాఖ రోడ్లు భవనాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోని 99 రోజుల కార్యాచరణలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. అగ్నిమాపక సేవల వారోత్సవాన్ని అగ్నిభద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి నాగేశ్వరరావు తెలిపారు. మాక్ డ్రిల్లులు అవగాహన ర్యాలీలు శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ అధికారి వెల్లడించారు. ప్రజలు అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వానాకాలంలోపు సింగూర్ డ్యాం మరమ్మతులు పూర్తి చేయాలని, నీటి నిల్వలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లను మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. పుల్కల్ మండలంలోని సింగూర్ డ్యాం మరమ్మతులు, సింగూర్ కాలవల లైనింగ్ పనులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు. బస్వాపూర్ కాలువ లైనింగ్ వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. సింగూర్ ప్రాంతంలో టూరిజం అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని, రిజర్వాయర్ మధ్యలో ఐలాండ్ అభివృద్దిపై టూరిజం అధికారులతో చర్చించారు. విద్యే సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. విద్యా అభివృద్ది, మౌలిక వసతుల పెంపుపై ఆయన దృష్టి సారించారు. శివంపేట పాలిటెక్నిక్ కళాశాలలో న్యూ హాలాండ్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు 43 లక్షల రూపాయలతో నిర్మించిన మెకానికల్ వర్క్షాప్ షెడ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యతోనే జీవితాల్లో వెలుగులు నిండుతాయని, అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సిఎస్ఆర్ నిధులు 10 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని విద్యా సంస్థలలో మౌలిక

0: వసతుల మెరుగుదల పనులు చేపడుతున్నట్లు వివరించారు. జనగణన 2027 ప్రక్రియలో భాగంగా స్వీయ గణన విధానాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. రాష్ట్రంలో స్వీయ గణన ప్రక్రియ 26 ఏప్రిల్ 2026 నుంచి మే 10 వరకు నిర్వహించడం జరుగుతుందని, జనగణనను ప్రభుత్వం 2 దశల్లో నిర్వహిస్తుందని, మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ఉంటుందని, ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన ఉంటుందని తెలిపారు. జనగణన ప్రక్రియలో భాగంగా ముఖ్యమైన స్వీయ గణనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా నాణ్యమైన విత్తనాలు అందించేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ కృషి చేస్తుందని చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. రానున్న వానాకాలం సాగుపై రైతు సంఘాల ప్రతినిధులు, విత్తన ఎరువుల డీలర్లతో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలో 1,57,000 ఎకరాల్లో వరి సాగు అవుతోందని, దీనికి గాను 40,000 క్వింటాల వరి విత్తనాలు అవసరం ఉంటాయన్నారు. విత్తనాభివృద్ది సంస్థ ద్వారా 20,000 క్వింటాళ్ల వరి విత్తనాలను అందిస్తామన్నారు. వరి సాగు కంటే లాభదాయకంగా ఉండే కంది, సోయాబీన్, పెసర, నువ్వులు పంటలపై రైతులు మొగ్గు చూపాలన్నారు. పేదలకు సొంతింటి నిర్మాణంతో ఆత్మగౌరవంతో బతకాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రేగోడు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుడు అందోల్ మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలు సొంతింట్లో ఆత్మగౌరవంతో బతకాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ను జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్, అడిషనల్ కలెక్టర్ పాండు, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు నిబద్దతతో పనిచేయాలని సూచించారు. నేతన్న భరోసా పథకంలో భాగంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం అడిషనల్ కలెక్టర్ పాండు జిల్లాలోని 31 మంది చేనేత కార్మికులకు తొలి త్రైమాసికంకు సంబంధించిన 97,500 రూపాయల చెక్కులను అందజేశారు.
1: మీరింతవరకు సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ సిహెచ్ నర్హరి. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. దేశంలో 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం కలిగించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు కుమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పైన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. పత్తి రంగంలో నెలకొన్న అడ్డంకులు, క్షీణిస్తున్న వృత్తి, నాణ్యతాపరమైన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర మంత్రివర్గం 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో పత్తి ఉత్పాదకత మిషన్ కపాస్ క్రాంతికి ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ మిషన్ ప్రభుత్వ 5F విజన్ ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే విధానానికి అనుగుణంగా ఉందని, పత్తి ఉత్పాదకతను పెంచడంపై దృష్టి పెడుతుందని తెలియజేశారు. వ్యాధులు, చీడపీడలను తట్టుకోగల అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలను అభివృద్ధి చేయడంతో పాటు ఆధునిక పంట ఉత్పత్తి సాంకేతికతలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: ये प्रधानमंत्री जी का विजन है 5F, फार्म से फाइबर बनाना, फाइबर से फैक्ट्री में जाना, फैक्ट्री से फैशन, फैशन से फॉरेन शोर्स तक कॉटन का पूरी सप्लाई चेन को मेंटेन करना, कस्तूरी कॉटन इसकी प्रॉपर मार्केट में स्थापना करवाना, ये भी इस मिशन का पार्ट है. 32 लाख किसानों को इसका बेनिफिट होगा और कॉटन की प्रोडक्टिविटी उसको डबल करने का इसमें टारगेट हाथ में लिया है. हम प्रोडक्शन को पहुंचाना चाहते हैं 498, जिससे कि भारत की कंप्लीट डिमांड भारत में ही मीट हो सके, आत्मनिर्भर बन सके.
0: దీని ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా 2030-31 సంవత్సరానికి పత్తి ఉత్పత్తిని 498 లక్షల బేళ్లకు పెంచవచ్చునని అంచనా వేస్తున్నారు.

0: ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వ్యాపారాలకు ఎదురయ్యే స్వల్పకాలిక నగదు లభ్యత సమస్యలను పరిష్కరించడంలో ఈ పథకం ద్వారా సహాయపడతారు. రుణహామీ మద్దతు అందించడమే లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 100% క్రెడిట్ గ్యారంటీని, విమానయాన రంగానికి 90% హామీని కల్పిస్తారు. అర్హులైన రుణగ్రహీతలకు అందించే అదనపు క్రెడిట్ సదుపాయంలో డిఫాల్ట్ అయ్యే మొత్తం కోసం నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ద్వారా రుణ సంస్థలకు ఈ గ్యారంటీ కవరేజ్ లభిస్తుంది. 2026-27 చక్కెర సీజన్కు సంబంధించి క్వింటల్ చెరుకుకు 365 రూపాయల చొప్పున ఎఫ్ఆర్పీని కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 5 కోట్ల మంది చెరుకు రైతులతో పాటు చక్కెర మిల్లులు, సంబంధిత అనుబంధ కార్యకలాపాల్లో పనిచేస్తున్న సుమారు 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. భారత సెమీకండక్టర్ మిషన్ కింద మరో 2 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వీటిలో గ్యాలియం నైట్రేట్ సాంకేతికత ఆధారంగా దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య మినీ మైక్రో ఎల్ఈడి డిస్ప్లే యూనిట్తో పాటు ఒక సెమీకండక్టర్ ప్యాకేజింగ్ వ్యవస్థ కూడా ఉంది. 3,936 కోట్ల రూపాయల పెట్టుబడితో గుజరాత్లో ఈ సెమీకండక్టర్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. దీనివల్ల దాదాపు 2,230 మంది నిపుణులకు ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా 4,800 కోట్ల రూపాయలకు పైగా కనీస మద్దతు ధర అని అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రబీ పంట కాలానికి సంబంధించి కర్ణాటకలో 9,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పొద్దుతిరుగుడు పువ్వును కనీస మద్దతు ధర వద్ద కొనుగోలు చేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. దీని మొత్తం ఎంఎస్పీ విలువ 69 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2025-26 రబీ సీజన్ గాను మహారాష్టలో శనగల గరిష్ట కొనుగోలు పరిమితిని ప్రభుత్వం 8 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. దీని మొత్తం ఎంఎస్పీ విలువ 4,800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. దీంతోపాటు మహారాష్టలో శనగల కొనుగోలు కాలాన్ని మరో 30 రోజులు పొడిగించి మే 29వ తేదీ వరకు కొనుగోలు కొనసాగేలాగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పార్లమెంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, 1956 ఈ చట్టాన్ని సవరించడం ద్వారా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి, అంటే అదనంగా 4ని పెంచాలని ఈ బిల్లులో నిర్దేశించినట్లు చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచాలని బిల్లు ప్రతిపాదించింది.
1: दो हजार चौदह से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है, क्योंकि जस्टिस डिलीवरी बहुत इंपॉर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाएं और ये जजेस बढ़ाए गए.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మొత్తం 23,437 కోట్ల రూపాయల ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేసింది. జాతీయ నౌక మరమ్మత్తు వ్యవస్థను భారీగా విస్తరిస్తూ గుజరాత్లోని వాడినార్ వద్ద అత్యాధునిక షిప్ రిపేర్ ఫెసిలిటీ అభివృద్ధి చేసేందుకు కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం ఆమోదం తెలియజేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాడులో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం 108 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడంతో చెన్నై సమీపంలోని పన్నయూరులో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.

0: ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ పక్ష నాయకుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అబ్జర్వర్గా నియమించింది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్ట్రానికి కేంద్ర కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఓట్లను బలవంతంగా లూటీ చేశారని, మొత్తం ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తాను నమ్ముతున్నందువల్ల రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆమె ప్రకటించారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తవమని అంది. దక్షిణ కోల్కతా జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేసిన ప్రకటనలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితంగా జరిగిందని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజయ్ డోవల్ నిన్న న్యూఢిల్లీలో వియత్నాం అధ్యకుడు, వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి టోలామ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుకున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వియత్నాం అధ్యకుడు తోలాం భారత్లో తన తొలి పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ నిన్న చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో సిఎస్కే కేవలం 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఈరోజు హైదరాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు సాయంత్రం 7:30కి తలపడతాయి. మరోపక్క ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత మార్చిలో టీ20 ప్రపంచకప్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో 3వ సారి విజేతగా నిలిచి ఐసీసీ ర్యాంకింగ్లో కొనసాగుతోంది. విశేషాలు మరొకసారి. 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శాసనసభ ఎన్నికలు వెలువడ్డ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఉదయ తరంగిణి.

0: ఉదయతరంగిణికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో కవిత్వం కలకాదు మనగడ శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం గారి ప్రసంగం ఇది మన చట్టం శీర్షికన రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ టి శశికుమార్ గారితో పరిచయం. ఈ కార్యక్రమాలు ఇంకా చిత్రసీమ వినవచ్చును. ముందుగా విందాం కవిత్వం కలకాదు మనగడ శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం గారి ప్రసంగం. ఇప్పుడు
1: శీర్షిక కవిత్వం కలకాలపు మనుగడ. ఏకొందరికో కాదు కవిత్వం, అందరికీ సరిపడేదే కవిత్వం. చలికాలం మంటలు కాదు కవిత్వం, కలకాలం నిలిచేదే కవిత్వం అంటారు గన్ను కృష్ణమూర్తి గారు తన కవితా కాళిందిలో. అసలు నిలవటం అంటే ఏమిటి? కాళిదాసు మందాక్రాంతల్లాగా, విశ్వనాథ కిన్నెర స్వామిలాగా, జాషువా పద్యాల్లాగా, శ్రీశ్రీ కవిత్వంలోని శబ్దము అర్థము భావము లయ ఆవేశాల సమతూకపు పోహళింపు దూకుడుల పోకడలాగా ఉండేది, ఉండాల్సింది కవిత్వం. అవి ఎలా నిలచి ఉన్నాయో అది నిలవటం అంటే. కవిత్వపు కలకాలపు మనుగడ అనే దానికి కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. జనం నాలుకల మీద నాలుగు సాహిత్య యుగాల పాటు నిలవటమా? రెండోది, లైబ్రరీల బీరువాల్లోనూ విశ్వవిద్యాలయాల పాఠ్యపుస్తకాల్లోనూ ఉండిపోవటమా? కవుల కొటేషన్లు సూక్తుల

పద్ధతిలో విద్యార్థుల పఠనానికి, కంఠస్థీకరణకు, మార్కుల సంపాదనకు తప్పనిసరిగా నిలిచిపోవటమా? సమకాలీన పత్రికల సాహిత్య శీర్షికలలోని సాహితీ విమర్శ, సమీక్ష, వ్యాఖ్యానాలలో ఏవో కొన్ని పంక్తులు ప్రశంసకో ప్రస్తావనకో తీసుకోబడటమా? ఈ నాలుగు ప్రశ్నల్లో మొదటిది అయిన జనం నాలుకల మీద నాలుగు కాలాల పాటు నిలవటమా అనే ప్రశ్నకు అవును అనటమే సరైన సమాధానం. కవిత్వం అనే దాని యొక్క సార్వకాలికతను, సార్వజనీనతను నిర్ధారించి చెప్పటానికి. అసలు కవిత్వం అనేది ఒక ఆల్కెమీ అన్నాడు ప్రముఖ అనుభూతివాద కవి కీర్తిశేషులు దేవరకొండ బాలంగాధర్ తిలక్, కవితారహస్యాన్ని కవనీయంగా భావగర్భితంగా బహిర్గతం చేస్తూ. ఆల్కెమీ అంటే ఇనుమునో ఇత్తడినో పుత్తడిగా మార్చే లోహశాస్త్ర జ్ఞాన నైపుణ్యం. దానిని స్పర్శవేది లేక పరుసవేది అంటారు. అదే కవిత్వం విషయానికి వస్తే సాధారణ సర్వసామాన్య పదాలను, అనుభూతులను కలిపి బంగారం లాంటి భావసుందరంగా లేక భావగంభీరంగా చెప్పటం కవిత్వం. అది నన్నయ్యకు తెలుసు, నారాయణరెడ్డికి తెలుసు, పోతయ్యకు తెలుసు, చేమకూర వెంకయ్యకు తెలుసు. ఒక భావుకుడు తన ఆలోచనను జాతికి అందించాలి అనే తపన ఉన్నప్పుడు ఒక కవిగా దానిని సముచితమైన శబ్దాలలో పొదిగి కవిత్వపు విలువలు, కనీస ప్రమాణాలు తగ్గకుండా ఏది రాసినా అది నిలబడుతుంది. మరీను ఆ రాసింది సాహిత్య పరాకాష్ఠ, పరమోత్తమ ప్రయోజనము అయిన ఆనందాన్ని కలిగించాలి, అనిర్వచనీయ అనుభూతులను అందించాలి, ఒక అక్షర రూపపు మధుర పానీయం కావాలి. అలాంటి కవివాక్కు, కవిత్వానికి ఒక శక్తి కూడా కలుగుతుంది. అలాంటి కవిత్వమే కలకాలం నిలుస్తుంది. అయితే ఇప్పుడు చాలామంది రాసి గీసి పారేస్తున్న చాలా ఆధునిక కవిత్వాలు కలకాలం నిలుస్తాయా అనేదే ప్రశ్న. పామరులను, సగటు సాహితీపరులను వదిలేయండి. అర్థగాంభీర్యం, అనుభూతి సౌకుమార్యం, పదవిగ్రహ చాతుర్యం అంటే ఇమేజ్ అనే కవితాశిల్పం యొక్క సాంకేతిక సౌందర్యం, ఇవే తమ ప్రధాన బలాలు అంటారు కొంతమంది ఆధునికులు. అయితే మరి వారి కవిత్వాలలో ఎంత శాతం రచనలు, ముఖ్యంగా వచన కవితలు, ఎంత శాతం మంది పండితులకు కంఠస్థాలు? ప్రఖ్యాత సాహితీ విమర్శకులు, భాషా శాస్త్రజ్ఞులు అయిన కీర్తిశేషులు చేకూరు రామారావు గారు దాదాపు 18 క్రితం రాసిన ఆధునిక కవితకు ముత్యాల సరం అనే వ్యాసంలో ఆధునిక కవిత్వం వచన కవిత్వానికి పరిమితం కాదని, కారాదని నా విశ్వాసం, నా మతం. రకరకాల మాత్రాఛందస్సుల్లో ప్రయోగాలను నేనెప్పుడూ ఆహ్వానిస్తాను. భాష అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడం తెలివైన పని. ఛందోనియమాలు బంధాలు కాదు, అవి పథ నిర్దేశాలు. వాటిలో నిర్వహణ లోపాలుంటే మాత్రం నిరుత్సాహకరం అని వ్యక్తం చేసిన అమూల్య అభిప్రాయము, సందేశమును ఇక్కడ ఉదాహరణీయాలు, మార్గదర్శకాలును. నా అక్షరాలు ప్రయాసక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అంటూ కవిత్వానికి ఆత్మ ఉంటుంది అంటారు బాలంగాధర తిలక్. దాన్నే సెంట్రల్ పొయిటిక్ ఆర్ పివటల్ పొయిటిక్ టెక్నిక్ ఆర్ సోల్ అందాం. ఈ కావ్యాత్మ అనేది రసము అన్నాడు భారతీయ వాంగ్మయ ఆలంకారికుల్లో ప్రప్రథముడు, ప్రథమగణ్యుడు అయిన భరతుడు. ఆ తరువాతి సాహిత్య యుగాల్లో కావ్యాత్మ అనే దాని మీద పెద్ద చర్చే జరిగింది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. రసో వయసహ, రసము అంటే సాక్షాత్తు పరతత్వమే, పరమాత్మే అన్న ఉపనిషత్ సూక్తికి పరోక్ష వ్యాఖ్యాన రూపమే భరతుని రసవాదం. ఆ తర్వాత కావ్యాత్మ ఏది అనే ప్రశ్నకు వేరువేరు కాలాల్లో వేరువేరు ఆలంకారికులు, కావ్యశిల్ప సమీక్షకులు, క్రిటిక్స్ ఆర్ పొయిటిక్స్ భిన్న భిన్న ప్రతిపాదనలు చేశారు. కావ్యాత్మ ఏది అనే ప్రశ్నకు భరతుడు చెప్పిన రసము అనేదానికి ఆధారము, మూలము ధ్వని, ది సౌండింగ్ మీనింగ్ అండ్ ఫీలింగ్ అన్నాడు ఆనందవర్ధనుడు తన ధ్వన్యాలోక సాహిత్య గ్రంథంలో ధ్వనిరేవ కావ్యాత్మ అంటూ. భామవుడు అలంకారం కావ్యాత్మ అన్నాడు. వామనుడు రీతి అన్నాడు. కుంతకుడు వక్రోక్తి అన్నాడు. క్షేమేంద్రుడు ఔచిత్యం అన్నాడు. జగన్నాథ పండితుడు రమ్యోక్తి లేక చమత్కారం అన్నాడు. ఈ రసము, ధ్వని, అలంకారము, రీతి, వక్రోక్తి, ఔచిత్యము

చమత్కారం. వీటిని కావ్య వస్తువులు అంటారు. వీటిలో ఏదో ఒకటి మెరిస్తేనే, గువాళిస్తేనే అది కవిత్వం అవుతుంది. అంతేగాని మొన్న వెళ్ళితి తిన్నగా మోదుకూరు, నిన్న వెళ్ళితి నా వెంట నెల్లిమర్ల, నేడు వెళ్ళుదు మాయూరు నిమ్మకూరు, రేపు వెళ్ళేది తప్పక రెడ్లవాడ అంటూ ఒక పద్యం రాసిన, నా మంచంలో నల్లి నన్ను కుట్టకే తల్లి, నీకెందుకే నాతో లొల్లి అంటూ ఏదో ఒక అంత్యప్రాసతో, ఒక వచన కవితో, ఒక లయబద్ధ కవితో రాసిన, పక్షులు కూస్తున్నాయి, పశువులు మేస్తున్నాయి, తెల్లారితే పూలు పూస్తున్నాయి, పట్టుకోని ఉద్యమపు జెండా అంటూ ఏదో ఒక ఆధునికోత్తర కవిత్వం పోకడలో కవిత్వాన్ని భావసుందరత రహితంగా రాసినా అది కవిత్వం అనిపించుకోదు. ఏదో ఒక ఇదానికి కట్టుబడి కవిత్వం రాసినా అందులో కవితా వస్తువు చెప్పిన వాటిలో ఏదో ఒకటి కనిపించాలి, కళకళలాడాలి, అక్షరాలు అందంగా మాట్లాడాలి, పాఠకుడికి ఆలోచనామృతం తోడిపోయాలి, కనీసం ఆపాత మధురభావంతో అయినా అలరించాలి. ఇజంలో ఇంప్రిజన్ అయితే ఇంగిత జ్ఞానం నశిస్తుంది, ప్రిజన్ లాంటి జీవితం వేరువేరు కోణాలు ప్రదర్శిస్తుంది అంటాడు తిలక్ తన అమృతం కురిసిన రాత్రిలోని న్యూ సిలబస్ అనే కవితా ఖండికలో. మాట్లాడని మల్లెమొగ్గ మాదిరిగా నడిచిరా అంటాడు దాశరథి తన మహోదయ కవితా సంకలనం. నిండైన కవిత్వానికి పండులాంటి ఉదాహరణ ఈ కవితా వాక్యం. ఈ పంక్తులు చదివినప్పుడు కవి ఎవరిని సంబోధిస్తున్నాడు అనే సందేహం మనకు రాదు. ఆ వ్యక్తిని మాట్లాడని మల్లెమొగ్గ అని ఎందుకంటున్నాడు అనే జిజ్ఞాస మనకు కలగదు. ఆ వచన పద్యం మాత్రం బాగుంది అనిపిస్తుంది. ఏదో ఒక పరిత్సుకత, ఒక ఆరాటం, ఒక తీయని భావ విచిత్ర బాధ అనుభూతి కలుగుతుంది. అరే ఏం చెప్పాడురా, ఈ మాట మనమే ఎందుకు అనలేకపోయాం అంటూ గుండె గొంతుకలోన కొట్లాడుతుంది. అది అలా కమ్మని కవిత్వం రాసేవాళ్లకే ఉరికురికి ఉవికూవికి పైకొస్తుంది కవిత్వం. దీనిని అనిర్వచనీయత, అబ్స్క్యూరిటీ అంటారు. ఈ అనిర్వచనీయపు పర్యుత్సుకతను, అదే ఆరాటాన్ని జనాంతర సౌహృదం అన్నాడు కాళిదాసు శాకుంతలంలో. రమ్యాణి వీక్ష్య మధురాంశ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతు తచ్చేతసా స్మరతి నూనం అబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సహృదాని అంటూ. అందమైన వస్తువుని చూసినప్పుడు, మధురమైన శబ్దం విన్నప్పుడు మనకు తెలియని ఏవో సంగతులు మనకు జ్ఞాపకం వస్తాయి. ఏదో ఇదివరకటి జన్మల హృదయానుభూతులను మన మనస్సు యొక్క అడుగు పొరల్లో పేరుకొని స్థిరంగా ఉన్నవి జ్ఞాపకం అవుతాయి. అంతేకాదు ఆ వస్తువును శబ్దాన్ని చూచిన దాని విన్నదాని ఆనందం కంటే భిన్నమైన ఒక ఆరాటం, ఏదో తెలియని ఒక తమకం, ఒకించుక దుఃఖతప్తత, ఒక కలగుండు స్థితి కలుగుతుంది. అదే పర్యుత్సుకత అంటే. ఆ పర్యుత్సుకత స్థితికి కారణం మనలో ఉండే ఏనాటిదో అయిన జన్మాంతర హృదయ సంస్కారం అంటాడు కాళిదాసు. ఇది చాలా లోతైన భావన, మహోదాత్త భావన. ఇలా భావగంభీరంగా ఉండాలి కవిత్వం అంటే, పద్యమైనా గద్యమైనా, గద్యపద్యమైనా పద్యగద్యమైనా. ఇదే భావము ఊహాకల కవి ఆంగ్ల సాహిత్యంలో జాన్ కీట్స్ కూడా. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. రమ్యమైంది ఏదైనా, అది పాటైనా పలుకైనా పదార్థమైనా, ఎప్పుడు గుర్తు వచ్చినా ఎప్పటికప్పుడు కొత్త ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటుంది అంటాడు కీట్స్. ఒక్కొక్కప్పుడు ఈ కవిత్వం అనే అద్భుత మనోరసాయనం విషాద లేక నిర్వేద లేక కరుణరసభావాత్మకమైన రసానందానుభూతిని పండిస్తుంది. ఇందుకు కరుణశ్రీ పాపయశాస్త్రి గారి పద్యం ఒక తార్కాణం. వ్యసము వేసి పంపితివి వేదిక మీదకు, పాడువేళనా మీసము జారిపోయే విషమించ పరిస్థితి ప్రేక్షకుల్ పరిహాసము చేయనుండిరి, రహస్యముగా తెరవేయు మంచు నీ కోసము చూచితిన్ కసరు కొంటివి, ఇదెక్కడి సూత్రధారివో. ఇది ఆ కవి యొక్క అమర్ఖయాం అనే పద్యకావ్యంలోది. జీవితంలో అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగాను ఓడిపోయిన ఒక అసమర్థుని జీవయాత్రకు ఆక్రందన పరోక్షంగా చిత్రిస్తూ రాసిన పద్యం ఇది. ఇది ధ్వని అనే కవితా వస్తువుకు కమనీయ ఉదాహరణ. ఏదో ఒక స్వచ్ఛ కవితా లక్షణంతో ఇలా కవితా శిల్పం అనల్పంగా పోతపోసి సాహితీ జగతి అందించిన అక్షర శిల్పాలే చెక్కు చెదరకుండా కలకాలం కాంతిశ్రీలతో ప్రకాశిస్తాయి. స్వస్తి.

0: మీరింతవరకు కవిత్వం కలకాదు మనగడ శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలు వింటున్నారు ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఇది మన చట్టం శీర్షికన రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ టి శశికుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్. ఈ విషయం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శశికుమార్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: సామాన్యంగా ఈ సినిమాల్లో కానీ లేదంటే కొన్ని వార్తాపత్రికలో హేబియస్ కార్పస్ రిట్ వేశారన్న విషయం వింటూ ఉంటాం.
1: అవునండి.
0: ముఖ్యంగా ఈ హేబియస్ కార్పస్ అంటే ఏమిటండి?
1: మొదట ఈ హేబియస్ కార్పస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ రిట్స్ ఏంటి, అసలు రిట్ అంటే ఏంటి ఒకసారి మనం చర్చించుకుందామండి. రిట్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ రిటెన్ లీగల్ రెమెడీ ప్రొవైడెడ్ టు ద సిటిజన్స్. ఈ రిట్స్ అనేవి ఇవ్వడానికి కేవలం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మాత్రమే పరిధి ఉందండి. మిగిలిన కోర్టులకి న్యాయస్థానాలకి ఈ పరిధి లేదు. తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన మొదట్లో ఈ రిట్స్ ఇచ్చే అధికారాన్ని మద్రాస్ హైకోర్టు, బాంబే హైకోర్టు, కలకత్తా హైకోర్టు కేవలం 3 హైకోర్టులకి, తర్వాత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి మాత్రమే ఉండింది. ఎప్పుడైతే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో 1950 తరువాత అన్ని రాష్ట్రాల హైకోర్టులకి కూడా ఈ రిట్లు జారీ చేసేటువంటి పరిధిని కల్పించడం జరిగిందండి. ఆ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు వాళ్ళ హైకోర్టుల ద్వారా రిట్స్ ఇవ్వగలుగుతున్నారు. మనకు ప్రాథమికంగా 5 రకాల రిట్లు ఉన్నాయండి. 1 రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్, 2 రిట్ ఆఫ్ మ్యాండమస్, 3 రిట్ ఆఫ్ సెర్షియోరారి, 4 రిట్ ఆఫ్ కోవారంటో, 5 రిట్ ఆఫ్ ప్రొహిబిషన్. ఈ 5 రకాల రిట్లు మనకు రాజ్యాంగం ప్రకారం అమల్లో ఉన్నాయండి. సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో Article 32 ప్రకారం వెళ్తారండి. హైకోర్టులకి రిట్స్ కోసం వచ్చేటప్పుడు Article 226 రాజ్యాంగం ప్రకారం అప్లై చేస్తారండి. ఇది ప్రాథమికంగా మన రిట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అండి.
0: అయితే హైకోర్టులో వేయగలిగిన రిట్లన్నీ కూడా సుప్రీంకోర్టులో వేయొచ్చు అంటారా?
1: లేదండి, మనకు హైకోర్టులో ఫండమెంటల్ రైట్స్ ప్లస్ లీగల్ రైట్స్ రెండిటికీ కూడా జ్యూరిస్డిక్షన్ ఉందండి. సుప్రీంకోర్టుకు వచ్చేటప్పటికి కేవలం ఫండమెంటల్ రైట్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ మాత్రమే ఉంది.
0: ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అయితే డైరెక్ట్గా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా

0: వెళ్ళవచ్చు అండి. అయితే
1: మనం
0: అక్కడ మనం సుప్రీంకోర్టుని జస్టిఫై చేయాల్సి వస్తుంది. ఏ కారణం చేత హైకోర్టుకు వెళ్లకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వచ్చాము అనేది కన్విన్స్ చేయాల్సి వస్తుంది.
1: దాని యొక్క తీవ్రత కానీ ఇంపార్టెన్స్ కానీ
0: ఇంపార్టెన్స్
1: నెసెసిటీ కానీ మనం ఉన్నత న్యాయస్థానానికి కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా మనం రిలీఫ్
0: అవునండి.
1: పొందే అవకాశం ఉందంటారు. శశికుమార్ గారు, హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటంటే?
0: ప్రొడ్యూస్ ద బాడీ అండి.
1: ఈ రిట్ అనేది ఎవరు ఫైల్ చేయవచ్చు, ఎలా ఫైల్ చేయాలి, ఏ ఏ సందర్భాల్లో ఫైల్ చేయొచ్చు, ముఖ్యంగా హేబియస్ కార్పస్ విషయానికి వస్తే ఏ ఏ సందర్భాల్లో ఈ రిట్ ఫైల్ చేయవచ్చు?
0: రమేష్ గారు, ఈ హెబియస్ కార్పస్ అన్నది ప్రాథమికంగా మనకి ఎవరైనా ఒక వ్యక్తి అన్లాఫుల్గా డిటెన్షన్ చేశారు, చేసిన తర్వాత 24 గంటల లోపల న్యాయస్థానం ముందు అతన్ని ప్రవేశపెట్టలేదు, ఇంకా అతను అరెస్ట్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ఇటువంటి సందర్భాల్లో ఆ అరెస్ట్ అయిన వ్యక్తికి సంబంధించినటువంటి సంబంధికులు కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కానీ అప్లై చేయవచ్చండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎటు అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు కాబట్టి అతను చేయలేకపోతాడు, కాబట్టి అతనికి సంబంధికులు, అతని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అతని శ్రేయోభిలాషులు తప్పనిసరిగా ఈ హెబియస్ కార్పస్ అన్న రిట్ని ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉందండి.
1: అంటే ఈ హేబియస్ కార్పస్ రిట్ ద్వారా అక్రమ నిర్బంధాన్ని నుంచి విడుదల
0: రక్షణ
1: పొందే అవకాశం ఉంటుంది.
0: రక్షణ పొందవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని సేఫ్టీ, అతను 24 గంటల పాటు కోర్టుకి అతన్ని ప్రొడ్యూస్ చేయలేదు, అతని బంధువులకి, అతని భార్యాబిడ్డలకి అతని అరెస్ట్ గురించి చెప్పలేదు అఫీషియల్గా అన్నప్పుడు అతని రక్షణ, అతని సేఫ్టీ గురించి భయాందోళనలు ఉంటాయి. కాబట్టి అతన్ని భౌతికంగా బై బాడీ కోర్టు ముందు ప్రజెంట్ చేయమని అడిగే రిట్టే హెబియస్ కార్పస్ అండి.
1: ఈ డిటెన్షన్ అంటే సాధారణంగా పోలీసుల డిటెన్షన్ అనే భావనలోకి వస్తారు. పోలీసులు కాకుండా వేరే వాళ్ళు, ప్రైవేట్ వ్యక్తులు డిటైన్ చేసినా కానీ వాళ్ళకు వ్యతిరేకంగా హేబియస్ కార్పస్ వేయచ్చు అంటారండి.
0: వేయవచ్చండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్యన దెబ్బలాటలు జరిగి పిల్లలను భర్త గాని భార్య గాని నిర్బంధించి వాళ్ళని గురించి చెప్పకుండా ఉన్నప్పుడు కానీ, అలాగే ఆస్తి సంబంధమైనటువంటి తగాదాలలో కూడా ఎవరినైనా నిర్బంధించేసి వాళ్ళ యొక్క రక్షణకు ప్రమాదం ఉంది, వాళ్ళ జీవితానికి ఇబ్బంది ఉంది అన్న సందర్భాల్లో కూడా ఈ హెబియస్ కార్పస్ని వేయవచ్చండి.
1: ప్రైవేట్ వ్యక్తులు గనక ఎవరినైనా నిర్బంధించినట్టు గనక మనకు భయాందోళనలు గనక ఉన్నట్లయితే ఎవరికి వ్యతిరేకంగా ఎవరిని యాక్షన్ తీసుకోమని తీసుకోవచ్చు అంటారు.
0: ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం అనుకున్నట్టుగా భార్యాభర్తల మధ్యన గొడవ జరిగింది, పిల్లలను భర్త నిర్బంధించాడు, వాళ్ల రక్షణ గురించి భార్యకు భయం ఉంది, అప్పుడు భర్తకు వ్యతిరేకంగా కేసు వేయవచ్చండి హెబియస్ కార్పస్ రిట్టు. అప్పుడు 24 గంటల లోపల వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్
1: హాజరుపరచాలి
0: చేయాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుందండి.
1: ఆ రిట్ అందుకున్నప్పటి నుంచి.
0: అవునండి. ఈ హెబియస్ కార్పస్ అన్న రిట్ అండి మొట్టమొదట మనకు ఆరిజిన్ ఇంగ్లాండ్లో స్టార్ట్ అయిందండి 13వ శతాబ్దంలో. దీన్ని ప్రిరోగేటివ్ ఆఫ్ రిట్స్ అని ఒక స్పెషల్ రిట్గా పరిగణించేవాళ్ళు అన్నమాట. అయితే ఆ రోజుల్లో రాచరికం వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ల వలన ప్రాథమిక హక్కులు భంగం కలిగి ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు అన్న సందర్భాల్లో కూడా ఈ ప్రిరోగేటివ్ ఆఫ్ రిట్ని వేయడం జరిగిందండి. ఆ తరువాత వాళ్ళ చట్టం ప్రకారం ఏమిటంటే, నో ఫ్రీ మ్యాన్ షల్ బీ టేకెన్ ఇన్ టు ఇంప్రిజన్మెంట్ ఆర్ కస్టడీ ఆర్ హిస్ లిబర్టీ కెనాట్ బీ డిసీజ్డ్ వితౌట్ లాఫుల్ రీజన్స్ అనేసి, దాని వలన అతనికి సంబంధికులు కేసులు వేసినప్పుడు వాళ్ళని ప్రొడ్యూస్ చేయమని చెప్పి ఆర్డర్లు ఇచ్చిన సందర్భాలు జరిగాయండి. ఆ తరువాత 1781లో కూడా ఈ హెబియస్ కార్పస్ అన్నదానికి చాలా బలం చేకూరుతూ చాలా కేసులు జరిగాయండి. అప్పటి నుంచి మిగతా దేశాల్లో కూడా ఈ హెబియస్ కార్పస్ అన్నదానిని వేశారు. మన దేశంలో మనకి 1950 నుంచి మనకు ఈ రిట్స్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 ప్రకారం, హైకోర్ట్స్లో

0: ఆర్టికల్ 226 ప్రకారం మనకు హెబియస్ కార్పస్ రిట్స్ వేసుకునే అవకాశం మనకి పార్లమెంటు కల్పించిందండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దానిలో అప్పుడు ఏమన్నారంటే రెమెడీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫర్డ్ బై పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దాని ప్రకారం మనకి ఈ అవకాశాలు వచ్చాయండి. మొట్టమొదటగా 1948 ఏది మనకు రాజ్యాంగం ఇంకా అమల్లోకి రాకుండా 3 హైకోర్టులు ఇందాక చెప్పినట్లుగా కలకత్తా, మద్రాస్, బాంబే, తర్వాత సుప్రీంకోర్టు వాటికి మాత్రమే రిట్లు జారీ చేసే టైంలో కూడా హెచ్వి కామత్ అనేసి ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇది ఒక చట్టం జరిగిందండి. ఆ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు, ఏ వ్యక్తి యొక్క స్వేచ్ఛకైనా భంగం కలిగినప్పుడు ఆ వ్యక్తి సంబంధీకులు హెబియస్ కార్పస్ రిట్ ద్వారా న్యాయస్థానాల తలుపు తట్టడానికి అవకాశం ఉంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా 1948 చెప్పారండి. తర్వాత 1950 దాదాపుగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల హైకోర్టులు కూడా ఈ రిట్ని మనకిస్తున్నాయండి.
1: ఈ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటే అక్రమ నిర్బంధం చేసిన వారిని ఈ హేబియస్ కార్పస్ ద్వారా మనము రిట్ వేసి ఆ తర్వాత నిరూపణ చేయగలిగితే, అది పోలీసులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇంకా ఏ రకమైన సంస్థలు కానీ, ఇలా ప్రూవ్ అయినప్పుడు వాళ్ళకి ఏ రకమైన పనిష్మెంట్ ఉంటుందండి?
0: ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తిని అన్లాఫుల్ కస్టడీ నిర్బంధంలోకి తీసుకుని అతను తీసుకోవడానికి సహేతుకమైనటువంటి కారణాలు లేవు, కోర్టు ముందు 24 గంటల లోపల ప్రొడ్యూస్ చేయలేదు అని గనక న్యాయస్థానం భావించిన సందర్భాల్లో మనకున్నటువంటి శిక్షాస్మృతుల ప్రకారం ఇంప్రిజన్మెంట్ అండ్ ఆల్సో ఫైన్ రెండు వేసే అవకాశం కూడా న్యాయస్థానానికి ఉందండి.
1: ఇలాగే ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ సంస్థలు చేసినప్పటికీ కూడా వారికి భారత శిక్షాస్మృతిలో ఉండే సెక్షన్స్ ప్రకారం పనిష్మెంట్కి
0: ఉందండి, అవకాశం ఉందండి. చాలా ఇంపార్టెంట్ కేస్, సెన్సేషనల్ కేస్ ఉన్నది, రాజన్ కేస్ అని ఒకటి జరిగిందండి.
1: ఎక్కడ జరిగింది?
0: 1976 కేరళ రాష్ట్రంలో ఇది జరిగిందండి. అప్పుడు అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని విధించారు. ఆ సందర్భంలో కేరళలో నక్సలైట్ ఉద్యమం చాలా తీవ్రంగా జరుగుతూ ఉండింది. పోలీసులు రాజన్ అని ఒక విద్యార్థిని నక్సలైట్ అని పొరబడి అరెస్టు చేయడం జరిగింది. అతన్ని వేరే వేరే పోలీస్ స్టేషన్లన్నిటికీ పంపిస్తూ వచ్చారు,
1: మారుస్తూ.
0: అంటే అతని ఉనికి సందేహాస్పదంగా ఉంటూ వచ్చింది. ఆ సందర్భంగా రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అన్న దానిని ప్రయోగించడం జరిగిందండి. చివరికి ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే ఆ సందర్భంలో కరుణాకరన్ అని ఆ రోజుల్లో కాంగ్రెస్ నాయకుడు లోకల్ పార్టీతో కలిపి, అంతకుముందు హోంమంత్రిగా ఉండేవాడు, అతను ముఖ్యమంత్రిగా వచ్చాడు. అతను ముఖ్యమంత్రిగా వచ్చిన 4 నెలల లోపలనే ఈ కేసు వెలుగులోకి వచ్చి దీనిలో కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ డీజీపీ రెస్పాన్సిబుల్ పర్సన్ దీనికి అని చెప్పి తేలి అతనిని న్యాయస్థానం శిక్షించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా ఈ కరుణాకర్ అన్న ఆయన తన ముఖ్యమంత్రి పదవికి నైతిక బాధ్యతగా రాజీనామా చేయాల్సిన సందర్భం కూడా. కారణం ఏంటంటే వాళ్ళు మేము ఎవరిని నిర్బంధించలేదు అని చెప్తూ వచ్చారు, చివరికి అతనిని కస్టోడియల్ డెత్ పోలీసుల నిర్బంధంలోనే అతన్ని చంపేయడం జరిగింది అనేది ప్రూవ్ అయింది. ఇది చాలా సెన్సేషనల్ కేసు జరిగిందండి. దీని మీద ఆధారపడి తర్వాత ఒక ఫేమస్ రైటర్ వారియర్ అన్న ఆయన మెమరీస్ ఆఫ్ ఏ ఫాదర్ అని చెప్పి రాశారు. తర్వాత పిరవి అని ఒక మలయాళం సినిమా కూడా వచ్చింది 2 క్రితం, జై భీమ్ అని తెలుగు తమిళ్ 2 భాషల్లో కూడా చిత్రం వచ్చింది. దానికి బ్యాక్గ్రౌండ్ ఈ రాజన్ కేసేనండి.
1: మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్లాఫుల్గా అంటే న్యాయబద్ధం కాని ఏ పరిస్థితుల్లోనైనా ఒక ఫ్రీ మ్యాన్ని కన్ఫైన్ చేయడం, నిర్బంధించడం, అది పోలీసు వాళ్ళు కావచ్చు, సంస్థలు కావచ్చు, లేదంటే ఇతర ప్రైవేట్ వ్యక్తులైనా కానీ చేసినట్లయితే కోర్టుకి రిట్ జ్యూరిస్డిక్షన్ని ఇన్వోక్ చేస్తూ హేబియస్ కార్పస్ ఫైల్ చేసినట్లయితే ఖచ్చితంగా సత్వర న్యాయం పొందే అవకాశం ఉందంట.
0: ఉందండి. మనకు సామాజిక కార్యకర్త అన్నా హజారే

0: ఆయనను నిర్బంధించినప్పుడు కూడా అతనిని ఎక్కడ నిర్బంధించారు ఏమిటి అనేది పోలీసులు చెప్పనప్పుడు అన్నా హజారే గారిని కోర్టు ముందు హాజరుపరచాలి అని హెబియస్ కార్పస్ కేసు వేయడం జరిగిందండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారండి. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ టి శశికుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి సమయం 7:45 చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళం నుంచి జాలువారిన ఈ గీతం చిల్లర దేవుళ్ళు ఈ చిత్రం నుండి.

చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట సప్తపది. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, గళం నుంచి జాలవర్ణ, వేటూరు సుందర్రామర్తి గీతం, కేవీ మహదేవన్ సంగీతం.

చిత్రసీమల తర్వాతి పాట సాగర సంగమం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన వేటూరు సుందరామతి గీతం, ఇళయరాజా సంగీతం.

0: చిత్రసీమ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 8 గంటలు. సమాచార ప్రభాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి అనంతరం మార్నింగ్ న్యూస్ వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మై మునీష్ శర్మ. ముఖ్య సమాచార్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజ్ నయీ దిల్లీ మే వియత్నాం కే రాష్ట్రపతి తో లామ్ సే బాత్చీత్ కరేంగే. నిర్వాచన్ ఆయోగ్ నే పశ్చిమ బంగాల్, అసమ్, కేరళం, తమిళనాడు ఔర్ పుదుచ్చేరీ మే చునావ్ ప్రక్రియా పూరీ హోనే కే బాద్ నయీ విధానసభాఓ కే గఠన్ కీ అధిసూచనా జారీ కీ. ఆయోగ్ నే పశ్చిమ బంగాల్ కే ముఖ్య సచివ్, పులిస్ మహానిదేశక్ ఔర్ కేంద్రీయ సశస్త్ర పులిస్ బలో కో చునావ్ కే బాద్ హోనే వాలీ కిసీ భీ హింసా సే నిపటనే కే కడే నిర్దేశ్ దియే. రాష్ట్రీయ అన్వేషణ అభికరణ్ నే ఆతంకీ సంగఠన్ ఇస్లామిక్ స్టేట్ సే జుడే జైవిక్ ఆతంకీ హమలే కీ సాజిష్ రచనే కే ఆరోప్ మే 3 లోగో కే ఖిలాఫ్ ఆరోప్ పత్ర దాఖిల్ కియా. అమెరికా కే రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ నే కహా హోర్ముజ్ జల్డమరూ మధ్య మే ఫసే జహాజో కీ సురక్షిత్ నికాసీ కీ యోజనా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కో కుచ్ సమయ కే లియే రోకా జాయేగా. ఔర్ ఐపీఎల్ క్రికెట్ మే చెన్నై సూపర్ కింగ్స్ నే ఢిల్లీ క్యాపిటల్స్ కో 8 వికెట్ సే హరాయా. ఔర్ అబ్ సమాచార్ విస్తార్ సే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజ్ నయీ దిల్లీ మే వియత్నాం కే రాష్ట్రపతి తో లామ్ సే బాత్చీత్ కరేంగే. దోనో నేతా ద్విపక్షీయ సంబంధో కే విభిన్న పహలుఓ ఔర్ పారస్పరిక హిత కే క్షేత్రీయ తథా వైశ్విక ముద్దో పర్ వ్యాపక చర్చా కరేంగే. హమారే సంవాదదాతా నే బతాయా హై కి శ్రీ మోదీ ఔర్ వియత్నాం కే రాష్ట్రపతి ఆజ్ కై సమ్జౌతో పర్ హస్తాక్షర్ కరేంగే.
2: वियतनाम के राष्ट्रपति तो लैम का आज सुबह राष्ट्रपति भवन के प्रांगण में रस्मी स्वागत किया जाएगा. वे राजघाट पर महात्मा गांधी को श्रद्धांजलि अर्पित करेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी और वियतनाम के राष्ट्रपति के बीच वार्ता के बाद कई समझौता ज्ञापनों पर हस्ताक्षर और आदान प्रदान किया जाएगा. राष्ट्रपति द्रौपदी मुर्मू आज शाम राष्ट्रपति भवन में श्री तो लैम के साथ बैठक करेंगी. लोकसभा अध्यक्ष ओम बिरला वियतनाम के राष्ट्रपति से मुलाकात करेंगे. श्री तो लैम आज 56वां सप्रू हाउस व्याख्यान भी देंगे. आज की वार्ता द्विपक्षीय संबंधों को नई गति देने और भारत वियतनाम सहयोग के नए अवसर खोलने की उम्मीद है. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
1: श्री तो लैम कल 3 दिन की भारत यात्रा पर नई दिल्ली पहुंचे थे. निर्वाचन आयोग ने पश्चिम बंगाल, असम, केरलम, तमिलनाडु और पुदुचेरी में नई विधानसभा के गठन की अधिसूचना जारी कर दी है और इसके साथ ही इन राज्यों में औपचारिक रूप से चुनाव प्रक्रिया संपन्न हो गई है और नई सरकार के गठन का रास्ता अब साफ हो गया है. आयोग ने बताया कि मतदान से लेकर मतगणना तक की पूरी प्रक्रिया वैधानिक ढांचे के अनुरूप स्वतंत्र, निष्पक्ष और पारदर्शी तरीके से संपन्न हुई. निर्वाचन आयोग ने पश्चिम बंगाल के मुख्य सचिव, पुलिस महानिदेशक और केंद्रीय सशस्त्र पुलिस बलों को चुनाव के बाद होने वाली किसी भी हिंसा से निपटने के कड़े निर्देश दिए हैं. आयोग ने कहा है कि स्वतंत्र और निष्पक्ष चुनाव सिर्फ मतदान और मतगणना तक सीमित नहीं है बल्कि इसमें चुनाव परिणाम आने के बाद का माहौल भी शामिल है. पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने मुख्यमंत्री पद से इस्तीफा देने से इनकार कर दिया है. कोलकाता में उन्होंने वोटों की हेराफेरी और पूरी मतदान प्रक्रिया में धांधली का आरोप लगाया. इस बीच भारतीय जनता पार्टी ने कहा है कि भारत एक लोकतंत्र है और इसका हमेशा सम्मान किया जाना चाहिए. भाजपा प्रवक्ता संबित पात्रा ने सुश्री बनर्जी की इन टिप्पणियों को अराजक बताया है. श्री पात्रा ने कहा कि ये टिप्पणियां चिंताजनक हैं क्योंकि देश के लोकतंत्र में सत्ता का हस्तांतरण सदैव शांत

0: armed police forces to enforce zero tolerance towards post-poll violence. Election Commission issues notification for constitution of new assemblies in West Bengal, Assam, Kerala, Tamil Nadu, Puducherry following completion of electoral process. NIA charge sheets doctor, two others in ISIS-linked bio-terror plot to carry out mass poisoning. US President Donald Trump says Project Freedom to guide stranded vessels through Strait of Hormuz will be paused for a short period of time. And in IPL cricket, Chennai Super Kings beat Delhi Capitals by 8 wickets. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:30.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ అనంతరామన్ వయలిన్ వాద్యం వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ టిఆర్ రాజమణి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పాహి జగజ్జనని, వాచస్పతి రాగంలో స్వాతి తిరునాళ్ రచన ఆదితాళం.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ అనంతరామన్ గారి వయోలిన్ వాద్యం విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 9:10 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గుజరాత్లో 2 సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చక్కెర మద్దతు ధర పెంపు, వేల కోట్ల అంచనాతో కొత్త రైల్వే లైన్ల విస్తరణకు ఆమోదం తెలిపింది. కాటన్ మిషన్కు 5,659 కోట్ల రూపాయలు కేటాయించడం రైతులకు వరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొనియాడారు. 32 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా ఉత్పాదకత పెంచి ఎగుమతులను ఈ మిషన్ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. చెరకు మద్దతు ధర పెంచినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ విచారణ జరిపి అవినీతి జరిగిందనే నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించి 9 నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బీజేపీ బీఆర్ఎస్ మధ్య బృందానికి నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలపై కథనాలు అందించిన భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్కే, సుపర్ణా శర్మ ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారానికి ఎంపికయ్యారు. బ్లూంబెర్గ్ ప్రతినిధితో కలిసి వీరు ఈ అవార్డును అందుకోనున్నారు. రాష్ట్రంలోని 533 పిఎంశ్రీ పాఠశాలల్లో ఈ నెల 11 నుంచి 25 వరకు వేసవి శిబిరాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 2,66,00,000 రూపాయలు కేటాయించింది. క్రీడలు, సంగీతం, డ్రాయింగ్ వంటి అంశాల్లో ఇచ్చే ఈ శిక్షణలో ఇతర పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. రెవెన్యూ శాఖలో 27 మంది అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. 5 గురిని అదనపు కలెక్టర్లుగా, 12 మందిని డిఆర్ఓలుగా, 9 మందిని ఆర్డీఓలుగా నియమిస్తూ జిల్లాలకు కేటాయించారు. 1కి స్పెషల్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్లో భాగంగా ఈరోజు రాత్రి 7:30 హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు జరగనుంది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడును హైదరాబాద్ క్రికెట్ సంఘం క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా నియమించింది. హెచ్సిఏలో క్రికెట్ కార్యకలాపాలను రాయుడు పర్యవేక్షించనున్నట్లు హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ నిన్న వెల్లడించింది. పరిపాలనలో పారదర్శకతతో పాటు క్రికెట్ నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు హెచ్సిఏ కార్యదర్శి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. చిత్రసీమలో ముందుగా మీరు వినబోతున్న ఈ పాట ప్రియమైన నీకు. ఈ చిత్రం కోసం చిత్ర బృందం ఆలపించిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతానికి శివశంకర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పుడు విందాం ఆ సూపర్ హిట్ సాంగ్ ఇప్పుడు.

చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట సర్కార్ వారి పాట. ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ గళం నుంచి జాలవారిన అనంత శ్రీరామ్ గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట చెన్నై చంద్రమా అంటూ చక్రి పాడుతూ సంగీతాన్ని అందించిన ఈ గీతానికి రచన కందికొండ, చిత్రం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమల తర్వాతి పాట రామజోగి శాస్త్రి రచనకు ఎస్ఎస్ తమన్ స్వరపరచగా, అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట అలవైకుంఠపురం బుట్టబొమ్మ అంటూ ఈ పాటను ఇప్పుడు వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

తర్వాత మీరు వినబోతున్న ఈ పాట కులశేఖర్ సాకిత్యానికి ఎంఎం శ్రీలేఖ సంగీతాన్ని అందించగా, చిత్ర శివాజీ పాడిన అమ్మాయి బాగుంది చిత్రం నుండి పాటను విందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం

0: ఓరుగల్లు వైభవం రూపకం ప్రసారమవుతుంది. రచన నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది. వినడం మర్చిపోకండి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: చిత్రసీమలో తర్వాతి పాట అత్తారింటికి దారేది. ఈ చిత్రం కోసం నరేంద్ర పాడిన ఈ పాటకు రచన రామ్ జోగేశాస్త్రి, సంగీతాన్ని అందించారు దేవిశ్రీప్రసాద్.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మన జనరంజన్. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రం కోసం టిప్పు హరిణి పాడిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతం, కోటి స్వర రచన.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: చిత్రదీవిలో తర్వాత మీరు వినబోతున్న ఈ పాటకు రచన వేటూరు సుందర రామూర్తి, స్వర రచన మణి శర్మ, గానం స్వర్ణలత ఉదిత్ నారాయణ, చిత్రం చూడాలని ఉంది. ఇప్పుడు విందాం ఈ సూపర్ హిట్ సాంగ్.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324 0452 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: కార్యక్రమంలో మీరు వినబోతున్న ఈ పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పదరచన చంద్రబోస్, స్వర రచన ఎస్ఏ రాజ్కుమార్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం నువ్వు వస్తావని.

0: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: కార్యక్రమంలో తరువాతి పాట ఆర్పి పట్నాయక్ కౌసల్య పాడిన ఈ పాటకు స్వర రచన ఆర్పి పట్నాయక్, చిత్రం నువ్వు లేక నేను లేను. ఈ సినిమా నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

చిత్రసీమలో తర్వాతి పాట సర్దార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రం కోసం అనంత శ్రీరామ్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా గళాన్ని అందించారు విజయప్రకాష్, శ్రేయా ఘోషల్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. మెట్రో రైలు 2 దశకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి లేఖ రాసింది. హైదరాబాద్ మెట్రో 1 దశ ప్రాజెక్టులో 100% షేర్ల కొనుగోలుతో ప్రాజెక్టును గత నెల 30వ తేదీన ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలియజేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ భద్రతా ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ప్రధానమంత్రి పాల్గొన్న అభివృద్ది పనులు, బహిరంగ సంభకు సంబంధించి తగిన బందోబస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ విచారణ జరిపి అవినీతి జరిగిందన్న నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించి 9 నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బీజేపీ బీఆర్ఎస్ మధ్య బంధానికి నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంతో పాటు ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభపై జరుగుతున్న చర్చను దారిమళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ పేరుతో నాటకాలాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో 533 పీఎం శ్రీ పాఠశాలల్లో ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వేసవి శిబిరాలు నిర్వహిస్తారు. ప్రభుత్వం ఇందుకు 2,60,00,000 రూపాయలు కేటాయించింది. క్రీడలు, సంగీతం, డ్రాయింగ్ వంటి అంశాల్లో ఇచ్చే ఈ శిక్షణలో ఇతర పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. అంతర్జాతీయ ఏరోస్పేస్ దిగ్గజాలకు తెలంగాణను వ్యూహాత్మక భాగస్వామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ వంటి నెక్స్ట్ జనరేషన్ సాంకేతికతల్లోనూ రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్గా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ప్రకృతి నిండా పచ్చదనాన్ని పారవోస్తున్న ఈ తరుశాఖలు శిరసు వంచి స్వాగతం పలుకుతున్నా. అల్లన సాగే పిల్లగాలి ఆ కొమ్మల్నే వేణువుగా మలిచి కొత్త రాగాలు పాడుతున్నా.

0: మాలో ఎందులకి కలకలం, మా అంతరాంతరాల్లో ఎందులకి కలవరం. నర్మదా జలాలలో పునీతమైన ఈ ఆత్మకు ఎందుకింతటి అశాంతి? దుఃఖపు జాడ కూడా తెలియని మా కనుకొలుకులు కన్నీటి కొలనులవుతున్నాయా? అవును, గతించిన మా ఘన ప్రాభవపు జాడలు లేక ప్రోలదేవ రుద్రదేవాదుల వైభవపు నీడలు కూడా మాసిపోయి ఇక ఇచ్చట మిగిలిందేమిటి? ఓ బేతరాజా, నీ వంశ యశశ్చంద్రికలు కాలగర్భంలో కలిసిపోయాయని విలపిస్తున్నావా? అమ్మా అమ్మా కాకతి, నీ భవ్యకీర్తిని భద్రంగా దాచలేని నీ అసమర్థ పుత్రుడు ఈ ప్రతాపరుద్రునిపై కినుక వహించావా తల్లి? వద్దమ్మా వద్దు. పద్మాక్షి సిద్ధేశ్వరుల అపూర్వ ఆశీర్వాదంతో, చదరని ఆత్మవిశ్వాసంతో తెలుగు నేల నాలుగు చెరగుల సుభిక్ష పాలనను అందించిన మా వంశీయుల చరిత్ర ఈ లోకం మరిచిపోదు తల్లి, మరిచిపోజాలదు కూడా. సహస్ర స్తంభ రుద్రేశ్వరాలయం, రామప్ప గుడి వంటి రమణీయ శిల్ప శోభిత నిర్మాణాలు, అలలతో మా మాతామహుల కంజలి ఘటిస్తున్న పాకాల లక్నవరం సరసీ జలాలు నాటికి నీటికి భావి తరాల వారికి బాసటగా నిలిచాయి, నిలుస్తున్నాయి కూడా. కోటి ప్రభాకర తేజోవంతమైన మా వంశ చరిత నిరంతరం దేదీప్యమానంగా వెలుగొందుతుంది తల్లి. కాకతీయుల కీర్తి ఆంధ్ర సంస్కృతిలో అవిభాజ్యమై అలరారుతుంది. మా ఆత్మలకు శాంతి తప్పక చేకూరుతుంది తల్లి, తప్పక చేకూరుతుంది. అదిగో ఎవరో పర్యాటకులు కాబోలు ఇతడికే వచ్చుతున్నారు. ఆహా, మా వంశ మూల పురుషుడు కాకర్చ్య గుండెలను సైతం తలుచుకుంటున్నారు. ధన్యోస్మి ధన్యోస్మి రుద్రేశ్వర ధన్యోస్మి.
1: ప్రతాప్, మనం ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాం?
2: పద్మాక్షి సిద్ధేశ్వర ఆలయాలకు.
1: అయితే నేనక్కడ ఓ 10 టెంకాయలు కొడతాను.
2: ఏ వరం కోరి మొక్కుకున్నావోయ్? అంత పెద్ద మొక్కు?
1: వరము కాదు మొక్కు కాదు, ఓ చిన్న కోరిక తీరిన సంతోషంలో.
2: అదేమిటి? నాకు చెప్పనే లేదే.
1: ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. మన టూర్ అదే, ఈ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది కదా, ఎన్నాళ్ల నుండో అనుకుంటుంటే ఈ వేళటి కుదిరింది.
2: మొత్తానికి మన కడప దాటి ఈ కాకతీయుల గడపలో అడుగు పెట్టాం. అవును, ఇందాక దారిలో చెబుతూ వచ్చా కదా కాకర్చ గుండెన కారణంగా ఈ వంశానికి పేరు వచ్చిందని.
1: అవును.
2: మరి ఈ హనుమకొండ పేరు వెనుక కథ చెప్పనా?
1: వద్దంటే ఊరుకుంటావేంటి, చెప్పు.
2: ఈ ఆలయాలు, ఇక్కడి ప్రశాంత వాతావరణము చూసి ఎరుకదేవరాజు ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నట్ట.
1: ఆ కథంతా ఇందాకే చెప్తూ వచ్చావు కదా.
2: ఇంకా చెప్తా విను. ఆ రాజుకు హనుమడు కొండడు అనే పుత్రులుంటాం వల్ల ఈ పట్టణం హనుమకొండ అయ్యింది. సిద్ధేశ్వరుని దర్శనం సిద్ధించింది కదా, పద వెళ్దాం పద్మాక్షమ్మ గుడికి.
1: నేను రాను బాబోయ్, అన్ని మెట్లెక్కడో నా వల్ల కాదు.
2: ఏమిటి, నీ వల్ల కాదా? ఇదిగో ఆ రుద్రమదేవి గనక వింటే, అయ్యో నా రాజ్యమున ఓ సబల సోపానములు అధిరోహించలేక చతికిల పడుటయా అని బాధపడుతుంది. నవ్వుతాలు గాని పద గుళ్ళకెళ్దాం.
1: ఇది పద్మాక్షి ఆలయం అన్నావు, మరి ఈ విగ్రహాలున్నాయి?
2: ఇవే జైన తీర్థంకరుల విగ్రహాలు. ఇవి కాకతీయులు అన్ని మతాల్ని సమానంగా ఆదరించారు అంటానికి ఇదో ఉదాహరణ.
1: ప్రతాప్, ఇక్కడి నుంచి చూస్తే వరంగల్ టౌన్ అంతా కనిపిస్తుంది కదా.
2: అంతా కాదోయ్, కొంత కనిపిస్తుంది గాని పద కొండ దిగుదాం.
1: ఆ వేయి స్తంభాల గుడికి వెళ్ళాలి కదా మనం ఇప్పుడు.
2: అవును.
1: ఈ ఊళ్ళో అదొక్కటే ఉందా చూడ్డానికి?
2: ఎందుకంత తొందర? ఈ ఊళ్ళోనే కాదు, అసలు ఈ జిల్లా అంతటా పర్యాటక స్థలాలు ఏమే ఉన్నాయి, వసతులు ఎలా ఉన్నాయి అనే విషయాలు పర్యాటక శాఖకు చెందిన రామ్మూర్తి బాబురావు గారిని అడిగి తెలుసుకుందాం, సరేనా?
3: వరంగల్లో వెయ్యి స్తంభాల దేవాలయం ఒకటి, భద్రకాళి, వరంగల్ కోట ఉందండి.
4: ఇప్పుడు మా టూరిజం డిపార్ట్మెంట్ తరపున ఇక్కడ మాకు రామప్పలో ఒక గెస్ట్ హౌజ్, తర్వాత పాకాల్లో

0: రెండు గెస్ట్ హౌజ్ ఉన్నాయండి. ఒకటి పెంబర్తిలో క్యాఫ్టీరియా అని వచ్చిపోయే వాళ్ళకి రోడ్ సైడ్ కి వాళ్ళకి పలాహారం గానీ తర్వాత ఏమన్నా టీ కాఫీ టిఫిన్ గానీ చేసుకోవడానికి అదొకటి, దాని ప్రపోజల్స్ రెడీ అయిపోయినాయండి. వరంగల్ కోటలో కూడా ఒకటి క్యాఫ్టీరియా పెట్టాలనే ప్రపోజల్ ఈ పర్యటన అభివృద్ధి శాఖ వాళ్ళు దాన్ని ప్రపోజల్ పెట్టారండి. అది కూడా అమలు పరిచే ప్రసక్తి ఉంది.
1: ప్రతాప్, చూడటానికి ప్రదేశాలు బాగానే ఉన్నాయి గాని ఇన్ని చోట్లకి ఎలా వెళ్ళటం?
2: కాళ్ళు నడక హంసధ్వని రాగమా అన్నట్లు నువ్వు అలా నా ముందు అయ్యారంగా నడుస్తూ ఉంటే, హే తన్మయి, నేను నిన్ను చూస్తూ అనుసరిస్తా. ఓకే,
1: కవిత్వం చాలు. అదిగో అక్కడ ఆర్టీసీ ఆఫీస్ ఉంది, కనుక్కుందాం పద.
2: ఆఫీస్ ఉంది గాని ఇక్కడ ఎవరిని కలవాలి? ఎక్స్క్యూజ్ మీ, డివిజనల్ మేనేజర్ గారు ఎక్కడ ఉంటారండి?
3: వెంకటేశ్వరరావు గారా, పైన ఉన్నారు, వెళ్ళండి.
2: థ్యాంక్ యూ.
4: ఈ టూరిస్ట్ ప్రదేశాలు చూడాలనుకున్నటువంటి యాత్రికులు ఈ బ్యాచెస్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బస్సు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. వాళ్ళు ఆ ప్రదేశం దర్శించిన తర్వాత మళ్ళా సాయంత్రం కూడా వాళ్ళని మళ్ళా రిటర్న్ తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడు రామప్ప దేవాలయం రీసెంట్ గా ఒక ప్రత్యేకంగా ఒక కొత్త బస్సు వేల ప్రకారం తిప్పటం వల్ల దినదినాభివృద్ధి చెందుతుందనేది నా అభిప్రాయం అండి. ప్రత్యేకంగా ఆ సరస్సు వరకు ఈ హనుమకొండ బస్ స్టేషన్ నుంచి రోజు 3 ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరుగుతుంది.
2: తన్మయ్య, ఊళ్ళు తెలిసాయి, రూట్లు తెలిసాయి, ఇకనైనా బయలుదేరదామా ఇంకా ఎంక్వైరీలోనే కాలహరణం చేద్దామా?
1: ముందు నగర పర్యటన అన్నారు కదా, పదండి.
2: ఈ షాపులు ఇళ్ళు ఇరుకిరుగ్గా పెరుగుతున్న ఈ ఆధునిక నాగరికతలో ప్రత్యేకించి పరికిస్తే తప్ప తెలియటం లేదు కదా ఇక్కడ పెద్ద చారిత్రక కట్టడం ఉన్నట్లు.
1: మన పురా వైభవానికి అద్దం పడుతూ ఎంత ఉందాగా ఉంది ఈ ఆలయం.
2: 1000 స్తంభాల గుడి, వేనదేల అందాల ఒడి.
1: అబ్బా, ఎంత పాతదో ఈ ఆలయం. ప్రతాప్, ఇక్కడేదో శాసనం ఉంది చూడు. క్రీస్తు శకం 1163లో రుద్రదేవుడు కట్టించాడు.
2: కాని చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించే కొత్తదనం ఉంది కదూ. తన్మయ్య, ఈ కాకతీయ రాజ్యాన్ని సామ్రాజ్యంగా మలిచిన మహావీరుడు ఎవరనుకున్నావు? ఈ ఆలయం కట్టించిన రుద్రదేవుడే. నిజామాబాద్ మహబూబ్ నగర్ల దాకా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
1: మీరు చరిత్రలో మునిగిపోండి, నేనలా ఊరంతా తిరిగి వస్తాను.
2: అబ్బో, నన్ను వదిలిపెట్టిపోతావా? తన్మయ్య, ముందు ఈ గుడి చుట్టూ ఒకసారి చూసేద్దామా?
1: ఈ నందిని చూడు, జీవకల ఉట్టి పడుతున్నట్టు లేదు.
2: అదే మరి శిల్పి చాతుర్యం. తన్మయ్య, నిర్మాణంలో చాళుక్య రాష్ట్రకూటుల హోయసరుల శైలితో పోలికలున్నా ఈ కాకతీయ శిల్పులు తమదంటూ ఓ ప్రత్యేకత సంతరించుకున్నారు.

0: ఇక్కడ మూడు వైపులా గర్భగుళ్ళున్నాయి,
1: అందుకే త్రికూటాలయం అంటారు దీన్ని. రుద్రదేవరా, సూర్యదేవరా, వాసుదేవరా, మూడు గుళ్ళున్నాయి చూసావా.
2: ఈ ద్వార బంధాలపై శిల్పం ఎంత రమ్యంగా మలిచారు చూడు.
1: ఈ స్తంభాన్ని చూడు, నల్లని రాయి అనేకంటే నల్లని దర్పణం అంటే బాగుంటుందేమో. ఎంత స్నిగ్ధంగా ఉందో.
2: ప్రమద గణాలతోనున్న నటరాజు, నర్తన త్రిమూర్తులు, విష్ణులీలలు ఎంత హృద్యంగా చెక్కారు.
1: ఒక తపస్సులో భవిస్తే తప్ప ఇంత గొప్ప నిర్మాణం చేయటం సాధ్యం కాదు కదూ.
2: రాయిని మైనం మలిచినట్టే మలిచారు.

0: హృదయ నేత్రంతో చూస్తే ఎవరైనా పరవశులు కాకుండా ఉండలేరు. ఆ ఎదురుగా ఉన్న మంటపం ఏమిటండి, కూలిపోతున్నట్టుంది?
1: అది రంగమండపం.

0: మాచల్దేవి వంటి రాచనర్తకీమణుల నృత్య విన్యాసాలు, గీత వాద్య సమ్మేళనాలు ఇక్కడే జరిగేవి. స్వామివారి కళ్యాణోత్సవాలు కూడా ఇక్కడే నిర్వహించేవారు గనక కళ్యాణ మండపం అని కూడా అంటారు.
1: ప్రతాప్, ఇలారా ఇలారా, ఈ కోనేరు చూసావా? ఎంత బాగుందో.
0: వస్తున్నా ఉండు. రుద్రదేవుడు విజయయాత్రలకు వెళ్లే ముందు వచ్చిన తర్వాత ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించి ఈశ్వర దర్శనానికి వెళ్లేవారట.
1: సరే, దారిలో మాట్లాడుకుంటూ కోటకెళ్దామా?
0: కోటకు పోయే బాటలో మనం దర్శించుకోవాల్సిన చోటు మరోటుంది, అది కూడా చూపించాలి కదా నీకు. పద. తన్మయీ, భద్రకాళి ఆలయం ఇదే. కాకతీయులకు పూర్వమే ఈ ఆలయం వెలిసినట్లు చరిత్రకారులు చెబుతారు.
1: ప్రతాప్, దర్శనం అయింది కదా, కాసేపు అలా బోటింగ్ చేద్దామా?
0: లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే.
1: నీ కచేరీ వినటానికి చెరువులోని కప్పలన్నీ గుమిగూడాయంటే వదిలించుకోవడం కష్టం, కాని కోటకెళ్దాం పద.

0: ఏ ప్రతాప్,
1: అబ్బా ఎప్పుడు దూరాన ఉన్నట్టు ఏంటా కేకలు?
0: అటు చూడు చూడు, కాకతీయుల కాలానికి చెదరని గుర్తుగా ఉన్న ద్వార తోరణాలు.
1: వారి కీర్తిని వినీలాకాశంలో వెదజల్లుతున్నాయా అన్నంత హుందాగా ఉన్నతమైన శిల్పకళతో ఎంత శోభాయమానంగా ఉన్నాయి.
0: ఈ వరంగల్ కోట నిర్మాణం వెనుక ఏదో కథ ప్రచారంలో ఉంది కదా.
1: రెండవ ప్రోళరాజు కాలంలో ఒక మారు ఎద్దుల బండి ఒకటి ఈ నేలలో దిగబడిపోయిందట. ఆ బండి ఇనుప పట్టాలు సువర్ణమయంగా మారాయట. ఆ చోట స్వయంభూలింగం ఒకటి బయలుపడింది.
2: ఏమి ఈ వింత? అయోమయం పైన ఈ బండిగీర కమ్మి పసిడి వెలుగులు విరజుంగుటెట్లో మాకు అంతుపట్టకున్నదే.
3: ఏమీ ప్రకృతి విలయ తాండవం?

0: శంభో శంకర, పాహి మాం పాహి మాం.
1: అందుకే రుద్రదేవుడు కోట కట్టించి రాజధానిని హనుమకొండ నుండి వరంగల్కు మార్చాలనుకున్నాడేమో.
2: కట్టించింది రుద్రుడే అయినా రాజధాని మార్చింది, ఈ వరంగల్ కోటను మరింత పటిష్టం చేసింది ఎవరనుకున్నావు? గణపతి దేవుడు.
1: ప్రతాప్, అదిగో అటు చూడు, ఒక్క రాయి ఓ పెద్ద కొండలా ఉంది కదూ.

0: ఆ ఓరుగల్లే నేటి వరంగల్లు.
1: ఈ కోటకు ఒకప్పుడు 7 ప్రాకారాలుండేవట. ఇప్పుడు మాత్రం రాతి కోట, మట్టి కోట మిగిలిన్నాయి అంతే కదా.
0: ఈ కోటల చుట్టూ దాటలేనంత పెద్ద అగడత ఉండేదిట. ఇప్పుడు దాని జాడేలేదు.
1: క్రీడాభిరామంలో ఆనాటి ఓరుగల్లును కనులకు కట్టినట్లు వర్ణించాడు కవి.
0: ఇప్పుడు మనకున్నట్టే ఆ కాలంలో కూడా, అంటే ఏ కాలం, అన్ని 100 ఏళ్ల క్రితం కూడా కూరగాయల మార్కెట్టు, గడియారం, హోటల్ లాంటి సౌకర్యాలు ఉండేవి.
1: క్రీడాభిరామం అంటే గుర్తొచ్చింది. కాకతీయుల కాలంలో తెలుగు సాహిత్యం ఓ వెలుగు వెలిగిందని ఇందాక భద్రకాళి దగ్గర మాటల్లో ఎవరు చెప్పారు కదా.
0: ఆచార్య సుప్రసన్న,
2: సంస్కృతంలోనూ తెలుగులోనూ కాకతీయ రాజుల కాలంలో పసిడి పంటలు పండింది సాహిత్య రంగం. ప్రతాపరుద్ర యశోభూషణం అనే రక్షణ గ్రంథాన్ని విద్యానాథుడు రచించాడు. ఈ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రజాతికి, ఆంధ్రదేశానికి ఒక గుర్తింపు లభించింది. త్రిలింగ దేశానికి సంబంధించిన ఒక నిర్వచనం కూడా ఈ గ్రంథం మొట్టమొదటిసారి చేసింది. యైర్దేశై స్త్రిభిరేషయాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయ ఏషాం కాకతి రాజకీర్తి భవాః కైలాసశైలాః కృతాః తే దేవాః ప్రసరత్ ప్రసాద మధురా శ్రీశైల కాళేశ్వర ద్రాక్షారామ నివాసినః ప్రతిదినం తచ్చయసే జాగ్రతు.
0: అలాంటి రాజవంశం కింద పాలింపబడటం ఆంధ్రుల అదృష్టమే. ఏమంటావు?
1: నగర పర్యటన చాలించి ఈ జిల్లా ఎల్లల దాకా చూసొద్దాం అంటా, మీరేమంటారు?
0: రామప్ప పోద్దాం, రాతి బొమ్మ చూద్దాం, చలో చలో అంటాను.

0: స్మరణం మన భవితకు భవ్య స్ఫూర్తి, కలకాలం నిలిచిపోవు తెలుగు వారి ఘన కీర్తి.
1: అరే మాటల్లోనే పాలంపేట వచ్చేసాం.
2: నీ మాటల మహిమలా ఉంది మరి, కాలాన్ని సైతం కట్టివేస్తుంది.
1: నా మహిమేం కాదులే, కాకతీయుల కథలు వింటూ పోతే కాలం కూడా స్తంభించి చెవులు రిక్కించి మరీ వింటుంది. ఇదేంటి, ఆలయానికి వెళ్లకుండా సరస్సుకు తీసుకొచ్చాం?
2: ఇక్కడికొచ్చాం గనుకనే మన లగేజీ అంతా కాటేజీలో పెట్టగలిగాం.
1: ఈ సరస్సు ఆకాశానికే ప్రతిబింబం అన్నంత విశాలంగా ఉంది. ప్రతాప్, ఈ సుందర దృశ్యాన్ని మన కెమెరాలో బంధించి వేద్దామా?
2: తప్పకుండా, కానీ నీతో పాటుగా. తమ్మి కొంచెం ఇలా జరుగు, ఇటు చూడు.
1: సరేనా,
2: రెడీ, స్మైల్ ప్లీజ్, చిన్నగా నవ్వాలి, మరీ అంత వద్దు. ఓకే రెడీ.
1: థ్యాంక్ యూ.
2: అవును, ఈ సరస్సు ఆలయం ఎవరు నిర్మించారో తెలుసా? గణపతి దేవుని హయాంలో ఈ ప్రాంతాన్ని ఏరిన రేచర్ల రుద్రారెడ్డి.

0: ఏయ్ తంగయ్య, ఏమిటా పరుగు?
1: ఉండు, నేను వస్తున్నా.
2: అబ్బా, ఓ స్వర్గ శకలం దివి నుండి భూమికి దిగిందా అన్నంత అందంగా ఉంది.
1: అడుగడుగునే కాదు, అంగుళమంగుళము అందమైన శిల్పాలతో ఓ బొమ్మల కొలువులో ఉంది కదూ. వీరగల్లులు, జైన దేవతలు, కాకతీయుల గజబలాన్ని సూచించి ఏనుగు బొమ్మలు. అబ్బా,
2: ఏయ్ ప్రతాప్, ఇదిగో చూడు, ఈ స్త్రీలు చూడు, ఎంత అందంగా నిలబడ్డారు, ఎంత సజీవంగా ఉన్నాయి ఈ శిల్పాలు.
1: ఓహో, అవే మదనికలు. రామప్ప ఆలయ శిల్పకళా ప్రాశస్త్యానికి ఈ మదనికలే ఒక ముఖ్య కారణం.
2: రామప్ప శిల్పి ఎంత మనసు పెట్టి మలిచాడో ఈ మదవతుల్ని.

0: మూల విరాట్టు రుద్రేశ్వరుణ్ణి చూశావా? ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాడో.
1: అదే కాకతీయ శిల్పుల సాంకేతిక నైపుణ్యం. మంటపం, గర్భగుడి ఎంత విశాలంగా ఉన్నా గాలి వెలుగు మాత్రం తగినంత ఉన్నాయి చూడు.
0: అవును ప్రతాప్, ఆ మధ్య రామప్ప గుడి శిథిలమవుతోంది అన్నారు.
1: శిథిలాల వాళ్ళన్నింటికి తిరిగి ప్రాణం పోస్తున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అదిగో ఆ పక్క ఆలయం చూడు, పునర్నిర్మాణంలో ఉంది.
0: ఈ పైకప్పు చూడు, నిండా పురాణ గాథలే.
1: అవును, దక్షయజ్ఞం, త్రిపురాసుర సంహారం, పార్వతీ కళ్యాణం, దారుకావన విహారం, క్షీరసాగర మథనం, శివలీలలు ఎంత రమ్యంగా శిల్పించారో. తన్నయ్య, ఇదిగో గర్భగుడికి రెండు వైపులా ఉన్న ఈ శిల్ప విన్యాసం చూడు. నటరాజ రామకృష్ణ గారికి ప్రేరణగా నిలిచి పేరునికి కారణమైంది ఈ బొమ్మలే. తన్నయ్య, శిల్ప సంపద తనివి తీరా చూశాం కదా, ఇక వనవాసానికి వెళదాం.
0: అయ్యే బాబోయ్, అడవిలోకి?
1: ఏ, మన తాతల తాతలు అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగారు తెలుసా. రాను రాను సుఖాలు ఎక్కువై ప్రకృతి సహజ సంపద నుండి మనం దూరంగా పారిపోతున్నాం.
0: ఊళ్ళు ఊళ్ళలో గుళ్ళు తిరగటం వరకు బాగానే ఉంది, మరి అడవిలోకి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడొచ్చు?
1: మన సందేహాలకు సమాధానం చెప్పగలవారు వైల్డ్ లైఫ్ DFO శ్రీ MA వహీద్.
2: వరంగల్ జిల్లాలో 2 అభయారణ్యాలు ఉన్నాయి. ఒకటి ఏటునాగరం అభయారణ్యం, రెండవది పాఖాల అభయారణ్యం. తాడవయ్యలో ఉండడానికి కాటేజెస్ డెవలప్ చేసి ఉన్నాయి. సందర్శకుల కొరకు 16 సీట్స్లు గల ఒక మినీ బస్ పెట్టడం జరిగింది. ఈ మినీ బస్ లో పర్యాటకులు అభయారణ్యంలోనికి వెళ్లి అడవి జంతువులను గాని, తర్వాత అక్కడ ఉన్న అడవులను గాని సందర్శించవచ్చు. ఏటునాగరం మరియు పాఖాల్ అభయారణ్యంలో దాదాపు 50 పెద్ద పులులు ఉన్నాయి.

0: తన్మయ్య, లక్నవరం చెరువు అంటే ఇదే.
1: ఇదో చిన్న సముద్రంలా ఉంది. అడవి తల్లి ఒళ్ళు ఆదమరిచి ఆడుకుంటున్న మృగాన్ని చూస్తూ వెళ్దాం పదా.

0: ప్రతాప్, ఇదే కదూ పాకాల చెరువు.
1: ప్రకృతంతా ఘనీభవించి ఒక పాకాల్లోనే దాక్కుందేమో.
0: ప్రతాప్, జిల్లా అంతా తిరిగి తిరిగి అలసిపోయాం. అబ్బా, ఈ వేళకి ఇక్కడే ఉండిపోదాయి.
1: నాకు అలాగే ఉంది. సరే,
0: అయ్యో నా మతి మరపు మండ, జిల్లా అంతా తిరిగా అనుకుంటున్నాం గాని వరంగల్లో వన విజ్ఞాన్, ప్లానిటోరియం, ఆర్కియాలజీ వారి మ్యూజియం, హస్తకళా నిలయమైన పెంబర్తి గ్రామం, ఇవన్నీ ఎప్పుడు ఎప్పుడు చూడటం.
1: సమ్మక్క సారలమ్మ జాతర అని మేడారంలో లక్షల జనాలొస్తారు.
0: ప్రతాప్, ప్రతాప్ ప్లీజ్, అక్కడికి కూడా వెళ్దాం మనం.
1: అయితే ఇక్కడే ఇంకో రెండేళ్లు ఉండాల్సి వస్తుంది. ఆ జాతర రెండేళ్లకోసారి ఫిబ్రవరి నెలలో గాని రాదు.
0: ప్రతాప్, పురా సంస్కృతి వైభవాల్ని చూపించావు, ప్రకృతి మాత నిష్కల్మష హృదయాన్ని చవి చూపించావు. నీకెలా కృతజ్ఞతలు
1: చెప్పు. మన పూర్వీకులు ఎందరో తమ చిహ్నాలుగా, ముందు తరాల వారికి మార్గదర్శకాలుగా మనకెన్నో మిగిల్చారు. వాటిని అర్థం చేసుకుని ఆస్వాదించగలిగితే చాలు వాళ్లకు కృతజ్ఞత చెప్పినట్టే. ఏమంటావు?
0: ఏమంటాను, మారు మాట్లాడకుండా

ఓరుగల్లు వైభవం రూపకం విన్నారు. ఇందులో ప్రతాపరుద్రుడు, ప్రోళరాజు, శ్రీ పిఎస్ విజయ్ కుమార్, ప్రతాప్, దక్షిణామూర్తి, తన్మయ్, కుమారి బి రాధిక, ఇంకా డివి శేషాచార్య పాల్గొన్నారు. గానం శ్రీ ఆర్ శంకర్, శ్రీ సారంగపాణి. సంగీతం శ్రీ గుమ్మడి జనార్దన్. పద్యరచన డాక్టర్ ఐ కిషన్ రావు. గీతరచన శ్రీ భండారు అంకయ్య. సాంకేతిక సహాయం శ్రీ కొచ్చెర్లకోట విజయ్ కుమార్. రచన నిర్వహణ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఓరుగల్లు వైభవం రూపకం విన్నారు. రచనా నిర్వహణ శ్రీ మణిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైంది. చిత్రసీమ ఇప్పుడు వినండి. అమర శిల్పి జగ్ ఘంటసాల పాడిన ఈ పాట

0: వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: చిత్రసీమలో తర్వాత బాహుబలి. ఈ చిత్రం కోసం రమ్యా బెహ్రా, దీపు పాడిన రామ్ జోగే శాస్త్రి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: చిత్రసీమలో తర్వాతి పాట కరెంటు. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా రామ్ జోగేశాస్త్రి సాహిత్యానికి నేహా బాసన్ పాడారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం బాల

వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి మెట్రో రెండో దశకు అనుమతులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి వినతిపత్రం ఇవ్వనున్నారు. బొలారం పారిశ్రామికవాడలోని గ్లోకెమ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లోక్సభలో ప్రతి ఆరో బీజేపీ ఎంపీ ఓట్ల చోరీ ద్వారానే గెలిచారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే లోక్సభలో బీజేపీ 140 స్థానాలు కూడా గెలుచుకోలేదని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఐపీఎల్లో భాగంగా ఈ రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. స్టాక్ మార్కెట్లు ఈవేళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరగ్గా నిఫ్టీ కీలకమైన 24,200 మార్కును అధిగమించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి సంగీతం. ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఆర్ శిరీష ఆలపించిన భక్తి గీతాలు వింటారు. వాద్య సహకారం శ్రీ టి శ్రీవాస్తవ్ వయోలిన్, మృదంగం శ్రీ పి రామచంద్ర శర్మ. వినండి ముందుగా దేవదేవం భజే హిందోళ రాగం ఖండచాపుతాళం అన్నమాచార్య కీర్తన.

0: ఇంతవరకు మీరు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ శిరీష గారి గానం విన్నారు. వయన్ సహకారం శ్రీ టి శ్రీవచ్చ, మృదంగ సహకారం శ్రీ పి రామచంద్ర శర్మ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు కొన్ని వాణిజ్య సందేశాలు విందాం.
1: మీ సొంత ఇంటి కల సాకారాన్ని

0: కి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
0: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఆకాశవాణి సప్త స్వరాలు కలిస్తే సంగీతమవుతుంది, సప్త వర్ణాలు కలిస్తే హరివిల్లు వికసిస్తుంది. మనిషి, భాష, భావం, సహనం, స్నేహం, కారుణ్యం సమైక్య గీతంగా పల్లవిస్తే అదే భారతదేశమవుతుంది. ఇప్పుడు సమైక్యత గీతం విందాం.

ನಿನ್ನ ಧನಿಯ ಸೇರಿದಂತೆ ನಮ್ಮ ಧನಿಯ ನಾ ಸ್ವರಮು ನೀ ಸ್ವರಮು ಸಂಗಮ.

0: భిన్న భాషాస్వరాల సమ్మేళనమే జీవన సంగీతం. అది ఒకే శృతిలో నినదిస్తే సమభావం అనురాగ స్వరరంజితమవుతుంది. సమైక్యతా గీతం విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: జానపద సంగీత కార్యక్రమంలో ఈ సాయంకాలం 5:03 బండారి కథ మల్లన్న కథ నుండి మనకు ఈ కథాంశాన్ని వినిపించబోతున్నారు శ్రీ సాయిల్ల తిరుపతి బృందం. యాసంగి యొక్క జొన్న సాగులు గురించి 6:50 వ్యవసాయ సూచనలు మనకు వినిపించబోతున్నారు. సమస్యాత్మక భూములు, వాటి నిర్వహణ, ఈ అంశం గురించి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారి ప్రసంగాన్ని విందాం. డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి డి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం 9:16 స్పాట్ లైట్ ఉంటుంది.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863 ఈ కార్యక్రమం

0: కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఒక మంచి నోస్టాల్జియా కదా బాలానందం బాల వినోదం. ఆకు కురిస్తే, వాన విరిస్తే, ఆకాశంలో ఇంద్రధనుస్సు విరిస్తే అంతా తమ కోసమని ఆశించే చిన్నారుల ఆనందం కోసం బాలానందం బాల వినోదం కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వినండి. ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భజన్ సోపురి గారి సంతూరు వాదనం విందాం.

ఇంతవరకు మీరు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భజన్ సోపూరి గారి సంతూరు వాదన విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం, మల్లన్న కథ నుండి బండారి కథ వినిపిస్తారు 5:03 కి సాయిల్ల తిరుపతి బృందం. ఆకాశవాణి సమయం 12:00.

0: ప్రేమతో కూడిన ఒక కౌగిలింత 100 మాటలతో సమానం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోలో సమయం 12:11. నేను మీ షైలు. మీ అందరికీ యువతరంగ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కాదు, ఒక్క చెప్పు, ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే భలే ఇష్టం. అందులోనూ స్వీట్స్, స్నాక్స్, ఆయిల్ ఫుడ్ పెడితే మాత్రం మంచిగా తింటా. మీకు ఫుడ్స్లో ఏమంటే ఇష్టం? అసలు ఏమైంది శైలుకి, రాగానే ఈ ఫుడ్ గోల స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? హాహా, అక్కడికే వస్తున్నా. ఈరోజు మరి ఇంటర్నేషనల్ నో డైట్ డే కదా, మరి ఫుడ్ గురించి మాట్లాడుకోకుండా ఎలా అంటాం చెప్పండి. అందుకోసం, మీకోసం నేను వచ్చేసాను. అబ్బా, ఇప్పుడు నో డైట్ డే అన్నావు, డైట్ అనగానే ఆ వర్డ్ వినంగానే కొందరికి టెన్షన్ వచ్చేస్తుంది కదా. రేప్ డైట్ స్టార్ట్ చేస్తా అంటూ లాస్ట్ చాక్లెట్, లాస్ట్ బర్గర్, లాస్ట్ బటర్ దోశ అంటూ తినేస్తూ ఉంటాం కదా. ఇలా మనందరం ఎన్నిసార్లు అనుకోలేదు చెప్పండి, బట్ హానెస్ట్గా చెప్పండి, ఎంతమంది నిజంగా ఫాలో అవుతున్నారు? మరి ఫాలో కానప్పుడు ఈరోజు మెయిన్ పర్పస్ ఏంటి? మరి మన బాడీని క్రిటిసైజ్ చేయకుండా అప్రిషియేట్ చేయడం ఈరోజు మెయిన్ పర్పస్. మనలో చాలామంది అద్దంలో చూసుకుంటూ ఇంకా కొంచెం స్లిమ్ అయితే బాగుండు, ఇంకా అందంగా తయారైతే బాగుండు, ఇంకా కొంచెం వెయిట్ తగ్గితే బాగుండు అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన బాడీ మన కోసం ఎంత వర్క్ చేస్తుంది. రోజు మీకోసం నడుస్తుంది, నవ్వుతుంది, డ్యాన్స్ చేస్తుంది, మీరు అనుకున్న అన్ని పనులు చేసి పెడుతుంది కదా. మరి ఇదంతా బాడీ వల్లనే సాధ్యం కదా. అలాంటప్పుడు మన బాడీని ఎందుకు హేట్ చేయాలి చెప్పండి? ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా ఉంది కదా, సోషల్ మీడియా చూస్తే పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ స్కిన్, అన్నీ లోపాలే కనిపిస్తాయి. అవి చూస్తే కంపారిజన్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసామనుకోండి, వాళ్ళలా ఎందుకులేము, నేనెందుకు ఇలా ఉన్నా, దానివల్ల ఫిల్టర్స్ అని ఎడిటింగ్ అని చేస్తూ ఉంటాం. రియల్ లైఫ్లో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. హెల్దీ ఫుడ్ తినండి, ఫిట్గా ఉండండి, అదంతా మంచిదే. కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే ఎక్స్ట్రీమ్ డైటింగ్ చేస్తారు కదా, మీల్స్ స్కిప్ చేసేస్తారు, స్టార్వింగ్, గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ ఫిజికల్ ప్రాబ్లమ్స్తో పాటు మీ మెంటల్ హెల్త్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది కదా. మీ మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ. మన మూడ్ కూడా డౌన్ అయిపోతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, అవునా కాదా?
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: సో ఈరోజు మీకు ఒక రిమైండర్ లాంటిది, ఫుడ్ అంటే మన ఎనిమీ కాదు, బాడీ అంటే ప్రాబ్లం కూడా కాదు. బ్యాలెన్స్ ఇస్ ద కీ. మీకు ఇష్టమైన ఫుడ్ తినండి, అది కూడా గిల్ట్ లేకుండా. సో మీకు నచ్చింది తినండి, అలా అని ఓవర్గా తినేకండి, అలా అని తక్కువ తినకండి. ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినండి. ఇప్పటి నుంచి అద్దంలో చూసుకున్నప్పుడు నేను ఎందుకు ఇలా ఉన్నాను అనుకోకుండా, నేను ఎందుకు ఇంత బాగున్నాను, ఇంకా బాగుండాలి అనుకోకుండా, ఇంత స్ట్రాంగ్ ఎలా తయారయ్యాను, నేను రోజు రోజుకి ఎలా అప్డేట్ అవుతున్నాను అని ఆలోచించండి. ఫస్ట్ టైం

కొంచెం ఆక్వర్డ్ ఉండొచ్చు, కానీ స్లోగా హ్యాబిట్ అయిపోతుంది. లైఫ్ చాలా చిన్నదబ్బా, డైట్ అంటూ, రూల్స్ అంటూ, కంపారిజన్, రిస్ట్రిక్షన్స్తో వేస్ట్ చేయకండి. హ్యాపీగా ఉండడం కూడా హెల్త్లో భాగమే. రిమెంబర్, క్యాలరీస్ కంటే హ్యాపీనెస్ ఇంపార్టెంట్, డైట్ కంటే సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. సో ఈరోజు నో గిల్ట్, నో స్ట్రెస్, జస్ట్ స్మైల్, ఈట్ అండ్ ఎంజాయ్.

0: మీరు హాస్పిటల్కి పోయినప్పుడు మీరు టెన్షన్లో ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగేది ఎవరు? మీకు మెడిసిన్ ఇచ్చేది ఎవరు? ఏమీ కాదు, బాగైపోతుంది అని చెప్పేదెవరు? ఇంకెవరు, మన నర్సే కదా. ఈరోజు నేషనల్ నర్స్ డే, అంటే మన హెల్త్ కోసం టైర్లెస్లీ పనిచేసే నర్సెస్కి థ్యాంక్స్ చెప్పడానికి May 6th నుంచి May 12th వరకు నర్సెస్ వీక్గా సెలబ్రేట్ చేస్తారు. May 12th ఎందుకు స్పెషల్ అంటే, మోడర్న్ నర్సింగ్కి ఫౌండేషన్ వేసిన ఫ్లారెన్స్ నైటింగేల్ గారి బర్త్డే. నర్స్ జస్ట్ ఇంజెక్షన్ ఇవ్వదు, పేషెంట్స్ హెల్త్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంది, టైంకి మెడిసిన్ ఇస్తుంది, డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతుంది, పేషెంట్స్కి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది. నర్స్ ఒక చిన్న స్మైల్, నర్స్ ది ఒక చిన్న వర్డ్ పేషెంట్స్కి ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది, తెలుసా?
1: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఒక చిన్న పిల్లాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనుకోండి. అట్లా పేరెంట్ బయట టెన్షన్లో ఉన్నారు. ఆ సమయంలో నర్స్ ఆ పిల్లాడితో మాట్లాడుతుంది, భయం తగ్గిస్తుంది, బాగా చూసుకుంటుంది. కానీ మన అందరికీ నర్స్ స్మైల్ మాత్రమే కనిపిస్తుంది, కానీ దాని వెనుక లాంగ్ డ్యూటీ అవర్స్, నైట్ షిఫ్ట్స్, ఫిజికల్ మెంటల్ స్ట్రెస్, ఇవి అన్నీ ఉంటాయి. అయినా కూడా పేషెంట్స్ కోసం స్ట్రాంగ్గా ఉంటుంది. కోవిడ్ టైం గుర్తుందా? మనమంతా ఇంట్లో ఉన్నప్పుడు నర్స్ హాస్పిటల్లో నాన్ స్టాప్ పనిచేసింది, రిస్క్ తీసుకొని పేషెంట్స్ని కేర్ చేసేది. కొన్నిసార్లు ఫ్యామిలీ కూడా దూరంగా ఉంటారు వాళ్ళతో. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ కూడా. కేర్ అనేది జాబ్ కాదు, అది హార్ట్ నుంచి వచ్చే సర్వీస్. నర్స్ అదే ప్రూవ్ చేస్తున్నారు ప్రతిరోజు. మెడిసిన్ మాత్రమే కాదు, హోప్ కూడా ఇస్తారు, స్ట్రెంగ్త్, కరేజ్ కూడా ఇస్తారు. నర్సెస్ డిజర్వ్ రెస్పెక్ట్, లవ్ అండ్ అప్రిషియేషన్. థ్యాంక్ యూ నర్సెస్.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: కాదు, గుర్తున్నా స్టార్టింగ్ లో మనం ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఫుడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకుంటే ఎలా చెప్పండి? సో ఒక చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, వినండి. ఫన్నీగా ఉంటుందా లేదా తెలియదు, కానీ చూద్దాం. బేసికలీ చిన్నప్పుడు మన ఇంట్లో అమ్మమ్మలు లేదా అమ్మలు మంచిగా స్నాక్స్ చేసి బాక్స్లో దాచిపెట్టేవాళ్ళు కదా, కానీ చాలా పైన షెల్ఫ్లో దాచిపెట్టేవాళ్ళు. సో అలా దాచిపెట్టినప్పుడు నా ఫేవరెట్ స్నాక్స్ చాలా లోపల పెట్టేసేవాళ్ళు ఆ షెల్ఫ్లో కనిపించకుండా, ఎందుకంటే మళ్ళీ తీసుకొని ఊకే తింటూ ఉంటానని చెప్పేసి, అలా తినేసి అన్నం తినకుండా ఉంటాను కదా అని చెప్పేసి దాచిపెట్టేవాళ్ళు. అలా దాచిపెట్టినప్పుడు ఒకరోజు నైట్ టైం ఆకలి అవుతుందని చెప్పేసి చిన్న కుర్చీ వేసుకొని మెల్లగా డబ్బా తీయడానికి ట్రై చేసాం, నేను మా అన్నయ్య అండ్ కొంతమంది కజిన్స్. అలా తీసేటప్పుడు ఒక్క డబ్బా తీయడానికి పోయి కాస్త అన్ని డబ్బాలు కింద పడిపోయాయి. లైక్ థ్యాంక్ గాడ్ ఏంటిదని అంటే వేరే డబ్బాలు కొంచెం ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఏం డ్యామేజ్ అవ్వలేదు, బట్ అన్నీ పడిపోయాయి, అమ్మొచ్చింది, తిట్లు పడ్డాయి, స్నాక్స్ కూడా దొరకలేదు. సో లైక్ చిన్న చిన్న చిల్పి పనులు అన్నీ అవుతూ ఉంటాయి ఫుడ్ గురించి. ఈ ఏజ్లో కూడా మీరు ఆ చిల్పి పనులు చేస్తూ ఉంటారా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి, చాలా ఫన్నీగా ఉంటూ ఉంటాయి కదా జస్ట్ ఫుడ్ కోసం చిన్న చిన్న దొంగతనాలు ఇంట్లో. చిన్నప్పుడు ఎస్పెషల్లీ నాకైతే ఇది చాలా నవ్వొచ్చేది తెలుసా. ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను మా అన్నయ్య చాక్లెట్ కోసం వాటి కోసం కొట్లాడుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఫ్రిడ్జ్లో దాపెట్టిన చాక్లెట్ నెక్స్ట్ డే ఉండదు అక్కడ. సో చాక్లెట్ కోసం అని చెప్పేసి లేదా మా మమ్మీ ఆ డాడీ ఏమైనా తెచ్చినప్పుడు నాకు ఎక్కువ కావాలి నాకు ఎక్కువ కావాలి అని చెప్పేసి కొట్లాడుకుంటూ ఉంటాం నేను మా అన్నయ్య. ఇలాంటి ఫుడ్ మెమరీస్ మీకు కూడా ఉన్నాయని అనుకుంటున్నాను. బేసికల్లీ కజిన్స్ ఆర్ సిబ్లింగ్స్ మధ్యలో ఇవి ఫర్ ష్యూర్ ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి అవన్నీ గుర్తు తెచ్చుకోండి. అండ్ ఈరోజు సెషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి కార్యక్రమంతో ఇక్కడే కలుసుకుందాం. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో నూతన శాసనసభల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త ప్రభుత్వాల ఏర్పాటు కోసం ఈ రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. మన దేశంలో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు తులాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కొత్త అసెంబ్లీల ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్కు పంపారు. దీంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసి కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఈ నోటిఫికేషన్ జారీ చేయడం అనేది కీలకమైన రాజ్యాంగపరమైన చర్య అని ఎన్నికల కమిషన్ అధికారి తెలియజేశారు. దీంతో కమిషన్ తరఫున నూతన శాసనసభలు ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తయిందని, నిర్ణీత నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటులో తదుపరి చర్యలు చేపట్టేందుకు ఇది వీలు కల్పిస్తుందని అధికారి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో కమిషన్ అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించిందని ఆయన చెప్పారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు మొత్తం ప్రక్రియను చట్టబద్దమైన నిబంధనల ప్రకారం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నోటిఫికేషన్ జారీతో ఎన్నికైన ప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అసోంలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలోని రాజ్భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు తన రాజీనామాను సమర్పించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ రాజీనామా మార్గం సుగమం చేసింది. అంతకుముందు అసోం ఎన్నికల ప్రధాన అధికారి అనురాగ్ గోయల్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల జాబితాను గవర్నర్కు అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ సాధించి మొత్తం 126 స్థానాలకు గాను 102 స్థానాలు గెలుచుకుంది. అందులో బీజేపీ 82 స్థానాలతో అతి పెద్ద ఏకైక పార్టీగా అవతరించగా, దాని మిత్రపక్షాలైన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, అసోం గణ పరిషత్ 10 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను గెలుచుకుని అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనల పట్ల జీరో టాలరెన్స్ పాటించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన అనంతరం జారీ చేసిన ఈ ఆదేశాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత శాంతి భద్రతలు కాపాడేందుకు కఠినమైన తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ చెప్పింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆ పార్టీ నాయకుడు జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే తరఫున ప్రతిపాదన సమర్పిస్తారని పార్టీ తెలియజేసింది. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన అతిపెద్ద పార్టీ టీవీకేకు మెజారిటీ మార్కైన 118కి గాను మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలతో టీవీకే చర్చలు జరుపుతోంది. పశ్చిమ బెంగాల్ శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అబ్జర్వర్గా నియమించింది. ఆయనతో పాటు ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్ట్రానికి కేంద్ర కో అబ్జర్వర్గా ఉంటారు. అదేవిధంగా అసోం శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం కేంద్ర మంత్రి జేపీ నడ్డాని సెంట్రల్ అబ్జర్వర్గాను, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ నైనిని ఆ రాష్ట కో అబ్జర్వర్గాను నియమించారు. పుదుచ్చేరి శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సూరానాలను సెంట్రల్ అబ్జర్వర్గా నియమించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ పేర్లను కేంద్ర పరిశీలకులుగా ఆమోదించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: వియత్నాం అధ్యక్షుడు తో లాంకు ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో లాంఛనపూర్వక స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్కు చేరుకున్న వియత్నాం నేతకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, డాక్టర్ జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో వియత్నాం అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పరం ఆసక్తున్న ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు నాయకులు విస్తృత స్థాయి చర్చలు నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో విస్తరించి ఉన్న రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆయన, ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని, దేశ మౌలిక సదుపాయాల అభివృద్దికి, ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 35 పెంచాలనే కేబినెట్ నిర్ణయాన్ని కూడా మోదీ అభినందించారు. నిన్న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో పాటు పత్తి రైతుల ప్రయోజనార్థం కపాస్ క్రాంతి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ సమావేశం అనంతరం తెలియజేశారు.
1: 2014 से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है, क्योंकि जस्टिस डिलीवरी बहुत इंपॉर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाएं और ये जजेस बढ़ाए गए.
0: జీవ రసాయన ఆయుధాలను, విష పదార్థాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో సామూహిక విష ప్రయోగం చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ కుట్రకు పాల్పడిన 3 వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ చార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిలో ఒక వైద్యుడు కూడా ఉన్నాడు. ఇస్లామిక్ స్టేట్కు చెందిన విదేశీ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న ఈ నిందితులు జిహాద్కు మద్దతు ఇచ్చేందుకు నిషిద్ధ ఆయుధాలు, బయోటెర్రరిజం ద్వారా భీభత్సం సృష్టించడానికి, తీవ్రవాద భావజాలం వైపు మళ్లిన యువతను రిక్రూట్ చేసుకునేందుకు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. పంజాబ్లోని అమృత్సర్, జలంధర్లో నిన్న రాత్రి సైన్యం, సరిహద్దు భద్రతా దళం ప్రాంగణాల వెలుపల జరిగిన 2 పేలుళ్ల అనంతరం భద్రతా దళాలు అప్రమత్తత ప్రకటించాయి. ఈ 2 చోట్ల ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందనప్పటికీ ఆ ప్రాంతంలో ఇవి ఆందోళన రేకెత్తించాయి. అమృత్సర్లో కట్టుదిట్టమైన భద్రత ఉండే ఖాసా కంటోన్మెంట్ ఏరియాలోని సైనిక స్థావరాలు ఆనుకున్న బీఎస్ఎఫ్ క్యాంపస్ వెలుపల ఈ పేలుడు సంభవించింది. ఈ రహదారి అటరీ సరిహద్దుకు దారితీస్తుంది. జలంధర్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ ప్రధాన ద్వారం సమీపంలో పేలుడు జరిగింది. ఈ 2 ప్రదేశాల్లో పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. బీహార్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో రేపటి వరకు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరిక్కల్ ప్రాంతాల్లో కూడా ఆదివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయి. హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు మార్గనిర్దేశం చేసే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ మిషన్ను స్వల్పకాలం పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికేలాగా ఇరాన్ ప్రతినిధులతో సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో గొప్ప ప్రగతి సాధించామని ట్రంప్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో నూతన శాసనసభల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. శాసనసభ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు కోసం రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. మన దేశంలో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు తో లాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం 7:30 హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 1:09 దాటి 56 సెకండ్లైంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. రైతు కమిషన్ చైర్మన్

కోదండరెడ్డి సమర్పించిన నివేదికపై సానుకూలత వ్యక్తం చేస్తూ పంట మార్పిడి విధానంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా జొన్నలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించకుండా మమత పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి త్వరలోనే సర్వే పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు వివరంగా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పంట మార్పిడిపై రూపొందించిన నివేదికను అందజేశారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. పంట మార్పిడి విధానంపై ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని భావిస్తోందని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేసి రైతులకు మేలు చేకూరేలా నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని కమిషన్ సభ్యులకు సూచించారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. నైపుణ్యాభివృద్ధి ద్వారానే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, స్టార్టప్లను ప్రోత్సహించడం వల్ల పారిశ్రామికంగా పురోగతి సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యా సిలబస్లో ఏఐ వినియోగంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపిన సీఎం ఈ విషయంలో తగిన సలహాలివ్వాలని రాజన్ను కోరారు. తమిళనాడు తరహా పారిశ్రామిక విధానం పెట్టుబడులను ఆకర్షిస్తుందని, డేటా సెంటర్ల నిర్వహణలో విద్యుత్తు నీటి వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం వివరించగా, త్వరలోనే హైదరాబాద్ సందర్శిస్తానని రఘురామ్ రాజన్ ఈ సందర్భంగా వెల్లడించారు. భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం మొక్కజొన్నతో పాటు జొన్నలను కూడా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ కొనుగోళ్లు చేపడతామని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటికే 550,000 టన్నుల మొక్కజొన్న సేకరించామని, జొన్నలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. వీటిని రేషన్ దుకాణాలు, గురుకులాలు, హాస్టళ్లలో పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ నగరంలోని భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ది పనులు పూర్తయ్యాయి. గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 84.20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బండును నేడు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ సంయుక్తంగా ప్రారంభించారు. భద్రకాళి దేవాలయం, పద్మాక్షి ఆలయం, సిద్ధేశ్వరుల గుట్టల మధ్య ఉన్న ఈ బండ్ నగర పర్యాటకానికి కొత్త ఆకర్షణగా నిలుస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, జిల్లాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ వరల్డ్ ఫస్ట్ ఫార్మాట్ అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ నిర్వహణపై రూపొందించిన వాల్పోస్టర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డిలోని తమ నివాసంలో ఆవిష్కరించారు. హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఫార్మా ఐటీ హబ్గా హైదరాబాద్కు ప్రపంచవ్యాప్త గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. రైతులు విక్రయించిన ధాన్యానికి 48 గంటల్లోపే నగదు చెల్లించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన ఆయన, అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ఇందుకోసం అదనపు లారీలు, హమాలీలను ఏర్పాటు చేయాలని, మిల్లుల్లో ధాన్యం లోడింగ్ ప్రక్రియ వేగంగా జరగాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని కమిషనర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం
హైదరాబాద్

0: హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణకై సైబర్ వారియర్స్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. సైబర్ వారియర్స్కు చేసిన ఒకరోజు శిక్షణ శిబిరాన్ని సందర్శించి టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు సైబర్ వారియర్స్ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచడంతో పాటు అందులో వారు కీలక పోషించాలని సూచించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులు కత్తి లస్మయ్య ఆకాశవాణితో చెప్పారు.
1: నా పేరు కత్తి లస్మయ్య, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తంగళ్లపల్లి గ్రామం. ప్రధానమంత్రి కిసాన్ పథకం 22వ విడుదలు నా బ్యాంక్ ఖాతాలో జమ అయినవి. ఈ యొక్క డబ్బులను నాకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయి. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
0: అకాల వర్షానికి మృతి చెందిన రైతు కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్సెట్పేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొని తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడాన్ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చినా పదవిలో కొనసాగాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం 5 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఆమె పదవిలో ఉండడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. రాజ్యాంగ సూత్రాల ప్రకారం మెజారిటీ సాధించిన పార్టీయే అధికారంలోకి రావాలని, మమతా బెనర్జీ వైఖరి రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులకు వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించారని, త్వరలోనే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి బాధితులకు తగిన పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.
2: భారీ వర్షాలు పడి పంట నష్టపోవడం జరిగింది. నేను ఆల్రెడీ అగ్రికల్చర్ మంత్రితో మాట్లాడినాను. రైతులందరూ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. ఎవరైతే పంట నష్టపోయిందో వాళ్ళకి నష్టపరిహారం ఇంతకుముందు ఎట్లయితే ఇప్పించినాను, మళ్ళొకసారి నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను.
0: నల్గొండ జిల్లా ఎలిమినేటి గ్రామంలోని నోష్ ల్యాబ్స్ ప్రమాద బాధితులను సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పరామర్శించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ గాయపడిన కార్మికులకు 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమర్పించిన నివేదికపై సానుకూలత వ్యక్తం చేస్తూ పంట మార్పిడి విధానంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా జొన్నలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించకుండా మమత పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి త్వరలోనే సర్వే పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి చేను కబర్లు.
4: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేను కబుర్లు,
1: పంట సాగు, ఇంటి బాగు,
0: చేను కబుర్లు,
2: ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
3: చేను కబుర్లు మీ చింత
4: లేదిక మీ ఇంట చింత.
5: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగా.

0: రైతు సోదరా సోదరీమణులకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. మేము వరంగల్ వ్యవసాయ కళాశాలలో 3వ సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులం. నేడు పచ్చిరొట్టె ఎరువులు అనే అంశంపై సంభాషణ వింటారు. సంభాషణలోని పాత్రలు, పాత్రదారులు రైతు రామయ్యగా రోషన్, రైతు భార్య లక్ష్మిగా నవ్యప్రియ, పక్కింటి మహిళ పద్మగా నవ్యశ్రీ, సైంటిస్టుగా భానుప్రసాద్. అయ్యో రామయ్య, ఈసారి అమ్మాయి కాలేజ్ ఫీజు ఎలా కడతామో ఏమో, పంట కూర సరిగ్గా పండలేదు.
1: ఏం చేద్దాం లక్ష్మి, మనం పొలం మీదే ఆశ పెట్టుకున్నాం, కానీ దిగుబడి మాత్రం ఆశించినంత రాలేదు. ఈసారి మంచి దిగుబడి వస్తే ఆ వచ్చిన లాభంతో మన అప్పులను, అలాగే మన అమ్మాయి ఫీజును కడదాం అనుకున్నా, కాని అనుకున్నది ఏదీ జరగలేదు.
0: అవునయ్యా, మన పొలంలో గత 2 సంవత్సరాలుగా పంటలు సరిగ్గా పండటం లేదు. సమస్య ఏంటో తెలియట్లేదు. ఎంత ఎరువులను వేసినా, పురుగు మందులను వాడినా కూడా ఏమీ లాభం లేదు.
1: నాకు అదే అర్థం అవ్వడం లేదు లక్ష్మి. నేను పంటకు కావలసిన ఎరువులు మరియు పురుగు మందులను అవసరమైనంత ఇచ్చినా కూడా ఏమీ ఉపయోగం లేదు. అంతేకాదు, నీళ్లు కూడా సరైన సమయంలో అందించాను, అయినా ఎందులో లోపం వచ్చిందో అర్థం కావట్లేదు లక్ష్మి.
0: మన అమ్మాయిని చూస్తే బాధగా ఉందయ్యా. మనం తనకు కావాల్సిన సదుపాయాలను అందించలేకపోతున్నామని.
2: ఏంటి లక్ష్మక్క, దేని గురించి మాట్లాడుతున్నారు? అంత దిగాలుగా కనిపిస్తున్నారు.
0: ఏమీ లేదు పద్మ, ఈసారి కూడా పంట సరిగ్గా పండలేదు, ఆశించినంత ఆదాయం రాలేదు, దాని గురించే మాట్లాడుకుంటున్నాం.
2: అవునా అక్క, మా పంట కూడా గత ఏడాది నుండి సరిగ్గా పండడం లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేశాము, అసలు సమస్య ఏంటో అర్థం కావడం లేదు.
1: అవును లక్ష్మి, మనం గత కొన్ని సంవత్సరాలుగా భూసార పరీక్ష చేయించలేదు.
0: అవునయ్యా, చేయించలేదు. మనం చాలా కాలమైంది పరీక్ష చేయించి.
2: అవునన్నా, మేం కూడా భూసార పరీక్ష చేయించలేదు.
1: అయితే ఈసారి భూసార పరీక్ష చేయిద్దాం, దాని ద్వారా మన పొలానికి వచ్చిన సమస్య ఏంటో తెలుస్తుంది.
0: అలాగే ఈసారి పరీక్ష చేయిద్దాం, శాస్త్రవేత్తల దగ్గర కొన్ని సూచనలు అడిగి తెలుసుకుందాం.
1: అయితే రేపే నేను మన పొలంలోని మట్టిని భూసార పరీక్షకి తీసుకెళ్తాను, అలాగే శాస్త్రవేత్తల సలహాలు కూడా తీసుకుంటాను.
2: అయితే నేను కూడా భూసార పరీక్ష చేయిస్తాను. అన్నా, నేను కూడా రేపు మా పొలం మట్టిని తీసుకొస్తాను, మనిద్దరం వెళ్దాం.
1: అలాగే పద్మ. సందర్భం, మరుసటి రోజు రామయ్య, పద్మ ఇద్దరు వారి పొలంలోని మట్టిని భూసార పరీక్షకు తీసుకెళ్లారు, అలాగే శాస్త్రవేత్తలను కలిశారు. నమస్కారం సారు.
3: నమస్కారం రామయ్య, ఏంటి ఇలా వచ్చావు, ఏమైనా సమస్య?
1: అవును సారు, మా పంట సరిగ్గా పండడం లేదు, ఆశించినంత దిగుబడి రావడం లేదు. నేను పంటకు కావలసిన ఎరువులు, మందులు, అలాగే సరిపడా నీళ్లను కూడా అందజేస్తున్నాను, అయినా ఏమీ ఉపయోగం లేదు.
3: నువ్వు ముందు మీ పొలంలోని మట్టిని భూసార పరీక్ష చేయించావా?
1: హా, చేయించా సారు. ఇదిగో మట్టి పరీక్ష రిపోర్టు.
2: నేను కూడా మా పొలంలోని మట్టికి భూసార పరీక్ష చేయించాను సారు, ఇదిగోండి రిపోర్ట్.
3: మీ భూమిలో నత్రజని మరియు నేల సంతానోత్పత్తి చాలా తక్కువ ఉంది, అందుకే మీకు సరిగ్గా దిగుబడి రావడం లేదు.
2: అవునా సారు, మరి ఇప్పుడు ఎలా? మా నేలను కాపాడుకోవడానికి మేము ఏం చేయాలి సారు?
3: పచ్చిరొట్టె ఎరువులు ఉపయోగించవచ్చు, ఇది సేంద్రీయ వ్యవసాయంలో ఒక పద్ధతి, ఇవి భూసార శక్తిని మెరుగుపరుస్తుంది.
1: పచ్చిరొట్టె ఎరువుల అంటే ఏంటి సారు?
3: పచ్చిరొట్టె ఎరువులు అంటే నేలను సారవంతంగా మార్చి మరియు నేల ఆరోగ్యం కోసం పెంచే మొక్కలనే పచ్చిరొట్టె ఎరువులు అంటారు.
2: పచ్చిరొట్టె ఎరువులు ఎలా వాడాలి సారు? మొక్కలను ఎలా పెంచాలి?
3: మొదటి పంట పూర్తి అయినాక రెండవ పంట వేయడానికి ముందు వానలు మొదలయ్యే సమయంలో పచ్చిరొట్టె ఎరువుల విత్తనాలను పొలంలో విత్తాలి. తర్వాత అవి పెరిగాక పూత దశకు రాగానే లేదా

0: ముందే మట్టిలో కలిపి దున్నాలి. ఈ పచ్చిరొట్టె మొక్కలను వానాకాలంలో విత్తితే ఆ వర్షపు నీరుకు అవి పెరుగుతాయి. అదే యాసంగిలో అయితే 1 నుంచి 2 తడుల నీళ్లు ఇవ్వాలి. 45 నుంచి 60 రోజుల తర్వాత ఆ మొక్కలను భూమిలో పూర్తిగా కలిపివేయాలి.
1: ఈ పచ్చిరొట్ట మొక్కలు ఎన్ని రకాలు సారు?
0: పచ్చిరొట్టె మొక్కలలో చాలా రకాలున్నాయి. అందులో ఎక్కువగా వాడే మొక్కల గురించి చెప్తాను. మొదటిది దైంచ. ఇది వరి పొలాలకు చాలా మంచిది. దీన్నే జీలుగు అని కూడా పిలుస్తారు. ఈ సున్నపు మొక్కలు అన్ని రకాల నీళ్ళకు సరిపోతాయి. 3 పిల్లి పెసర, మినుము పెసర్లు. పచ్చి ఎరువుల కోసం మాత్రమే కాకుండా వీటి నుంచి వచ్చే గింజలను మనం పప్పులుగా కూడా వాడవచ్చు. 4 గోరుచిక్కుడు. ఇది నేలని లోతుగా మెత్తబడుస్తుంది, నత్రజని కూడా పెంచుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా రకాలున్నాయి.
1: పచ్చి ఎరువులతో మా పంట దిగుబడి ఎలా పెరుగుతుంది సారు?
0: ఎలా అంటే, పచ్చి ఎరువులు మన పొలంలో కలిపినప్పుడు నేల మెత్తబడి సారవంతంగా తయారవుతుంది. నేల మెత్తబడడం వలన భూమిలో నీరు ఎక్కువ రోజుల పాటు నిలుస్తుంది. నేలలో మనకు అవసరమైన సూక్ష్మజీవాలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ సూక్ష్మజీవాల వలన నేల ఆరోగ్యంగా తయారవుతుంది, పంట బలంగా పెరిగి అధిక దిగుబడినిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఈ పచ్చిరొట్టె ఎరువులను ఒక్కసారి వేస్తే కనీసం 7 వరకు భూమిలోని శక్తిని మెరుగుపరుస్తుంది. పంటకి రోగాలు చీడపీడలు కూడా ఎక్కువగా రావు. రసాయన మందుల అవసరం కూడా తగ్గుతుంది. ఈ 45 నుంచి 60 రోజుల పచ్చిరొట్టెల పంట సమయం వలన 7 పాటు లాభాలు పొందవచ్చు.
2: మరి సారు, పచ్చి ఎరువుల విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి?
0: మీ దగ్గరలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో మరియు కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాలలో వ్యవసాయ కార్యాలయాలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మరియు విత్తనాల కేంద్రాలలో కూడా దొరుకుతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో లభించే మినుములు పెసరు విత్తనాలను కూడా వాడుకోవచ్చు. ముఖ్య విషయం ఏంటంటే, ఈ పచ్చిరొట్టె ఎరువులు నేలలోని నత్రజని, భాస్వరం, పొటాష్ లాంటి పోషకాలను పెంచుతుంది. వాటి వలన పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడినిస్తుంది.
1: మొదటి పంట తర్వాత రెండవ పంటకి అంత సమయం లేకపోతే ఏం చేయాలి సారు?
0: మంచి ప్రశ్న అడిగావు రామయ్య. మీకు పంటకు మధ్య అంత సమయం లేకపోతే, లేదా నీటి కొరత ఉందంటే, లేదా విత్తనాలు లభించకపోతే అడవిలో దొరికే ఆకులను కూడా మీరు వాడవచ్చు. ఇది ఇంకా సులభమైన పద్ధతి. అడవిలో దొరికే ఆకులు సేకరించి మీ పొలంలో కలిపి దున్నవచ్చు.
2: పచ్చిరొట్ట ఎరువులను ఎలా వాడాలో ఇంకాస్త వివరంగా చెప్పండి సారు.
0: అలాగే పద్మ. మొదటి దశ, పంట కోత తర్వాత పొలాన్ని సిద్ధం చేయాలి. రెండవ దశ, పచ్చిరొట్టె ఎరువుల విత్తనాలను భూమిలో చల్లాలి. 3 45 నుంచి 60 రోజుల పాటు పెంచాలి. 4 పూత వచ్చేలోపే మొక్కలను నీళ్ళలో కలిపి దున్నుకోవాలి.
1: మాకు చాలా మంచి విషయాలు చెప్పారు సారు. ఇప్పుడు అర్థమైంది మాకు మా పంటకు మంచి దిగుబడి ఎందుకు రావట్లేదు అని.
2: అవును సారు, మీరు చెప్పిన విషయాలు, ఇచ్చిన సలహాలు మాకు చాలా ఉపయోగపడతాయి.
0: మన నేల బ్రతికితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. రైతులారా, పచ్చి ఎరువులు కొత్తవి కావు, మన పాత పద్ధతుల్లో ఒకటి. మనకు ఎవరు చెప్పేవారు లేక మనకు తెలియలేదు. ఇప్పుడు దానిని మనం మళ్లీ పాటిస్తే వ్యవసాయం చిరునవ్వు నవ్వుతుంది. మీరు కూడా తప్పక పాటించండి. ధన్యవాదాలు.
3: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, అన్నదాతల అవగాహన కార్యక్రమం April 27 నుండి May 23 వరకు. మారుతున్న కాలంతో పాటు సాగు పద్ధతులు మారాలి. తక్కువ యూరియా వాడకం, రసాయనాలు తగ్గించడం, పంట మార్పిడి, అధిక ఆదాయం పొందే మార్గాలు, ఇలా అనేక విషయాల్లో అవగాహన పెంచుకుందాం. పెట్టుబడి తగ్గాలి, దిగుబడులు పెరగాలి, ఇలాంటి అనేక అంశాలలో 2,40,000 మంది రైతులకు మేలు చేసే లక్ష్యంతో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సహకారంతో చేపట్టిన అద్భుత కార్యక్రమం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు దాదాపు 4 పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాలా 1,600 గ్రామాల్లో ప్రతిరోజు 8:00 నుండి 12:00 వరకు.
4: శనార్థులందరికీ, ఈ వారం మన చేను కబుర్లలో వంటగది వ్యర్థాల నుండి ఎరువును తయారు చేసే పద్ధతులు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. గృహ కంపోస్టింగ్ అనేది ఇంట్లో గృహ వ్యర్థాలను ఉపయోగించి కంపోస్ట్ తయారు చేసే ప్రక్రియ. కంపోస్టింగ్ అనేది ఆహారం మరియు ఇతర సేంద్రియ పదార్థాలను కంపోస్ట్గా పునర్వినియోగించడం ద్వారా సేంద్రియ వ్యర్థాల జీవ సంబంధమైన విచ్ఛిన్నం, నేల సారవంతాన్ని పెంచడం, ల్యాండ్ఫిల్ మరియు మీథేన్ ఉద్గారాలను తగ్గించడం మరియు ఆహార వ్యర్థాలను పరిమితం చేయడం వంటి వివిధ పర్యావరణ ప్రయోజనాల కోసం గృహాలలో గృహ కంపోస్టింగ్ను ప్రాథమిక అంశాలు. వాయు సహిత మరియు వాయురహిత. ఇంట్లో కంపోస్టింగ్ చేయడానికి 2 మార్గాలున్నాయి.

సహిత మరియు వాయురహిత పద్ధతులు. వాయు సహిత కంపోస్టింగ్ లో ఆక్సిజన్ను ఉపయోగించి సేంద్రియ పదార్థాలను కుళ్ళిపోతాయి మరియు ఇది ఇంట్లో కంపోస్టింగ్ చేయడానికి సిఫార్సు చేయబడిన పద్ధతి. వాయురహిత అంటే ఆక్సిజన్ లేని పద్ధతి. కంపోస్టింగ్తో పోలిస్తే వాయు సహిత కంపోస్టింగ్లో తక్కువ హానికరమైన ఉప ఉత్పత్తులు ఉంటాయి. వాయురహిత కంపోస్టింగ్కు ఒక ఉదాహరణ బోకాషి కంపోస్టింగ్. వాయు సహిత కంపోస్టింగ్ కొంత కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేసినప్పటికీ వాయురహిత కంపోస్టింగ్ మీథేన్ను విడుదల చేస్తుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే గణనీయ ఎక్కువ హానికరమైన గ్రీన్ హౌస్ వాయువు. ఆక్సిజన్ లభ్యత కారణంగా వాయు సహిత కంపోస్ట్ ఒక వేగవంతమైన ప్రక్రియ. ఇది కంపోస్టింగ్ సూక్ష్మజీవుల పెరుగుదలకు వీలు కల్పిస్తుంది. వాయు సహిత కంపోస్టింగ్కు పెద్ద తొట్టెలు, ఆక్సిజన్, తేమ మరియు తిప్పడం వంటి పురుగులు లేకుండా ఉంటే మాత్రమే. సేంద్రియ వ్యర్థాలు. ఇంట్లో కంపోస్టింగ్ చేయడానికి ఉపయోగపడే వివిధ రకాల సేంద్రియ వ్యర్థాలు ఉన్నాయి. కంపోస్టింగ్ చేయడానికి రెండు రకాల సేంద్రియ పదార్థాలు అవసరం, ఆకుపచ్చ వ్యర్థాలు మరియు గోధుమ వ్యర్థాలు. ఎందుకంటే సేంద్రియ వ్యర్థాలు కుళ్ళిపోవడానికి నాలుగు మూలకాలు అవసరం: నత్రజని, కార్బన్, ఆక్సిజన్ మరియు నీరు. కంపోస్ట్ తయారు చేయడానికి సరైన ఆక్సిజన్ మరియు నీటి స్థాయితో పాటు సరైన కార్బన్ నత్రజని నిష్పత్తిని కూడా పాటించాలి. ఒక వంతు నత్రజనికి 20 నుండి 30 వంతుల కార్బన్ అనేది ఒక ప్రభావవంత. కంపోస్ట్ చేయదగిన పదార్థాలన్నింటిలో కార్బన్ ఉంటుంది, కానీ వాటిలో నత్రజని స్థాయిలు వేరువేరుగా ఉంటాయి. ఆకుపచ్చ పదార్థాలలో కార్బన్ నత్రజని నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఆకుపచ్చ అంటే ఆకులతో కూడిన లేదా తాజా సేంద్రియ పదార్థాలు మరియు ఇవి సాధారణంగా తడిగా ఉంటాయి. గోధుమ రంగు పదార్థాలలో కార్బన్ ఎక్కువగా ఉంటుంది మరియు ఇవి సాధారణంగా పొడి పదార్థాలు. కార్బన్ ఎక్కువగా ఉంటే కంపోస్ట్ కుప్ప పొడిగా మారి కుళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే నత్రజని ఎక్కువగా ఉంటే కుప్ప మరింతగా తేమగా, జిగటగా మరియు ఘాటైన వాసనతో ఉంటుంది. కుళ్ళిపోవడానికి సరైన నిష్పత్తిని పొందడానికి కుప్పలో ఒక వంతు ఆకుపచ్చ కంపోస్టుకు 2 వంతుల నుండి 4 వంతుల గోధుమ కంపోస్టును. ఇంట్లో ఏమి కంపోస్ట్ చేయాలి? తాజా గడ్డి ముక్కలు లేదా ఆకులు, పండ్లు మరియు కూరగాయల తొక్కలు మరియు పై పొరలు. ఆహార వ్యర్థాలు: వండిన అన్నం లేదా పాస్తా, పాత రొట్టె, గుడ్డు పెంకెలు, కాఫీ గింజలు, టీ బ్యాగులు, జుట్టు మరియు గోళ్ళ ముక్కలు. ఉదాహరణలు: ఎండిన ఆకులు, కొమ్మలు, గింజల పెంకులు, కాగితం, సాదా కార్డుబోర్డ్, కాగితపు గుడ్డు పెంకెలు, ఉపయోగించిన కాగితపు కాఫీ ఫిల్టర్లు, లింట్, పెంపుడు జంతువుల పరుపు. ఇంట్లో ఏమి కంపోస్ట్ చేయకూడదు అనే దానికి ఉదాహరణలు: మాంసం లేదా చేప ఎముకలతో సహా, కారణం దుర్వాసనను సృష్టించి కీటకాలను ఆకర్షిస్తుంది. పాల ఉత్పత్తులు: గుడ్లు, పాలు, వెన్న మొదలైనవి, కారణం దుర్వాసనను సృష్టించి కీటకాలను ఆకర్షిస్తుంది. కొవ్వులు మరియు నూనెలు, కారణం దుర్వాసనను సృష్టించి కీటకాలను ఆకర్షిస్తుంది. కారణం మానవులకు హానికరమైన పరాన్న జీవులు, బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి ఉండవచ్చు. బొగ్గు, బూడిద, కారణం మొక్కలకు హానికరమైన పదార్థాలు ఉండవచ్చు. పురుగు మందులతో కూడిన పెరటి వ్యర్థాలు, కారణం మొక్కలకు హానికరమైన పదార్థాలు ఉండవచ్చు. ఇంటి వంటగది వ్యర్థాలను ఉపయోగించి కంపోస్టింగ్ చేసే పద్ధతి. మొదటగా గుంత పద్ధతి. ఈ పద్ధతిలో నేలలో 1 నుంచి 2 అడుగుల లోతులో గుంత త్రవ్వాలి. అందులో రోజూ వచ్చే కూరగాయల తొక్కలు, పండ్ల మిగులు, అన్నం మిగులు వంటి తడి వ్యర్థాలను వేయాలి. ప్రతిసారి వేసిన తర్వాత మట్టితో కప్పాలి. ఇలా మట్టిలో ఉండే సూక్ష్మజీవులు వ్యర్థాలను నెమ్మదిగా కరిగిస్తాయి. సుమారు 2 నుంచి 3 నెలల్లో మంచి కంపోస్ట్ సిద్ధం. ఇది సులభమైన మరియు తక్కువ ఖర్చుతో చేసే పద్ధతి. బుట్ట పద్ధతి. ఈ పద్ధతిలో రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ డబ్బా లేదా బకెట్ను తీసుకొని ఉపయోగిస్తారు. ఇందులో వ్యర్థాలను నేరుగా వేయకుండా ఒక పొర తడి వ్యర్థాలు, మరొక పొర పొడి వ్యర్థాలు ఇలా మారుస్తూ వేయాలి. గాలి సరిగ్గా చేరేలా కాబట్టి డబ్బాలో చిన్న రంధ్రాలు ఉండాలి. ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి కలిపితే త్వరగా కరిగి 1 నుండి 2 నెలల్లో కంపోస్ట్ అవుతుంది. అపార్ట్మెంట్లకు అనుకూలమైన పద్ధతి. 3వది వర్మి కంపోస్ట్.

హార్వెస్టింగ్. ఈ పద్ధతిలో వానపాములను ఉపయోగిస్తారు. ఒక కంటైనర్లో తడి వ్యర్థాలను వేసి వాటిలో ప్రత్యేకమైన వానపాములను వేస్తారు. ఈ పురుగులు ఆ వ్యర్థాలను తిని వర్మి కాస్ట్ అనే పోషక విలువున్న ఎరువుగా మార్చుతాయి. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది మరియు సుమారు 30 నుండి 45 రోజుల్లో మంచి నాణ్యత గల కంపోస్ట్ లభిస్తుంది. ఇది మొక్కలకు అత్యంత ఉపయోగకరమైన ఎరువును. మట్టి కుండల పద్ధతి. ఈ పద్ధతిలో 3 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచుతారు. పై కుండలలో రోజు వ్యర్థాలను వేస్తారు. ఇది నిండిన తరువాత మధ్య కుండకు మార్చి కరిగే దశలో ఉంచుతారు. కింది కుండలో పూర్తిగా కరిగిన కంపోస్ట్ సిద్ధంగా ఉంటుంది. ఇలా ఒక క్రమంలో పని జరుగుతుంది. వాసన తక్కువగా ఉంటుంది మరియు నిర్వహణ సులభం. ఇది ఇంట్లో శుభ్రంగా నిర్వహించగల పద్ధతి. 5వది భూకాశి పద్ధతి. ఈ పద్ధతి పులయబెట్టే విధానంపై ఆధారపడుతుంది. ప్రత్యేకమైన సూక్ష్మజీవులు ఉపయోగించి గాలి రాని డబ్బాలో కిచెన్ వ్యర్థాలను ఉంచుతారు. ఇది సాధారణ కంపోస్టింగ్ కంటే వేగంగా జరుగుతుంది. వాడిన ఆహారం చిన్న మోతాదులో పాల పదార్థాలు కూడా ఈ పద్ధతిలో వాడుకోవచ్చు. 2 నుంచి 3 వారాలలో పులయబెట్టే వ్యర్థం తయారవుతుంది. దానిని తర్వాత మట్టిలో కలిపితే పూర్తి కంపోస్ట్ అవుతుంది. ఇంటిలో కంపోస్టింగ్కు అనువైన పద్ధతి. 6వది పశువుల పేడతో కంపోస్టింగ్. ఈ పద్ధతిలో కిచెన్ వ్యర్థాలను పశువుల పేడతో కలుపుతారు. పేడలో ఉన్న సూక్ష్మజీవులు వ్యర్థాలను త్వరగా కరిగిస్తాయి. దీనివల్ల వాసన తగ్గుతుంది మరియు ఈ మిశ్రమాన్ని గుంతలో లేదా ఒక బుట్టలో ఉంచి 1 నుండి 2 నెలల్లో కంపోస్ట్ పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించే పద్ధతి. 7వది ట్రెంచ్ పద్ధతి. ఈ పద్ధతిలో తోటలో లేదా పొలంలో పొడవుగా గుంత త్రవ్వాలి. అందులో కిచెన్ వ్యర్థాలను నేరుగా వేసి మట్టితో కలపాలి. ఈ విధంగా నేలలోనే సహజంగా కరిగిపోతాయి. ఎటువంటి ప్రత్యేక సంరక్షణ అవసరం లేదు. కొన్ని వారాల తర్వాత ఈ నేల పుష్టిగా మారుతుంది. తోటలు లేదా పొలాలు ఉన్నవారికి చాలా సులభమైన పద్ధతి. తరువాతి అంశం అమలు చేసే పద్ధతులు. 1వ దశ బుట్టని ఏర్పాటు చేయండి. ఇంట్లో కంపోస్టింగ్ చేయడానికి మొదటి అడుగు కంపోస్టింగ్తో తొట్టిని మరియు స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం. బుట్ట రకం సాధారణంగా ఇంటి లోపల కంపోస్టింగ్ చేయడానికి మూసి ఉన్న బుట్ట పద్ధతిని అవసరంగా కాగా, తోటలో లేదా పెరట్లో బయట కంపోస్టింగ్ చేయడానికి మూతలేని తెరిచిన బుట్ట పద్ధతిని ఉపయోగించవచ్చు. కంపోస్ట్ బుట్టలను ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు. అయితే మూసి ఉన్న కంపోస్ట్ బుట్టలకు పాత చెత్త వైన్ క్రేట్లు మొదలైన వివిధ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. తెరిచి ఉన్న కంపోస్ట్ బుట్టలను చెక్క స్తంభాలు, లోహపు కొయ్యలు మరియు వైర్ మెష్ ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. బుట్ట పరిమాణం చిన్న కుటుంబానికి 5 గ్యాలర్ల బుట్టల నుండి పెద్ద కుటుంబానికి 18 గ్యాలర్ల వరకు ఉంటుంది. 3x3x3 అడుగుల కంటైనర్ కూడా సరిపోతుంది. డబ్బాలకు తగినంత డ్రైనేజీ అవసరం మరియు అడుగు భాగంలో రంధ్రాలు చేయవలసి రావచ్చు. స్థానం ఇంటి లోపల లేదా బయట అయినా డబ్బాను పొడిగా మరియు నీడగా ఉండే ప్రదేశంలో ఉంచాలని సూచించబడుతుంది. కంపోస్ట్ పదార్థాలు తరచుగా ఉత్పత్తి అయ్యే ప్రధాన ప్రాంతం నుండి ప్రాథమిక బుట్ట దూరంగా ఉన్నట్లయితే పదార్థాలను సేకరించడానికి అదనపు చిన్న కంపోస్ట్ బుట్టను ఏర్పాటు చేసుకోవడం మంచిది. దీనివల్ల ప్రధాన కంపోస్ట్ బుట్ట ఉన్న ప్రదేశానికి నిరంతరం వెళ్ళవలసిన అసౌకర్యం తప్పుతుంది. 2వ దశ సామాగ్రిని సేకరించండి. గృహ కంపోస్టింగ్లో తదుపరి దశ కంపోస్టింగ్ పొరల కోసం పదార్థాలను సేకరించండి. ఒక ఇంట్లో అందుబాటులో ఉండే చాలా వస్తువులలో వివిధ ఆహార వ్యర్థాలు, కాఫీ గింజలు, టీ బ్యాగులు, ముక్కలు చేసిన కాగితం మరియు మరిన్ని ఉంటాయి. సరైన కార్బన్ నైట్రోజన్ నిష్పత్తిని నిర్వహించడానికి ఒక భాగం ఆకుపచ్చ కంపోస్ట్ పదార్థానికి సుమారుగా 2 నుండి 4 భాగాల గోధుమ కంపోస్ట్ పదార్థాన్ని సేకరి కంపోస్ట్ కుప్పకు జోడించే ముందు పదార్థాలను విచ్ఛిన్నం చేయడం వలన అవి మరింత సులభంగా మరియు త్వరగా కుళ్ళిపోతాయి. 3వ దశ బుట్టకు జోడించండి. కంపోస్టింగ్ చేయడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. కానీ ఇంట్లో సూచించబడిన పద్ధతిలో పురుగులతో లేదా పురుగులు లేకుండా వాయుసహిత కంపోస్టింగ్ ఉంటుంది. పొరలు వేయడం. ఇంట్లో కంపోస్టింగ్ ప్రక్రియను
పొరలు వేయడం ద్వారా పూర్తి చేయాలి.

0: కావచ్చు. గాలి ప్రసరణకు ఉతక పదార్థాల పొరలతో ప్రారంభించండి. ఆ తర్వాత నత్రజని అధికంగా ఉండే ఆకుపచ్చ మరియు కార్బన్ అధికంగా ఉండే పదార్థాలు గోధుమ రంగు పొరలను ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ అన్నింటినీ కలపండి. కుప్ప మధ్యలో ఆహార పదార్థాలను పాతిపెట్టి ప్రతి కొన్ని పొరలకు పైన వర్మి కంపోస్టింగ్ చేయడానికి సుమారు ఒక అర్ధ కిలో వానపాములు మట్టి పొర పైభాగంలో చేర్చవచ్చు, కానీ వాటికి తగినంత పరుపు అవసరం. రెడ్ విగ్లర్ పురుగులు సూచించబడతాయి, ఎందుకంటే అవి ఒక రోజులో తమ శరీర బరువులో సగం తినగలవు. వర్మి కంపోస్టింగ్ ఇంటి లోపల లేదా బయట చేయవచ్చు, అయితే వానపాములు తీవ్రమైన ఉష్ణోగ్రత వల్ల చనిపోవచ్చు, కాబట్టి వానపాముల తొట్టిని ఇంటి లోపల ఉంచాలని సిఫార్సు చేయబడింది. వానపాములు లేని కంపోస్టింగ్ 3 నుంచి 9 నెలలు కంటే వర్మి కంపోస్టింగ్ వేగంగా 2 నుంచి 3 నెలల్లో ఉంటుంది. దీనికి తక్కువ నిర్వహణ అవసరం, దుర్వాసనను పరిమితం చేస్తుంది మరియు మట్టికి బహుళ తదుపరి సంరక్షణ. నిర్వహణ ఉపయోగించిన పద్ధతిలో సంబంధం లేకుండా సరైన తేమ శాతాన్ని నిర్ధారించడానికి కుప్ప పొడిగా ఉన్నప్పుడు దానికి అనుపాతంగా కొంత మొత్తంలో నీటిని కలపవలసి ఉంటుంది. వానపాములు లేకుండా కంపోస్టింగ్ చేసేటప్పుడు సరైన గాలి ప్రసరణకు హామీ ఇవ్వడానికి ప్రతి కొన్ని వారాలకు కుప్పను తిప్పవలసి ఉంటుంది. ఎంత తరచుగా తిప్పితే కంపోస్ట్ అంత వేగంగా కుల్లిపోతుంది. వర్మి కంపోస్టింగ్కు తిప్పవలసిన అవసరం లేదు. వాడుక పదార్థం ముదురు రంగులో పొడి పొడిగా మట్టి వాసనతో ఉండి అదనపు వ్యర్థాలు ఏవీ లేకపోతే తయారైనట్లు. తయారైన కంపోస్టింగ్ మల్చగా నేలను మెరుగుపరచడానికి ఎరువుగా మరియు కంపోస్ట్ టీగా వంటి అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. పర్యావరణ ప్రయోజనాలు నేల ఆరోగ్యాన్ని పెంచండి. ఇంట్లో తయారు చేసే కంపోస్టింగ్ నేల ఆరోగ్యాన్ని జీవశాస్త్రపరంగా రసాయనికంగా మరియు నిర్మాణాత్మకంగా ఇందులో 3 ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం మరియు పొటాషియం, అలాగే కాల్షియం, ఇనుము, మెగ్నీషియం మరియు జింక్ వంటి ఇతర మూలకాలు ఉంటాయి. ఇవి నేల మరియు మొక్కల ఆరోగ్యానికి సహాయపడతాయి. హానికరమైన రసాయనాలతో కూడిన సింథటిక్ ఎరువులను ఉపయోగించడానికి విరుద్ధంగా ఇది సహజ మరియు సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ నేల నీటి నిలుపుదల సామర్థ్యం మరియు ఉత్పాదకతను కూడా మెరుగుపరుస్తుంది. ఇది నేలలో పోషకాలను మరియు హ్యూమస్ ఏర్పడటానికి పెంచే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను అందిస్తుంది. హ్యూమస్ ఒక జిగురులా పనిచేసి నేలను బంధిస్తుంది. ఇది నేల కోతను నివారించడం. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించండి. వాయు సహిత హోమ్ కంపోస్టింగ్ వల్ల కలిగే ఒక ప్రయోజనం మీథేన్ ఉద్గారాల తగ్గింపు. ఇది పర్యావరణానికి అత్యంత ప్రమాదకరమైన గ్రీన్ హౌస్ వాయువులలో ఒకటి. ల్యాండ్ఫిల్లలో ఉండే గృహ వ్యర్థాలలో 70% ఆహార వ్యర్థాలు మరియు ప్యాకేజింగ్ వల్లే వస్తాయి. ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహారంలో 1/3 వృధా అవుతుంది. 95% కంటే ఎక్కువ ఆహార వ్యర్థాలు ల్యాండ్ఫిల్లకు చేరుతాయి. అక్కడ వాయురహిత జీర్ణక్రియ ద్వారా మీథేన్, కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర గ్రీన్ హౌస్ వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకు ఎద్దు వంటి మాంసాలు ల్యాండ్ఫిల్లలో మీథేన్ వాయువును అత్యధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఈ గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో వేడిని బంధించి వాతావరణ మార్పులకు మరింత దోహదం చేస్తాయి. 2050 నాటికి కేవలం ఆహార ఉత్పత్తి నుండి ప్రపంచ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు 80% పెరుగుతున్నాయి. ఇంటి కంపోస్టింగ్ ల్యాండ్ఫిల్ వ్యర్థాలను మరియు తద్వారా మీథేన్ ఉద్గారాలను కూడా పరిమితం చేయగలదు. ఆహార వ్యర్థాలను బయట పారవేసినప్పుడు అవి జల మార్గాల్లోకి చేరి ఆల్గే వికసించడానికి దోహదపడతాయి. ఆల్గే వికసించడం వల్ల విషపూరిత ఉద్గారాలు వెలువడతాయి. ఇవి మానవులతో సహా క్షీరదాలు మరియు జీవులపై హానికరమైన ఆరోగ్య ప్రభావాలను కలిగి ఉంటాయి. యూట్రోఫికేషన్ లేదా అధిక పోషక స్థాయిలు దట్టమైన ఆల్గే వికసించడానికి దారితీస్తాయి. ఇది త్రాగునీటిని పాడు చేయగలదు మరియు సముద్ర జీవులకు హాని కలిగించే డెడ్ జోన్లను అభివృద్ధి చేస్తుంది. ఆల్గే వికసించడం ప్రపంచవ్యాప్త మీథేన్ ఉద్గారాలకు కూడా.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
2: FSSAI పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఫుడ్ సేఫ్టీ అండ్ సర్వీస్ అథారిటీ ఆఫ్

0: ఆప్షన్ బి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.
1: సరైన సమాధానం
0: ఆప్షన్ బి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.
2: గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
0: FSSAI లోగో ఉన్న ఉత్పత్తి ఏం సూచిస్తుంది? ఆప్షన్ ఏ తక్కువ ధర, ఆప్షన్ బి భద్రత మరియు నాణ్యత ప్రమాణాలు పాటించబడినవి.
1: సరైన సమాధానం
0: ఆప్షన్ బి భద్రత మరియు నాణ్యత ప్రమాణాలు పాటించబడినవి.
3: గత వారం ప్రసారం కావన్న చెనుకబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు రాజన్న సిరిసిల్ల జిల్లా చెలవంచ గ్రామం నుండి గంగ హనుమన్లు లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందకొండ మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందకొండ మండలం కోనబోయినపల్లి నుండి టాంగ, మల్లయ్య గౌరవ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఆశంపల్లి సుజాత, హైదరాబాద్ బాజ్పల్లి నుండి వి మాధవి లత, హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ. గత వారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానం రాసి పంపినవారు హైదరాబాద్ మియాపూర్ నుండి ప్రసాదరావు. గత వారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం రెండవ ప్రశ్న మాత్రమే సరైన సమాధానం రాసి పంపినవారు మహబూబ్నగర్ జిల్లా నుండి అబ్దుల్ ఖాదర్, ఖాజా ఆరిఫ్, మహమ్మద్ జాఫర్, బాలరాజ్ పతంగి, బతికేపల్లి నుండి నాగభూషణం కొనకుల మరియు మహాలక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా.
1: ఈ వారం ప్రశ్నలు.
2: మొదటి ప్రశ్న,
0: వరి పొలంలో ఎక్కువగా వాడే పచ్చి రొట్టె రకం ఏది? ఆప్షన్ ఏ దయించ, ఆప్షన్ బి సున్నపు మొక్కలు.
1: ప్రశ్న మరోసారి.
2: మొదటి ప్రశ్న,
0: వరి పొలంలో ఎక్కువగా వాడే పచ్చి రొట్టె రకం ఏది? ఆప్షన్ ఏ దయించ, ఆప్షన్ బి సున్నపు మొక్కలు.
2: రెండవ ప్రశ్న,
0: పచ్చి రొట్టె మొక్కలను ఎప్పుడు భూమిలో కలపాలి? ఆప్షన్ ఏ పూత దశ, ఆప్షన్ బి గింజ కట్టే దశ.
1: ప్రశ్న మరోసారి.
2: రెండవ ప్రశ్న,
0: పచ్చి రొట్టె మొక్కలను ఎప్పుడు భూమిలో కలపాలి? ఆప్షన్ ఏ పూత దశ, ఆప్షన్ బి గింజ కట్టే దశ.
3: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 1 8 2 3 8 మరొకసారి ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8 3 3 3 8 1 8 2 3 8. వచ్చే వారం చేనికబుల క్విజ్లో పాల్గొని మీరందరూ విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాము.
4: AU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును.
5: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
6: చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 1:50 కా వస్తోంది. ముందు ఉర్దూలోను, ఆ తర్వాత హిందీలోను, ఆ తర్వాత ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ఆదాబ్, ఈ ఆకాశవాణి హే ఖబరం కే సాత్ మే ఫైసల్ ఖాన్. వజీర్ ఆజం నరేంద్ర

0: इपड़ वाणिज्य संदेशालु
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
5: మాటైనా
0: పాటైనా
6: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
5: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాల గని
5: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
6: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
6: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

శ్రోతలకు మరొక్క మారు గుర్తు చేస్తూ ఉన్నాం. జానపద సంగీత కార్యక్రమంలో 5:03 మల్లన్న కథ నుండి బండారి కథ వినిపిస్తారు సాయిల తిరుపతి బృందం. ఆకాశవాణి సమయం 3:00 వస్తుంది. వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కొత్త అసెంబ్లీల ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు పంపారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈరోజు గువాహటీలోని రాజ్భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు తన రాజీనామాను సమర్పించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ రాజీనామా మార్గం సుగమం చేసింది. ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనల పట్ల జీరో టాలరెన్స్ పాటించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలను భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పంట మార్పిడిపై రూపొందించిన నివేదికను అందజేశారు. పంట మార్పిడి విధానంపై ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని భావిస్తోందని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చను

ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం మొక్కజొన్నతో పాటు జొన్నలను కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బెంగాల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించకుండా మమత పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి త్వరలోనే సర్వే పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులు విక్రయించిన ధాన్యానికి 48 గంటల్లోపే నగదు చెల్లించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో కొనుగోలు చేసిన ప్రక్రియను సమీక్షించిన ఆయన అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. జీవ రసాయన ఆయుధాలను, విష పదార్థాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో సామూహిక విష ప్రయోగం చేసేందుకు ఐసిస్ అనుబంధ కుట్రకు పాల్పడిన 3 వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ చార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిలో ఒక వైద్యుడు కూడా ఉన్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ainews_hvdని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు వింటారు.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 42 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 మీటర్ల 238 కిలోహెర్ట్స్ మీడియం వైపు మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు మరి, అందరికీ నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వ్యూ 406.5 మీటర్లు 738 కిలోహర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్ను ఫేజ్ 3 కింద చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 18 కార్పొరేషన్లు ఫెడరేషన్లకు చైర్మన్లను, 11 ఫెడరేషన్లకు వైస్ చైర్మన్లను నియమించారు. ఈ వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ మధ్యాహ్నం ప్రకటించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతువారం కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ గాంధీనగర్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. 129 సిలిండర్లు, 7.5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి చిన్నబోయినపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన వరిధాన్యం, మొక్కజొన్నలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి మార్కెట్ యార్డును దర్శించిన మంత్రి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఈరోజు మంథనిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. విద్య ద్వారానే సమానత్వం, స్వేచ్ఛ సాధ్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణపై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఉచిత విద్య వైద్యం ప్రభుత్వాల బాధ్యతే అని నమ్మిన ప్రభుత్వాలుండాలన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సాండిల్ @ఏఐఆర్ న్యూస్_హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి బండారి గడ్డ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ సాయిల్నా తిరుపతి బృందం వారు.

రోజు మల్లికార్జున స్వామి కథనమ్మా. చేతమ్మా బ్రహ్మరామణ తీసుకొచ్చుకుని బండారి గడ్డ కథనమ్మా. రెండో భాగం ప్రారంభమైతుంది శైల తిరుపతి వారి కళా బృందం చే. మరి అచ్చమల్లె తోటల నిచ్చమల్లె తోటల పరమాత్ముడు కావలి ఉన్నాడమ్మా. మరి కాశీపురి పట్నం వెళ్ళిపోయి కర్రావున తీసుకురమ్మన్నప్పుడు 7,000 తురకవాన్లోనమ్మా. మరి ఉల పగ్గాలు పట్టుకొని వనగా కాశీపురి పట్నం వెళ్ళిపోతాను.

ఆంధ్రంలో తూర్పుకు నిలబెట్టినాడు పరమాత్ముడు పనవటి కుండియాలు, వాళ్ళు మాత్రం చెప్పినాడమ్మా. అలాలు మాత్రం చెప్పినప్పుడు పరమాత్ముడు ఆ యొక్క బొడ్ల ఉన్న బాకు తీసినాడు భగవంతుడు రారాజమల్లయ్యా. అయ్యో కరకారానే గొంతులు.

అన్నిటికీ అలాలు ఉన్నాయి కానీ శాపకు అలాలు లేదు. దీవించి దీవెన పెట్టిండు భగవంతుడు, కర్రావును కందూరు వేయించినాడు భగవంతుడు, ఇక్కడ ఇది వేయించి అనగా అక్కడ ఈ లోపల పరమాత్ముడు.

బాణలు లేచినా అంటే నన్ను కత్తికొక్క సిప్ప చేతురు, నేను ఇద్దరు భార్యలకు కరువు అయిపోతానని పరమాత్ముడు భగవంతుడు దేవుడు రామల్లయ్యా వాళ్లకు ధాతు పరీక్ష దండ పరీక్ష కాలిందా సోయిందా లేదా అని చూస్తున్నాను భగవంతుడు. అయ్యో ఆడవాళ్ళ

మరి వెనకటి తురక వాళ్ళకు అనగా మన తెలంగాణ లోపల 321 రోజు నాడు పురుడు పండుగ ఎట్లుండునో వెనకటి తురక వాళ్ళకు ఉండేనాట. మరి భగవంతుడేమన్నాడు తురకరాజులాలు ఈ కాంచెల్లి

మరి బండారి గడ్డగా ఓదు నేను ముట్టె పుణ్యాన్ని ఒక నాట వ్యర్థం చెయ్యవో నరత్నాల లోకం పుట్ట ఉంది కాపులు కర్ణాలు. మరి తోట లోపల అనగా బిడ్డ నువ్వు కింద పెట్టద్దు కంకి మీద పెట్టద్దు నట్టు నడువు సంకల పిల్ల పశువు ఇళ్ళ నెత్తుకున్నట్టు కంకి.

పరమాత్ముడు ఆ యొక్క బంగారు యొక్క ముకుడు సీత పట్టి, మరి ఆ యొక్క భగవంతుడు దగ్గర మెరుతుండ ముకుడు సీత పట్టి, ఇది బండారి గడ్డగా పోదు అని భగవంతుడు పరమాత్ముడు ఆ యొక్క ఒగ్గువాని చేతు లోపల ఉండగా బంగారు యొక్క కుటుంబరై పుట్టాలి అని భగవంతుడు దీవించి దీవెన పెట్టిండే దేవుడు. పరమాత్ముడు శంఖ జోలు లోపలేసుకుండు బండారి గడ్డ ఎక్కడ అరే రే, ఏ దేవుడు లేని బండారి గడ్డ అనగా, మరి బండారి గడ్డ అంటే సుగంధము 12 కోసలు పెట్టు వాసన కొడుతున్నదట, మరి ఎక్కడ వాయ అని భగవంతుడు రారాజు మల్లయ్య, అయ్యా తోటలో నా

మరి గడగడ నా గళ్ళ నిద్రపోతుందమ్మా. ఆ గడగడ నాగన్న నిజమైనప్పుడు ఉరికి తగిత ఉరికిండే దేవుడు. ఆ నాగళ్ళ చెక్కిళ్ళు అందుకొని బొట్టు అన్నీల కింద పెట్టిండు. రెండుకి వలగ జీరిగినాడురా, మీది శరణం తీసి తొడవీద తాడు వర్ణం బేని భగవంతుడు ఏమంట దీవెన పెడుతుండు. నరత్న లోకం మీద అనగా నాకు ఆచారవంతులు ఉట్టవంతు ఉంది, ఆచారవంతుల చేతిలో హీరగోలై పుట్టు అన్నాడు. దేవుడు కింది శరణం తీసిండే దేవుడు. మరి పక్కిరువానికి పట్టడై పుట్టాలని భగవంతుడు దీవించి దీవెన పెట్టేనమ్మా. మరి భగవంతుడికి ఇదే టైం బాగున్నది, సందు బాగున్నది అని

అరవోసిండు, పచ్చ జల్లు కొన్ని పైలారవోసిండు, శూలం శక్రం సురికత్తి బాణాలు మిడిగుడ్లు వడి మీసాల గలవాడే దేవుడు. దేవుడు పరమాత్ముడు, దేవుడు మల్లికార్జునుడు, భగవంతుడు ఏదుల శ్యామరేణి యొక్క ధూపం వేసి, పందుల శ్యామరేణి పై యొక్క ధూపం వేసి.

రెండు వదనాల బండారి గడ్డ ఎగురుతుంట లింగాల సెల్ల అడ్డం పెట్టినప్పుడు రా, లింగాల సెల్ల అడ్డం పెట్టినప్పుడు బండారి గడ్డ వచ్చి లింగాల సెల్ల లోపల పడ్డప్పుడు ఆనాడు ఎక్కి తాతలు ఎక్కి జలపతి గుర్రం వచ్చినారు అక్కడే, కాని పేన పోకడ లేక పాయి ఉక్కు స్తంభానికి ఊపి కట్టేసినారు. నన్ను విడిపించే బలబంటు వస్తుండని మరి కిలకిల కీకలు పెడుతుంది ఆ యొక్క మల్లికార్జును చూసి. మరి పెంచదు బాబురావాయి గుర్రాన్ని, జరిగొలుసు ఎంపుకొని గుర్రం మీద ఎక్కిపోతున్నాని. అయ్యో ఆడికెళ్ళి రాదేవుడు మల్లయ్యా,

మల్లన్న కథ నుంచి బండారి కట్ట కథ ఒగ్గు కథ వినిపించారు శ్రీ సాయిల్ల తిరుపతి బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
0: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
0: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: आकाशवाणि हैदराबाद केंद्रम चित्रसीम सिने की तलविंदम इपड़ मुरारी चित्रम नुंचे SP चरण हरिणी आलपिंचिना सिरिवेन्नेल गीतम संगीतम मणिशर्मा.

చిత్రసీమలో తర్వాతి పాట వరుడు చిత్రంలో హేమచంద్ర మాల్విక ఆలపించిన వేటూరి గీతం. సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 5:45 కావస్తుంది. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఇప్పుడు ప్రసారాల్లో సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో సమస్యాత్మక భూములు వాటి నిర్వహణ, సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త సాయికుమార్ గారి ప్రసంగం, ఇక 7:45 వికసిత్ భారత్, 8:03 నాటిక, 9:15 స్పాట్లైట్, 9:30 చర్చా విషయ హై ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం, డాక్టర్ గౌరీ రామ్మోహన్ గారి గాత్రం వింటారు, వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుతూరు సూర్యప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:10 వేద పఠనం గావిస్తారు శ్రీ ఏ మురళీకృష్ణ శర్మ గారు. 6:15 భక్తిరంజనిలో గణేష్ పంచరత్నం వినాయక కీర్తనలు, 6:35 పొలం పనులు, 7:00 సిద్దిపేట జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ పి రమేష్. 7:15 ఉదయ తరంగిణి. ఇక 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గార్ల గాత్ర యుగలం వింటారు. ఇక 10:03 9 దశాబ్దాల ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం గానం పుట్టిన వేళ. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో బిఎస్వి సాయికుమార్ గారి గాత్రం వింటారు. 11:30 సుగం సంగీత్. ఇక 12:40 ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో సాహిత్యంతో దోస్తీ బుక్ రివ్యూ ప్రోగ్రాం బై ఉమెన్, రచన శ్రీమతి

వేణుమాధవి గారు. ప్రేమ్చంద్ గారు రచించిన మానస్ సరోవర్ కథల సంపుటి వింటారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారాల్లో 5:03 ఒగ్గు కథ మల్లన్న కథ నుంచి బండారి కథ వినిపిస్తారు. శ్రీ సాయిల్లా తిరుపతి బృందం 3వ భాగం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 రాత్రి ఇల్లు వాకిలి కార్యక్రమం. 7:45 వికసిత భారత్. 8:03 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. ఇక 9:15 స్పాట్ లైట్, 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్స్, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5 గంటల 50 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు విందాము.

0: medical regulation, public sector audit, digital payments and culture and tourism. The MOUs were inked after talks between Prime Minister Narendra Modi and Vietnam's President Tho Lam in New Delhi. In a joint statement, Prime Minister Modi announced that both nations have decided to elevate their ties to an enhanced comprehensive strategic partnership following wide-ranging discussions.
1: Culture, connectivity aur capacity building ke saath saath security, sustainability aur supply chain resilience har kshetra mein hamara sahyog naye star par pahunchega. Bharat aur Vietnam ka bilateral trade pichle ek dashak mein double hokar $16 billion tak pahunch chuka hai. 2030 tak ise $25 billion tak pahunchane ke liye humne aaj kai mahatvapurna nirnay liye hain.
0: President Tho Lam said Vietnam attaches great importance to the outcome of 50 years of relations with India as well as 10 years of the Comprehensive Strategic Partnership. The Securities and Exchange Board of India, SEBI, has formed a special task force called CyberSuraksha.ai to tackle rising cybersecurity risks linked to artificial intelligence. The move comes amid concerns that advanced AI tools such as Claude Mythos can rapidly identify and potentially exploit system vulnerabilities at scale. SEBI stressed the need for stronger coordination, real-time information sharing and continuous monitoring to prevent large-scale cyber incidents in the interconnected securities market. And with that, we end this news bulletin.
2: ఆకాశవాణి సమయం 6:10. తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
3: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
4: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
5: आकाशवाणी प्रांतीय वार्तालु चदुतुन्नदि జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో 2 దశకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులకు రాష్ట్ర ప్రభుత్వం పలు పేర్లు ప్రకటించింది. ఈ వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వార్తల వివరంగా. హైదరాబాద్ మెట్రో రైలు 2 దశకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో 2 దశ సమగ్ర ప్రణాళికను రూపొందించి డిపిఆర్ను ఇప్పటికే సమర్పించామని తెలియజేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి ఈ సాయంత్రం సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో 2 దశ, మెట్రో 3 దశపై కేంద్ర మంత్రితో చర్చించారు. ప్రస్తుతం మెట్రో 1 దశ ప్రభుత్వం పరిధిలో ఉండటంతో 2-3 దశల విస్తరణ సులువవుతుందన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2 దశ ప్రాజెక్టును భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. 18 కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్లను, 11 ఫెడరేషన్లకు వైస్ చైర్మన్లను నియమించారు. ఈ వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ మధ్యాహ్నం ప్రకటించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్, గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్, పెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్గా దొంగారి వెంకటేశ్వర్లు, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా దూదం వెంకటరమణ సహా పలు కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు. యువత నైపుణ్యాభివృద్ధితోనే

0: తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. బుధవారం మంథనిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: ఆడియో విజువల్ గేమింగ్ సంబంధించిన సంస్థ, ఈ సంస్థ ద్వారా ఇక్కడ శిక్షణ పొందితే అదే విధమైన ప్రతిభను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఆ సంస్థకు సంబంధించిన వారు చాలా మంది వచ్చారు. ఏఐకి సంబంధించి, జెన్ ఏఐకి సంబంధించిన సంస్థ వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అందరూ వారి సంస్థకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్రంగా నిలబడాలని టాక్స్ సంస్థ వారు వచ్చారు.
0: ప్రజాప్రతినిధులు, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మల్లెపల్లి గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: మనము మన ప్రాంతం వెనుకబడింది, ఇప్పుడు 100 కోట్లతో దవకన కడుతున్నాం మక్తల్ల. ఈ రోజు మీరు రోజు ఇంత ఇబ్బంది పడుతున్నారు. మక్తల్కి పేటకు పోనికే 1000 గుంతలు, 23 కిలోమీటర్ పోనికే సచ్చిన సావైతుంది. 210 కోట్లతోన మక్తల్కి నారాయణపేటకి రోడ్డు సాంక్షన్ తీసుకున్నాం.
0: వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన రైతు వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి మొక్కజొన్న వరి దిగుబడి అధికంగా వచ్చిందని, రైతులకు ఇబ్బందులు లేకుండా గ్రామ గ్రామాన వేగంగా కొనుగోలు జరుగుతున్నదన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి చిన్నబోయినపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చిన్నబోయినపల్లి గ్రామంలో 1,42,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన 11 కెవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన వరిధాన్యం, మొక్కజొన్నలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి మార్కెట్ యార్డును సందర్శించిన మంత్రి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్ యార్డుల్లో ఉన్న వరిధాన్యం, మొక్కజొన్నను వారం నుంచి 10 రోజుల్లోగా పూర్తిగా కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణఖేడ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనరసింహం మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో సుమారు 18,000 ఉద్యోగాల భర్తీని చేపట్టామన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ ఐఐఆర్ఆర్లో వరి పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే స్పీడ్ బ్రీడింగ్ ఫెసిలిటీకి ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగి లాల్ జాట్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు నిర్మించిన అత్యాధునిక విత్తన గోదామును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యాధిరహిత బయో ఫోర్టిఫైడ్ విత్తనాలను రైతులకు వేగంగా చేరవేయటమే లక్ష్యమని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జానకంపేట, నిజామాబాద్, ఇందల్వాయి, సిర్నాపల్లి మధ్య గూడ్స్ షెడ్ల వద్ద ఈ వంతెనలు నిర్మించనున్నారు. కాగా ప్రజల అవసరాలను గుర్తించి ఈ ప్రాజెక్టులను స్పెషల్ రైల్వే ప్రాజెక్టు కింద చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో భూసేకరణ, అనుమతులు, టెండర్ల పనులు వేగవంతమై ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తయ్యే అవకాశముందని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలతో పాటు రైలు వాహన ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అకాల వర్షాలతో మంచిర్యాల జిల్లా లక్సెట్పేట మండలంలో మృతి చెందిన 4 బాధిత రైతు కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తెలిపారు. అకాల వర్ష భీభత్సం వల్ల చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఒక్కో కుటుంబానికి 5,00,000 రూపాయలు, అదేవిధంగా తాను వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి 2,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తానని తెలిపారు. అర్హులైన వారికి 5,00,000 రూపాయలు రైతు బీమా కూడా ఇస్తామని

0: తెలిపారు.
1: ఎమ్మెల్యేగా నా తరఫున 2 లక్షల రూపాయలు ప్రతి చనిపోయిన కుటుంబానికి సొంతగా 2 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది. దీంతో పాటు ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు తాత్కాలికంగా అందజేయడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటాం.
0: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైస్ మిల్లర్లు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
2: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనేటువంటి క్రమంలో కొనుగోలను వేగవంతం చేయాలని చెప్పిన ఆదేశం ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలలో ఇంచుమించు 300 పైసలకు లారీలు తిరుగుతున్నాయని చెప్పి లెక్క వచ్చిన సందర్భంలో ఇంకా అదనంగా లారీలను తెప్పించే కార్యక్రమంతో పాటు వ్యాన్లను కూడా ఆయా ప్రాంతాలు ఉన్నట్టు వాడుకోవాలని, ఆయా ప్రాంతాల్లో మిల్లర్లకు దగ్గర ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో ఉంటే కూడా ట్రాక్టర్లు కూడా అవసరమైతే వాడుకోవాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకుని వచ్చి రైతుకు ఎలాంటి ఇబ్బంది చేయకూడదని చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేసిన సందర్భాన్ని
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ మెట్రో 2 దశకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులకు రాష్ట్ర ప్రభుత్వం పలు పేర్లు ప్రకటించింది. ఈ వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. नवदिल्ल्यां प्रधानमंत्री नरेन्द्र मोदी वियतनाम देशस्य राष्ट्रपतिना तो लाम इत्यमुना सह संभाषणं विहितवान्. अनेकानि सन्धिपत्राणि च विनिमयीकृतानि. टीवीके प्रमुखेन विजयेन तमिलनाडोः राज्यपालेन सह कृतं मेलनं. बहुमतसंख्याभावे अपि प्रशासननिर्माणस्य प्रकटिता प्रतिबद्धता. असमराज्यस्य मुख्यमंत्री डॉ. हिमंत बिस्व शर्मा अद्य स्वकीयं त्यागपत्रं समर्पितवान्. नूतन प्रशासनस्य शपथग्रहण समारोहः प्रायः मई मासस्य 11 दिनांकानन्तरं भविष्यति. अपि च भारतीय ऋतु विज्ञान विभागेन अद्य असम, बिहार, केरलं, तमिलनाडु, पुडुचेरी राज्येषु अतिवृष्टेः अनुमानं प्रकटितम्. अथ विस्तृतीकृताः वार्ताः. भारत वियतनाम देशयोर्मध्ये अंकीय प्रौद्योगिकी, दुर्लभ मृदा भेषज उत्पाद विनिमयनम्, सार्वजनिक क्षेत्र लेखा परीक्षा, अंकीय दान प्रणाली सहैव संस्कृति पर्यटन क्षेत्रेषु अनेकानि सन्धिपत्राणि हस्ताक्षरितानि. अद्य अपराह्णे नवदिल्ल्यां प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः वियतनाम देशस्य राष्ट्रपतिना तो लाम महोदयेन सह संभाषणानन्तरं सन्धिः अजायत. चर्चावधौ उभौ नेतारौ द्विपक्षीय सम्बन्धानां सर्वेषु विषयेषु अथ च परस्परहितस्य क्षेत्रीय वैश्विक प्रकरणेषु विस्तृतां चर्चां कृतवन्तौ. प्रधानमन्त्री नरेन्द्र मोदी स्वीये सन्देशे अकथयत् यत् वियतनाम देशस्य राष्ट्रपतित्वेन निर्वाचितः सन् एकमासाभ्यन्तरे एव राष्ट्रपति तो लाम महोदयस्य इयं प्रथमा भारतयात्रा सूचयति यत् सः भारत वियतनाम सम्बन्धाय प्राथमिकतां ददाति.
4: आज हम अपने संबंधों को एनहेंस कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जा रहे हैं. अब हम अपनी साझेदारी को और ऊंचे लक्ष्यों की ओर अग्रसर करेंगे. कल्चर, कनेक्टिविटी और कैपेसिटी बिल्डिंग के साथ साथ सिक्योरिटी, सस्टेनेबिलिटी और सप्लाई चेन रिजिलियंस, हर क्षेत्र में हमारा सहयोग नए स्तर पर पहुंचेगा.
3: सह अवोचत् यत् न्यासं जीवन्तं स्थापयितुं

0: राज्य भाजपा अध्यक्षः शमीक भट्टाचार्यः वार्ताहरैः सह सम्भाषणे अवोचत् यत् समारोहः प्रातः दशवादने आरप्स्यते। अवधेयास्पदं वर्तते यत् अस्मिन् कार्यक्रमे प्रधानमन्त्री नरेन्द्र मोदी, गृहमन्त्री अमितशाहः अपि च भाजपा शासित राज्यानां अनेके मुख्यमन्त्रिणः उपस्थिताः भविष्यन्ति। भारतीय ऋतुविज्ञान विभागेन अद्य अरुणाचल प्रदेश, असम, मेघालय, बिहार, केरलम, माहे, उपहिमालयी, पश्चिम बंगाल, सिक्किम, तमिलनाडु, पुदुचेरीं समेत्य करैकल क्षेत्रे कतिपयेषु स्थानेषु अतिवृष्टेः पूर्वानुमानं विहितम्। ऋतुविज्ञान विभागेन सूचितं यत् अण्डमान निकोबार द्वीप समूहेषु असमे, मेघालये, पूर्व राजस्थाने, हरियाणायां, चंडीगढ़े सहैव दिल्ली नगरे कतिपयेषु स्थानेषु विद्युत्पातेन सह झंझावातस्य तीव्र वायोः च संभावना वर्तते। अपि च आईपीएल क्रिकेट क्रीडायां अद्य सायंकाले सनराइजर्स हैदराबाद पंजाब किंग्स दलयोर्मध्ये क्रीडा भविष्यति। सायं सार्धसप्तवादने क्रीडा आरप्स्यते। ह्यः दिल्ल्याः अरुण जेटली क्रीडाङ्गणे चेन्नई सुपर किंग्स दलेन दिल्ली कैपिटल्स दलं अष्टस्तोभैः पराजितम्। पुनरेकवारं मुख्याः वार्ताः। नवदिल्ल्यां प्रधानमन्त्री नरेन्द्र मोदी वियतनाम देशस्य राष्ट्रपतिना तो लाम इत्यमुना सह सम्भाषणं विहितवान्। टीवीके प्रमुखेन विजयेन तमिलनाडोः राज्यपालेन सह कृतं मेलनम्। असमराज्यस्य मुख्यमन्त्री डॉ. हिमन्त बिस्व शर्मा अद्य स्वकीयं त्यागपत्रं समर्पितवान् इति वार्ताः।
1: आकाशवाणी
2: डॉ. बी.आर. अंबेडकर ओपन यूनिवर्सिटी प्रेजेंट्स एजुकेशन एट योर डोरस्टेप, a program of learning for everyone.
3: ఇప్పుడు మీరు బిఈడి నుండి ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం విలువలను పెంపొందించుట విలువల ఉపయోగాలు అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ వేముల ముత్తు వివరిస్తారు.
4: విలువలనేవి మానవ జీవితంలో ఒక భాగం. మానవుడిని జంతువు నుండి వేరు చేసేటువంటి అంశాలనే విలువలుగా మనం చెప్పవచ్చు. అనగా మనిషిని మానవుని చేసేది విలువలే. విలువలు లేని విద్య స్పందన లేని హృదయం లాంటిది. ఒక సమాజం పురోభివృద్ధి సాధించాలంటే ఆ సమాజం విలువలతో కూడి ఉండాలి. మనిషి ప్రవర్తనకు వారి దైనందిన జీవితాన్ని, వారి ప్రాధాన్యతలను, కష్టసుఖాలను మాపనం చేసుకోవడంలో వ్యక్తులు ఉపయోగించుకునే వాటిని విలువలు అంటారు. ఈ సమాజంలో అధిక శాతం వ్యక్తులు ఆచరించే ఆదర్శాలు, నమ్మకాలు, నియమాలనే విలువలు అనవచ్చు. జాన్ డ్యూయీ ప్రకారం దేనినైతే ప్రేమపూర్వకంగా చూసుకుంటామో, దేనినైతే పొందాలని అనుకుంటామో, దేన్నైతే అభిమానిస్తామో, పొగడుతామో, ఊహిస్తామో, అభినందిస్తామో, దానిని విలువగా పేర్కొనవచ్చు. కొంతమంది మహానుభావుల వ్యక్తుల జీవితాల్లో నుంచి విలువలు అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వ్యక్తిగత జీవితంలో మనం చూసినట్లయితే, తను విద్యార్థి దశలో ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాలను మాత్రమే కాక ఇతర పుస్తకాలను చదవడం, అలవర్చుకోవడం ఒక విలువగా మనం భావించవచ్చు. టెలిస్కోప్ సహాయంతో ఆకాశాన్ని పరీక్షించడం, అనువాదాల కన్నా మూలాన్ని చదవడం, పరీక్షలలో కాపీ కొట్టకుండా ఉండడం, ఇవి కొన్ని విలువలుగా మనం చూడవచ్చు. అదేవిధంగా మహాత్మాగాంధీ జీవితం నుంచి మనం చూస్తే, తల్లిదండ్రుల మాట ప్రకారం బారిస్టర్ చదవడం, అనగా తల్లిదండ్రుల మాటకు విలువనివ్వడం, పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండడం, స్వదేశీ దుస్తులను మాత్రమే ధరించడం, అహింసను పాటించడం, సత్యం పలకడం, ఇలాంటి అంశాలను మనము వారి జీవితాల నుండి విలువలను అవగాహన చేసుకోవచ్చు. సాధారణంగా విలువల యొక్క రకాలుగా మనం చూస్తే, నైతిక విలువలని మాట్లాడుతూ ఉంటాము, మంచి చెడులకు లేదా మనిషి ప్రవర్తన నడతకు సంబంధించిన వాటిని నైతిక విలువలు అంటారు. ఈ నైతిక విలువలను ఎలా అర్థం చేసుకోవచ్చు? విధేయత, సత్యం, న్యాయం, కరుణ, సానుభూతి, సహనం, సోదరాభావం.

భావం, సత్య సంపద, ఆత్మనిగ్రహం మొదలైన అంశాలు నైతిక విలువల నుంచి మనము నేర్చుకోవచ్చు. అదేవిధంగా సౌందర్య విలువలు, కళలు, నాట్యం, చిత్రలేఖనం, సంగీతం వాటికి సంబంధించిన విలువలు. సామాజిక విలువలు సామాజిక న్యాయానికి సంబంధించినవి. ఉదాహరణకు సాంఘిక న్యాయం, సహకారం, సామాజిక న్యాయం, ధైర్యం, దేశభక్తి, లౌకికవాదం, శాంతి, శ్రమ పట్ల గౌరవం, శుభ్రత మొదలైనవి సామాజిక విలువలుగా మనము భావించవచ్చు. రాజకీయ విలువలు రాజకీయంలో పాటించవలసిన విలువలు, నీతివంతమైన పాలన, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం మొదలైన అంశాలు రాజకీయ నాయకులు రాజకీయ విలువలని పాటించవలసి ఉంటుంది. అయితే విద్య యొక్క ప్రధానమైన ఉద్దేశము విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధిని అభివృద్ధి చేయడం. విద్యా విలువలు పరిధిగా మనం అవగాహన చేసుకున్నట్లయితే విద్యా బోధన ద్వారా విద్యార్థులలో అభివృద్ధి చెందించాల్సిన విలువలు ఒకసారి చూద్దామా. అవి బౌద్ధిక విలువలు, ఉపయోగిక విలువలు, వృత్తి జ్ఞాన విలువలు, క్రమశిక్షణా విలువలు, నైతిక విలువలు, సాంస్కృతిక విలువలు, సౌందర్యాత్మక విలువలు, సృజనాత్మక విలువలు, మానసిక విలువలు, విరామ సమయ వినియోగ విలువలు, శాస్త్రీయ విలువలు. అయితే బౌద్ధిక విలువలు ఎలా అర్థం చేసుకోవాలి? మానవుని బుద్ధి వికాసానికి కారణం అతనిలో గల తెలుసుకోవాలనే అభిరుచి, జిజ్ఞాసలే. బోధన వలన విద్యార్థులు అనేక కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఇలా నేర్చుకున్న విషయాలు తమ నిజ జీవితంలో ఉపయోగించుకోబడతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం వలన, సత్యాన్వేషణ కొరకు ప్రయత్నించడం వలన విద్యార్థుల్లో బుద్ధి కుశలత పెరుగుతుంది. దీని వలన వారిలో సహనశీలత, నిపక్ష నిర్ణయాలు తీసుకునే శక్తి వారిలో అలవడుతుంది. ఉపయోగ విలువలు దైనందిన జీవితంలోని అనేక విషయాలు విద్యతో ముడిపడి ఉంటాయి. ఆరోగ్యం, వైద్యం, పారిశుద్ధ్యం, ఆహార పోషణ, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆధునిక పరిశోధనలు, వ్యాపార పారిశ్రామిక రంగాలెన్నో విద్యారంగంతో సంబంధం కలిగి ఉన్నాయి. వీటి వలన మానవ జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. బోధన వలన విద్యార్థులు ఎన్నో విషయాలు నేర్చుకుని నిజ జీవితంలో ఉపయోగించుకుంటారు. కానీ ప్రజాస్వామ్యం గురించి నేర్చుకున్న విద్యార్థి సరైన పౌరునిగా ప్రవర్తించకపోతే ఆ బోధన వృధా అయినట్లే. సో నేర్చుకున్న ప్రతిది తన వ్యక్తిగత జీవితంలో అమలు చేసుకునే విధంగా ఉంటే వాటిని ఉపయోగిక విలువలు అంటాం. వృత్తి జ్ఞాన విలువలు బోధన విద్యార్థులు భవిష్యత్తులో వివిధ వృత్తులు ఎంచుకోవడానికి కావలసిన పరిజ్ఞానాన్ని ఇస్తుంది. బోధన వలన విద్యార్థులలో సామర్థ్యాలను, నైపుణ్యాలను అభివృద్ధి చెందుతాయి. విద్యను వివిధ సబ్జెక్టులుగా, వాటిని పాఠ్యాంశాలుగా చదివి విద్యార్థులు లాయర్లు, రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, ఉపాధ్యాయులు అనేక వృత్తులను చేపట్టవచ్చు. అలాగే ప్రకృతి అధ్యయనం, ఫోటోగ్రఫీ, వస్తువుల తయారీ, వస్తు సేకరణ లాంటి హాబీల ద్వారా విరామకాలాన్ని సద్వినియోగపరుచుకోవడం జీవనోపాధిని పొందవచ్చు. సో విద్య ద్వారా వృత్తి తాలూకు విలువలను మన విద్యార్థుల్లో పెంపొందించవలసిన అవసరం ఉన్నది. అతి ముఖ్యంగా క్రమశిక్షణ విలువలు బోధన అధ్యయనం అనేవి నిజాయితీతో, క్రమశిక్షణతో సాగించవలసిన విషయాలు. విజ్ఞాన శాస్త్రం విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. ఇది ఒక విషయాన్ని లేదా సమస్యను నిశితంగా పరిశీలించడం, సమగ్రంగా ఆలోచించడం, పరిశీలన అంశాల గురించి సరైనవి నివేదికను తయారు చేయడము, ఈ అంశాల ద్వారా మన విద్యార్థుల్లో క్రమశిక్షణని పెంపొందించవచ్చు. శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి శాస్త్రీయ వైఖరి గల వ్యక్తి విశాల భావాన్ని కలిగి ఉంటాడు. ఏ నిర్ణయాన్ని అంత తొందరగా తీసుకోడు, అనగా సరైన ఆధారాలు లేకుండా ఒక నిర్ణయానికి రాడు. శాస్త్రీయ వైఖరి అనేటువంటిది విద్యార్థులలో కొన్ని వాస్తవాలను పరిశీలించిన తర్వాత మాత్రమే సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మూఢనమ్మకాలకి తావు ఉండదు, అనగా సాక్ష్యాలు ఆధారంగా మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. విమర్శనాత్మక వైఖరిని కలిగి ఉంటాడు. సో ఇటువంటి వైఖరిని విద్యార్థుల్లో పెంపొందించడం ద్వారా సత్యానికి దగ్గరగా చేయడం అనేది మనము గమనించవచ్చు. అదేవిధంగా ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా విలువల సంక్షోభము. నిజమే కదా, ఈరోజు విలువలు అనేటువంటివి కొంత సంక్షోభానికి గురైనవనే మాట మనం చెప్పవచ్చు. మన భారతీయుల జీవన విధానం విలువలపై ఆధారపడి ఉన్నది. విలువల కోసం

మాత్రమే తన జీవితాన్ని సహితము పణంగా పెట్టిన అనేకమైన సందర్భాలు మన యొక్క భారతీయ చరిత్రలో చాలా విషయాలను మనము గమనించవచ్చు. అయితే ఇటువంటి విలువల సంక్షోభాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, విద్యార్థులు ఎలా వీటిని అవగాహన చేసుకోవాలి, విలువల సంక్షోభానికి ప్రధానమైన కారణమేమిటి అనగా జనాభా విస్ఫోటనము, నగరీకరణ, పాశ్చాత్యకీకరణ, పారిశ్రామికీకరణ, శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చే విప్లవాత్మకమైనటువంటి మార్పుల వలన వ్యక్తి తన జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆనాటి సమాజానికి సరైనవి అనిపించినప్పటికీ కొన్ని మానవీయ విలువలని మనము కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇటువంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని విద్యార్థులలో ఈ యొక్క విలువల సంక్షోభం అనే విషయాన్ని అవగాహన చేసుకోవాలంటే కుటుంబంలో విలువల సంక్షోభం ఎలా ఉంది. ఏ సమాజానికైనా కుటుంబమే అతి ముఖ్యమైన సామాజిక వ్యవస్థ. మన దేశంలో కుటుంబ వ్యవస్థ చాలా స్థిరమైనది. ఇటువంటి కుటుంబ వ్యవస్థ గతంలో మనం చూసుకున్నట్లయితే అనేకమైన ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు తూచా తప్పకుండా పాటించే విధంగా ఉమ్మడి కుటుంబంలో మనము వీటిని పాటించేవాళ్ళము. కానీ వచ్చినటువంటి సాంకేతిక మార్పుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోవాల్సి వచ్చింది. చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయినప్పుడు నూతనంగా జన్మించిన పిల్లలకి తల్లిదండ్రుల మధ్య, అత్తామామల పట్ల, మామా బాబాయిల పట్ల, ఇతర కుటుంబాల సభ్యుల పట్ల ఉన్న ప్రేమానురాగాల్ని పంచుకునే అవకాశాలు లేకుండా పోయినవి. కాబట్టి మనిషి అందరితో ఉన్న ఒంటరిగానే జీవించే పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి సంక్షోభం మనం ఈరోజు బాగా ఎదుర్కొంటూ ఉన్నాము. దానికి టెక్నాలజీ, సెల్ఫోన్ ఇంకా మరింతగా మనిషిని తన కుటుంబం నుంచి, తన తల్లిదండ్రుల నుంచి, చివరికి తన ఆత్మ నుంచి తనను దూరం చేసి కేవలం ఫోన్లకు మాత్రమే తను పరిమితమయ్యే పరిస్థితిలో ఈరోజు మనము ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా సమాజంలో విలువల సంక్షోభం. సమాజం అంటే మనమందరమే. ఏ సమాజంలో వ్యక్తులందరూ విలువలు పాటిస్తారో ఆ సమాజం తప్పక విలువల సమాజం అవుతుంది. వరకట్నం వల్ల పెద్దల అనుమతి లేకుండా వివాహాలు జరగడం, విడాకులు, కుటుంబ వ్యవస్థలో మార్పులు, సమాజంలో క్రమశిక్షణ రాహిత్యం, జాతి మత కులపరంగా సమాజం ముక్కలుగా విడిపోతుంది. స్వార్థంతో మానవులు ఎంత పనులు చేయడానికైనా వెనకంజ వేయడం లేదు. ఎటు చూసినా అవినీతి, లంచాలు, కుంభకోణం. ఇంటి ప్లాను ఆమోదం పొందాలంటే మున్సిపల్ ఆఫీసులో లంచమిస్తే సరిపోతుంది, రేషన్ కార్డు కావాలంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్కు లంచమిస్తే సరిపోతుంది అనే భావనలోకి ప్రజలు వచ్చారు. బీహార్లో గడ్డి కుంభకోణం, పంచదార కుంభకోణం, కుషీ బ్యాంక్, వాసవి కోఆపరేటివ్, అర్బన్ బ్యాంక్, బోఫోర్స్ కుంభకోణం, తెహల్కా, టేపుల ఉదంతం, ఇలా ఎన్నో రంగాల్లో అవినీతి ఎక్కువగా వ్యాపించింది. ఇందుగలడందు లేదని అన్నట్లు అన్ని రంగాల్లో అవినీతి వ్రేళ్లను లోతుగా పాతుకొని స్థిరపడిపోయింది. ఇటువంటి పరిస్థితులలో నవ భారత సమాజానికి విలువల సంక్షోభం పట్ల అవగాహన ఉండి అటువంటి సంక్షోభం నుంచి బయటపడడానికి తిరిగి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారందరూ కంకణం కట్టుకొని మంచి విలువలు విద్యార్థుల్లో పెంపొందించే విధముగా వారికి సరైన సలహా, సూచన, మార్గదర్శకత్వం వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. రాజకీయ విలువల సంక్షోభం. నేటి రాజకీయ వ్యవస్థ చూసినట్లయితే విలువలు లేకుండా పోయిందని చెప్పొచ్చు ఒక మాట. నేర చరిత్ర గల రాజకీయ నాయకులు ఎందరో రాజ్యమేలుతున్న ఈ రోజులలో విలువలనేవి నశించక మానవు. తెహల్కే కేసులో లంచం తీసుకుంటూ పట్టుబడిన పార్టీ నేతలు, అనేకమైనటువంటి కుంభకోణాల్లో దొరికిపోయినటువంటి నేతలు, రౌడీ షీటర్లుగా ఉన్న అనేకమైనటువంటి వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్రజాదర్బారులో వాళ్ళు ప్రజానాయకులుగా వీరాజిల్లుతుంటే అవి చూస్తున్నటువంటి సమాజము ఎలా వాళ్ళని జీర్ణించుకోవాలి, ఎలా వాళ్ళ మాటల ఆధారంగా ముందడుగు వేయాలి, ఇటువంటి సమస్యలను మనం రూపుమాపాలంటే నిజాయితీపరులైన వారిని మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే ఆలోచన ప్రజలకు రావాలి, చైతన్యము రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి సంక్షోభం నుంచి మనం బయటపడవచ్చు. నైతిక విలువల సంక్షోభం. ఈనాడు నైతిక విలువలు అనేక పుస్తకాలకే పరిమితమైపోయింది తప్ప చర్చల్లో కనపడటం లేదు. నీతి నియమాలు మరచి క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. విశ్వసనీయ విలువలైన న్యాయం, సమానత్వం అనేవి కేవలం వేదికల మీద చెప్పే మాటలుగానే ఉన్నాయి. దేవుడు, భయం, స్వర్గం, నరకం, పాపం, పుణ్యం, మంచి, చెడు అనే భావనలకు పూర్తిగా విలువ లేకుండా పోయింది. నేను చేసేదే న్యాయం అనుకుంటూ ముందుకు పోవడం వల్లనే
నేడు హత్యలు

0: దోపిడీలు, దొంగతనాలు, మోసాలు జరుగుతున్నాయి. ఏ సమాజంలోనైనా నైతిక విలువలు దిగజారుతాయో ఆ సమాజం విలువల సంక్షేమంలో పడక తప్పదు. ఎంతోమంది దొంగబాబాలు, పాస్టర్లు, సంఘ పెద్దలు, సూఫీలు, ఇలా ఎవరు పడితే వాళ్ళు ప్రజల్ని అవకాశమున్నంత వరకు దోచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇటువంటి సంక్షోభం నుంచి ప్రజలు బయటికి రావాలంటే తిరిగి శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థుల్లో మనము పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా మనము ఈ విలువలను ఎలా పెంపొందించాలి, ఎటువంటి ఉపగమాలు విలువలని పెంపొందించడంలో మనము తరగతి గది బోధనలో పాటించవచ్చు. విద్యార్థులకు ప్రతి దశలోనూ విలువలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించాలి. ఆయా అంశాలను బోధించేటప్పుడు వాటికి సంబంధించిన విలువల పరిజ్ఞానాన్ని అప్పటికప్పుడే తెలియజేయాలి. విద్యార్థులు చిన్న చిన్న గ్రూపులుగా విభజించి ధ్యాన ప్రక్రియను అలవాటు చేయాలి. ఈ క్రింది అంశాల ద్వారా విద్యార్థులలో మనము కొంతవరకు విలువను పెంపొందించే ప్రయత్నం చేయవచ్చు. వ్యాయామ విద్య, భావోద్రేక విద్య, మానసిక విద్య, సౌందర్యాత్మక విద్య, నైతిక ఆధ్యాత్మిక విద్యల ద్వారా విలువలను మనము పెంపొందించవచ్చు.
1: ఇంతవరకు మీరు విలువలను పెంపొందించుట, విలువల ఉపయోగాలు అనే పాఠం బీఈడీ నుండి ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం డాక్టర్ వేముల ముత్తు వివరించారు.

0: జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి.
1: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం దిల్సే, గానం రాహుల్ సిప్లిగంజ్, గీతరచన సంగీతం శ్రీకర్ వేలమూరి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిపుణులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. యాసంగి మొక్కజొన్న సాగులో పోషక లోపాలు, వాటిని ఏ విధంగా నివారించుకోవాలి, సవరించుకోవాలని వివరాలు తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో యాసంగిలో మొక్కజొన్నను సుమారుగా కొన్ని లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వానకాలంతో పోలిస్తే యాసంగిలో పురుగులు, తెగుళ్ల ఉధృతి తక్కువగా ఉండి దిగుబడి ఎక్కువగా ఉండడమే కాకుండా ధాన్యానికి ధర కూడా ఎక్కువగా పలుకుతుంది. పచ్చి చొప్పకు కూడా మంచి గిరాకీ ఉంటుంది. తక్కువ రోజులలో ఎక్కువ దిగుబడినిచ్చే పంటలో మొక్కజొన్న ముఖ్యమైనది. ప్రస్తుతం యాసంగి మొక్కజొన్న రెండు ఆకుల దశ నుండి మోకాలెత్తు దశలో ఉంది. చలి ప్రభావం వలన పోషక లోపాల సమస్య ఎక్కువగా ఉంటుంది. కావున వివిధ పోషక లోపాల గురించి రైతులు తెలుసుకొని సవరించుకున్నట్లయితే దిగుబడులు తగ్గకుండా చూసుకోవచ్చని ఈ విధంగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇక నత్రజని గురించి, పొలానికి సేంద్రియ ఎరువులు క్రమంగా వాడినప్పుడు, నత్రజని ఎరువును పైరుకు సరిగా అందించినప్పుడు, నేలలో సరైన తేమ లేనప్పుడు లేక నీటి ముంపుకు గురైనప్పుడు, నేల సారం పెంపొందించకుండా అదే పంటను పలుమార్లు వేయడం వలన పైరులో నత్రజని లోపం కనిపిస్తుంది. మొక్కజొన్న పంట తొలి దశలో నత్రజని లోపం ఏర్పడితే మొక్క మొత్తం పాలిపోయి పసుపు పచ్చ రంగులో మారుతుంది. ముందుగా ముదురు ఆకులు కొసల నుండి పసుపు పచ్చగా మారి ఎండిపోతాయి. నత్రజని లోపం ఎక్కువ కాలం కొనసాగితే క్రింద ఉన్న ముదురు ఆకులు మొత్తం పసుపు రంగుకు మారి తదుపరి మొక్కలు బలహీనపడతాయి. కండెలు చిన్నవిగా తయారై కండె చివరి భాగంలో గింజలు ఏర్పడవు. మొక్క పెరుగుదలకు నత్రజని ఎరువు సమర్థవంతంగా ఉపయోగపడాలంటే ఎరువు వేసిన తర్వాత అంతర్కృషి చేసి బోజనాగలితో బోజలను ఎత్తు చేసుకోవాలి. ఇక భాస్వరం విషయానికొస్తే, మన రాష్ట్రంలోని నేలలో లభ్య భాస్వరము పలు ప్రాంతాలలో అధిక మోతాదులోనే ఉంది. ఎక్కడైనా భూసార పరీక్ష ద్వారా భాస్వరం తక్కువగా ఉన్నట్లయితే, నమోదైతే నేలల్లో సున్నం శాతం ఎక్కువగా ఉన్న భూములలో భాస్వరం ఎరువును సరిగ్గా పైరుకు అందించినప్పుడు, వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు పంట భాస్వరాన్ని తీసుకోలేకపోవడం వలన భాస్వర లోపం పంట

పై కనిపిస్తుంది. భాస్వరం పైరు తల్లి దశలో అత్యవసరం. మొక్కజొన్న పంట భాస్వరం ఎరువును విత్తిన 3-6 వారాల వరకు ఎక్కువ గ్రహించి పంట కాలమంతయు ఉపయోగించుకుంటుంది. కాబట్టి వేయాల్సిన మొత్తం భాస్వరం ఎరువును మెత్తే సమయంలోనే వేయాలి, పైపాటుగా వేయకూడదు. చాలా సందర్భాలలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు భాస్వరం మొక్కకు అందుబాటులోకి రావటం ద్వారా లోపం దానికదే సవరించబడుతుంది. భాస్వరం యొక్క

0: మారి క్రమంగా ఎండిపోతాయి. లక్షణాలు క్రమేపీ మొక్క పైభాగం వ్యాపిస్తాయి. లేత ఆకులు మాత్రం ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. కాండాన్ని కనుపల వద్ద తుంచి చేస్తే ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. చివరిలో గింజ కట్టని కండెలు ఏర్పడతాయి. పొటాషియం లోపం ఉన్న మొక్కల కాండంలో పటిష్టత తగ్గిపోవడం వలన మొక్కలు తొందరగా పడిపోవడమే కాకుండా చీడపీడలకు గురవుతాయి. ఈ లోప నివారణకు పొటాషియం నైట్రేట్ 1% ద్రావణాన్ని 2-3 సార్లు 4-5 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకొని ఈ యొక్క పొటాషియం లోపాన్ని సవరించుకోవచ్చు మన రైతు సోదరులు అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇక జింకు లోపాన్ని గురించి, మొక్కజొన్న పంట దిగుబడిలో జింకు పాత్ర గణనీయంగా ఉంటుంది. జింకు లోపించిన నేలల్లో, 0% అధికంగా ఉన్న భూముల్లో, చవుడు నేలల్లో, క్రొత్తగా చదును చేసిన నేలల్లో వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు, మోతాదుకు మించి అధికంగా భాస్వరం పైరుకు అందించినప్పుడు ఈ జింకు లోపము కనిపిస్తుంది. పైరు 20-25 రోజుల దశలో మొక్కల్లో పైనుంచి 2 లేదా 3 ఆకు మొదలు భాగంలో లోప లక్షణాలు కనిపిస్తాయి. ఆకుల ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు తెలుపు రంగుగా మారుతాయి. సాధారణంగా ఆకుల ఈనెలు ప్రక్క భాగాలు చివరలు ఆకుపచ్చగానే ఉంటాయి. కనుపుల మధ్య దూరం తగ్గిపోవడంతో మొక్కలు చిన్నవిగా అవుతాయి. జింకు లోపం ఉన్న మొక్కల్లో కొత్తగా వచ్చిన ఆకులకు జింకు అందకపోవడంతో అవి తెల్లగా మారుతాయి. దీనినే తెల్ల మొగ్గ అంటారు. భూసార పరీక్ష కావించి మట్టిలో జింకు లోప నిర్ధారణ చేసుకుని దుక్కిలో 50 కిలోల జింక్ సల్ఫేట్ను సంవత్సరానికి ఒకసారి వాడాలి. ఎదుగుతున్న మొక్కలలో జింకు లోప సవరణకు 2 గ్రాములు జింక్ సల్ఫేటు లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక బోరాను గురించి ఈ విధంగా, సేంద్రియ కర్బనం లోపించిన ఇసుక నేలల్లో, 0% అధికంగా ఉన్న నేలల్లో, చౌడు నేలల్లో బోరాన్ లోపం గమనించవచ్చు. ఈ విధంగా బోరాన్ సంబంధించి కూడా రైతులు జాగ్రత్తలు తీసుకుంటే ఈ యాసంగి మొక్కజొన్న సాగులో పోషక లోపాలు గుర్తించి చక్కగా సవరించుకుంటే రైతు సోదరులు మంచి ఉత్పత్తి సాధించి చక్కటి ఆదాయాన్ని పొందుతారని శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో సమస్యాత్మక భూములు, వాటి నిర్వహణ ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సాయికుమార్ గారి ప్రసంగం వింటారు ఈరోజు రాత్రి ఇల్లు వాకిలి కార్యక్రమంలో.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాన మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి.

ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం డాక్టర్ చక్రవర్తి, గానం ఘంటసాల, గీతరచన శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయచెన్నయ్య. ముఖ్యాంశాలు. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వియత్నాం అధ్యక్షుడు తోలాంల మధ్య చర్చల అనంతరం ఉభయ దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. దేశవ్యాప్తంగా గృహ వినియోగ సిలిండర్లు 100% సరఫరా అవుతున్నాయని పెట్రోలియం సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది. వార్తలు వివరంగా. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. 50 విజయ్ తమ పార్టీ సీనియర్ నాయకులు కెఏ సెంగోత్యన్, ఎన్ ఆనంద్, సిటిఆర్ నిర్మల్ కుమార్, అరుణ్ రాజ్, ఆదవ్ అర్జున్లతో కలిసి గవర్నర్తో సమావేశమయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా 10 స్థానాలు తక్కువ. 2 చోట్ల నుంచి విజయం సాధించిన విజయ్ 1 స్థానాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కాగా తొలుత కాంగ్రెస్ నాయకుడు గిరీష్ చోండకర్ విజయ్ని కలిసి తమ పార్టీకి చెందిన 5 మంది ఎమ్మెల్యేల మద్దతు తెలుపుతూ లేఖను అందజేశారు. ఇలా ఉండగా టీవీకి ఆహ్వానంపై ఆ పార్టీ కూటమిలో చేరే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వీసీకే అధినేత తిరుమ వలవన్ చెప్పారు. వీసీకే తరపున 2 సభ్యులు ఎన్నికయ్యారు. అంతకుముందు గవర్నర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించే విషయంలో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భారత్ వియత్నాం దేశాల మధ్య ఈరోజు పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వియత్నాం అధ్యక్షుడు తోలాంల మధ్య చర్చలనంతరం డిజిటల్ సాంకేతికత, అరుదైన భూమూలకాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం మొదలైన రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉభయ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భౌగోళిక విషయాల్లో పరస్పర ప్రయోజన సంబంధమైన అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ,
2: భారత్ కే అగ్రికల్చర్, ఫిషరీస్ ఆర్ ఎనిమల్ ప్రొడక్ట్స్ కా భీ వియత్నాం తక్ ఎక్స్పోర్ట్ ఆర్ సుగమ్ హోనే జా రహా హై. హమ్నే భారత్ ఆసియాన్ ట్రేడ్ అగ్రిమెంట్ ఐటికా కో వర్ష్ కే అంత తక్ అప్డేట్ కర్నే పర్ భీ సహమతి బనాయి. ఇస్సే భారత్ ఆర్ ఆసియాన్ కే సభీ దేశో కే బీచ్ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కో నయీ ఊర్జా మిలేగి. క్రిటికల్ మినరల్స్, రేర్ అర్థ్ ఆర్ ఎనర్జీ సహయోగ్ మే నయీ పహలో సే హమ్ దోనో దేశో కీ ఇకనామిక్ సెక్యూరిటీ ఆర్ సప్లాయ్ చైన్ రెజిలియన్స్ సునిశ్చిత్ కరెంగే.
1: వియత్నాం అధ్యక్షుడు మాట్లాడుతూ, భారత్తో తమ దేశానికి 50 సంబంధాలకు ఎంతో ప్రాధాన్యముందని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 10 పూర్తి చేసుకుంటున్నదని అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ జియాంగ్తో సమావేశమయ్యారు. భారత వియత్నాం దేశాల మధ్య సుదీర్ఘకాలంగా అనేక ఒప్పందాలు అమలు జరుగుతున్నాయని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఉభయ దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకునే విషయంలో ఆ దేశ రక్షణ మంత్రితో చర్చలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. జపాన్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఓనోడా కిమ్ ఈరోజు మన శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్తో ఢిల్లీలో సమావేశమై ఆరోగ్యం, వైద్య పరికరాలు వంటి అనేక అంశాలపై ఉభయ దేశాల మధ్య సహకారానికి సంబంధించి చర్చలు జరిపారు. జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహజమైన సారూప్యం ఉందని తెలిపారు. ఉభయ దేశాలు ఆవిష్కరణ రంగంలో కలిసిమెలిసి కృషి సాగించి సమాజానికి మేలు చేసే పరిశోధనలు చేయాలన్నారు. జపాన్ మంత్రి కిమి ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశం శీఘ్రగతిన ఆర్థిక అభివృద్ధి సాధించడం,

0: ఆవిష్కరణ రంగంలో పటిష్టమైన లక్ష్యంతో కృషి సాగించడం వంటి అంశాలపై ప్రశంసలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. శాసనసభ ఎన్నికలు 2026 ఉప ఎన్నికల నిర్వహణ సందర్భంగా తక్షణ నియంత్రణ చర్యలు తీసుకోవడంలో పారదర్శకతలో భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోని ఐటీ వేదిక ఈసీ నెట్ కీలక పాత్ర నిర్వహించింది. ఈసీ నెట్ యాప్ నుంచి 10 కోట్ల డౌన్లోడ్లు గణనీయమైన విషయమని ఎన్నికల సంఘం తెలిపింది. ఇటీవల ఎన్నికల ఓటర్ లెక్కింపు జరిగిన 4వ తేదీనాడు 98.3 కోట్ల హిట్స్, సగటున నిమిషానికి 3 కోట్ల హిట్స్ నమోదయ్యాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణ స్థాయిలో ఉందని, కొరత గురించి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎటువంటి సమాచారం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ విలేకరులతో మాట్లాడుతూ, వంట కోసం ఉపయోగించే గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, 100% ఎల్పీజీ లభిస్తున్నదని, వాణిజ్య సిలిండర్లు మాత్రం 70% అందుతున్నట్టు పేర్కొన్నారు.
1: जो घरेलू कुकिंग एलपीजी सिलेंडर का प्राइस है वो चेंज नहीं हुआ है. जो आपने इंक्रीज की बात की वो सिर्फ कमर्शियल सिलेंडर के लिए हुई है. मैं दोबारा से कहती हूँ कि डोमेस्टिक एलपीजी सिलेंडर पर कोई इंक्रीज नहीं हुआ है. इसी तरह जो पेट्रोल पंप पर पेट्रोल और डीजल है उसके प्राइस में भी अभी कोई वृद्धि नहीं की गई है.
0: పలు దేశాలకు తరలించి అక్కడ సైబర్ నేరాలకు వాడుకుంటున్న ముఠాను సిబిఐ పట్టుకుంది. సైబర్ నేరాల నెట్వర్క్ మన వారికి ఉద్యోగాల ఆశ చూపి ఆగ్నేయాసియా దేశాలకు తరలిస్తున్నట్టు తేలిందని సిబిఐ తెలిపింది. ఈ విచారణలో భాగంగా సిబిఐ ముంబై, ఢిల్లీ, లక్నౌ, కాశీపూర్, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలోని గోండాలలో సోదాలు జరిపింది. దీంతో పాటుగా బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఈ నెట్వర్క్లో పాల్పంచుకుంటున్న వారి వద్ద క్రిప్టోకరెన్సీతో పాటుగా పలు ఆర్థిక లావాదేవీలను కూడా సిబిఐ కనుగొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య విలేకరులతో మాట్లాడుతూ, స్వీకారోత్సవం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈరోజు కోల్కతాలో తమ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాళీఘాట్లోని తమ నివాసంలో ఈ సమావేశం జరిగింది. తృణమూల్ తరపున మొత్తం 80 మంది ఎన్నిక కాగా 69 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈరోజు రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను గువాహటిలోని లోక్భవన్లో కలిసి రాజీనామా అందజేశారు. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. డాక్టర్ శర్మ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పాత మంత్రిమండలి ఆధ్వర్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగాలని కోరినట్లు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని హైదరాబాద్ పట్టుదలతో ఉంది. మరోవైపు పంజాబ్ కూడా గట్టి పోటీచ్చేందుకు సిద్ధమైంది. కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఢిల్లీలో గిడ్డంగుల రంగం నియంత్రణపై ఆ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గిడ్డంగుల శాఖలో ప్రతిపాదిత మార్పులు, నియంత్రణ స్వరూపంపై సమావేశంలో చర్చలు జరిపినట్లు కేంద్ర సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అరలేకర్ను కలిసి ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వియత్నాం అధ్యక్షుడు తో లాంల మధ్య చర్చల అనంతరం ఉభయ దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. దేశవ్యాప్తంగా గృహ వినియోగ సిలిండర్లు 100% సరఫరావుతున్నాయని పెట్రోలియం సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం

0: 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఇల్లు బాకిలీ.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో సమస్యాత్మక భూములు వాటి నిర్వహణ ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారి ప్రసంగం విందాం. కార్యక్రమం వినపోయే ముందు ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
3: రైతులకు నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి కుమార్. నేను వ్యవసాయ కళాశాల సిరిసిల్ల నందు మృత్తిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మనం చర్చించకబోయే అంశం సమస్యాత్మక భూములు, వాటి నిర్వహణ పద్ధతుల గురించి మనం చర్చించుకుందాం. ముందుగా రైతులు రైతు స్థాయిలో సమస్యాత్మక భూములను ఎలా గుర్తించాలి, గుర్తించిన నేలలు ఒకవేళ సమస్యాత్మకమైతే వాటిని ఏ విధంగా మనం నిర్వహణ చేసుకొని మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు అనే అంశంపైన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా రైతులకు ఒక ప్రశ్న, సమస్యాత్మక భూమి అని సమస్యాత్మక నేల అని దేనిని అంటాం? మనందరికీ తెలుసు, నేల ప్రధాన సహజ వనరు. మన వ్యవసాయ అభివృద్ధి కానీ దిగుబడి అంతా కూడా నేల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ మన నేలలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే, ముఖ్యంగా చౌడు కానీ లేదా అధిక సున్నం కానీ, అదేవిధంగా లోతు తక్కువగా ఉండడం, ఇటువంటి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని సమస్యాత్మక నేలలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ సమస్యాత్మక నేలలు 3 రకాలు. ఒకటి, ఆ సమస్య భౌతికంగా కావచ్చు. సమస్య అనేది మనకు నేలలోని రసాయనిక సంబంధిత సమస్యగా ఉండొచ్చు. 3 రకం, జీవన సంబంధిత సమస్య ఆత్మక నేలలు కూడా ఉండొచ్చు. ఈ విధంగా మనం సమస్యాత్మక నేలలను కానీ భూములను 3 రకాలుగా చూడవచ్చు. అయితే మన నేలల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది ఎలా తెలుసుకోవచ్చు? ముఖ్యంగా మన రాష్ట్రంలో దాదాపుగా మన అన్ని కూడా నేలలు మంచి ఫెర్టైల్ ఉన్నటువంటి నేలలు, కానీ అక్కడక్కడ కొన్ని సమస్యాత్మకమైనటువంటి నేలలను కూడా మనం గుర్తించడం జరిగింది. అవి ఏంటి అంటే, ముఖ్యంగా భౌతికంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యాత్మక నేలలు లోతు తక్కువగా ఉన్నటువంటి నేలలు. లోతు తక్కువ అంటే ఎంత లోతు ఉంటే లోతు తక్కువ నేలలు అంటామంటే 30 సెంటీమీటర్ల కంటే తక్కువ గల నేలలను లోతు తక్కువ గల నేలలు అంటాం. అంటే ఈ లోతు తక్కువ నేలలలో మనం పంటలు వేసినట్లయితే ఎటువంటి సమస్యలు వస్తాయి? ముఖ్యంగా రైతులు ఏదైతే ఈ లోతు తక్కువ గల ప్రాంతాలలో వ్యవసాయం చేసినట్లయితే మొక్కల వేరు పెరుగుదల అనేది సరిగా ఉండదు. ఎందుకంటే ఆ లోతుకు వేర్లు పోలేకపోవడం వలన మనకు దిగుబడి తగ్గుతూ ఉంది. సో ఇటువంటి సమస్యాత్మకమైనటువంటి భూములలో ఈ లోతు తక్కువ ఉన్న ప్రాంతాలలో మనం అధిక దిగుబడిని పొందాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు కానీ నిర్వహణ పద్ధతులు పాటించాలి? ముఖ్యంగా ఇందులో బోదె సాగు పద్ధతిలో మనం వ్యవసాయం చేసుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. బోదెలు అంటే మనం నాగళ్లతోటి బోదెల లాగా చేసుకున్నాయి, ఆ బోదెల్లో మనం విత్తుకున్నట్లయితే ఆ వేరు పెరుగుదల మంచిగా ఉండి వేరుకు అవసరమైనటువంటి పోషకాలు కానీ నీరు కానీ మంచిగా లభించి మనకు అధిక దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ రైతు స్థాయిలో ఇటువంటి సమస్యను గుర్తించినట్లయితే, రైతులు ఈ బోదె పద్ధతిలో వ్యవసాయం చేసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. అదేవిధంగా పశువుల ఎరువు 4 టన్నులు ఎకరానికి వేసుకున్నట్లయితే సేంద్రీయ కార్బనం పెరిగి, సేంద్రీయ కార్బనం పెరగడం వల్ల

పేరు పెరుగుదల కూడా మనకు మంచిగా ఉండి అధిక దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా లోతు తక్కువ గల ప్రాంతాల్లో కూడా మనం అధిక దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా తక్కువ నీటిని ఒడిసి పట్టుకునే నేలలు లేదా ఇసుక అధికంగా ఉన్నటువంటి నేలల్లో కూడా మనకు దిగుబడులు చాలా గణనీయంగా తగ్గుతూ ఉన్నాయి. అధికంగా ఇసుక ఉండడం వలన నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం తగ్గిపోతుంది నేలకు. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గినప్పుడు పంటకు అవసరమైనటువంటి నీటి సరఫరా కానీ తేమ కానీ అందకపోవడం వల్ల మనకు దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి. సో ఇటువంటి నేలల్లో మనము ఈ వేసవి కాలంలో చెరువు మట్టిని ఒక 40 టన్నుల ఎకరానికి మనం తోలుకున్నట్లయితే దానిని మనం కొంతవరకు ఆ నష్టాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఈ వేసవి కాలంలో పంట అవశేషాలు వరి కోసిన తర్వాత మనకు వచ్చే వరి గడ్డిని కూడా ఈ విధంగా ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి నేలల్లో మనం దానిని పై పొరగా వేసుకొని నేలలో కలియదున్నట్లయితే సేంద్రీయ కార్బనాన్ని అందించడమే కాకుండా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ రెండు పద్ధతులను పాటించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మూడోది, అడుగు మట్టిలో గట్టి పొరలు ఏర్పడతాయి. ముఖ్యంగా నల్లరేగడి భూములలో నిజామాబాద్ జిల్లా లాంటి ప్రాంతాల్లో చెరుకు అధికంగా పండిస్తున్నటువంటి నేలలో కింది భాగంలో 1 మీటర్ లోతులో గట్టి పొర, గట్టి భూమి రావడం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకు రూటు వేరు వ్యవస్థ అనేది తక్కువగా ఉండడం, వేరు వ్యవస్థ పోషకాలను గ్రహించలేకపోవడం, నీటిని గ్రహించలేకపోవడం వల్ల మనకు దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి దానిలో ఈ వేసవి కాలంలో మనము లోతు దుక్కులను చేసుకున్నట్లయితే, వేసవిలో లోతు దుక్కులను చేసుకొని అదేవిధంగా 10 టన్నుల పశువుల పేడను మనం వేసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఈ విధంగా రైతులు ముఖ్యంగా భౌతిక సమస్యలైనటువంటి లోతు తక్కువ ఉండడం, తక్కువ నీటి సామర్థ్యం గల నేలలను, అదేవిధంగా అడుగుమట్టిలో గట్టి పూర వచ్చినటువంటి నేలలను మనం ఇటువంటి దాని నుంచి ఈ సమస్య నుంచి అధిగమించడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఇంకో రకమైన సమస్య ఏంటంటే వాలు అధికంగా ఉండడం. కొండ ప్రాంతాల్లో కానీ కొండ దిగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ నీటి ద్వారా మన సారవంతమైన నేల కొట్టుకపోవడం జరుగుతూ ఉంది. సో ఇందులో మనం చాలా వరకు పోషకాలను నష్టపోతూ ఉన్నాం. పోషకాలను నష్టపోయినట్లయితే మనకు మొక్కకు అందవలసినటువంటి పోషకాలు సరిగా అందక, అదేవిధంగా మొక్క ఎదుగుదల లేకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి, దిగుబడి తగ్గిపోతూ ఉంది. సో అటువంటి నేలల్లో ఈ తీవ్ర వాలు అధికంగా ఉన్నటువంటి నేలల్లో 4-5% పైన వాలు ఉన్న ప్రాంతాలలో మనం కాంటూర్ బాండింగ్, కాంటూర్ వ్యవసాయం ద్వారా మనం నేల క్షయాన్ని తగ్గించవచ్చు. కాంటూర్ బండ్స్ నిర్మించుకొని వాటి ద్వారా మనం వ్యవసాయం చేసుకున్నట్లయితే వాటిని కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదంతా కూడా భౌతిక లక్షణాలు, భౌతిక సమస్యలు ఉన్నటువంటి విషయాలు. ఇది వరకు మనం ఈ విషయాలను చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నీటి పారుదల ఉన్నటువంటి కాలువ ప్రాంతాల్లో మనం ముఖ్యంగా గమనిస్తున్నటువంటి సమస్య తెల్లచౌడు. తెల్లచౌడు చాలా ప్రాంతాల్లో ఇది సమస్యగా ఉన్నది. సో దీనిని ఏ విధంగా గుర్తించవచ్చు రైతు స్థాయిలో? రైతు స్థాయిలో రైతులు ముఖ్యంగా ఈ తెల్ల చౌడును సులభంగా గుర్తించుకునే పద్ధతి, ముఖ్యంగా నేలపైన ఉపరితలం పైన తెల్లని పొరలు ఏర్పడడం జరుగుతుంది. మనకు ఏ విధంగా అయితే ఉప్పు పేరుకపోతుందో ఆ ఉప్పు లవణాలన్నీ కూడా మన భూమిపైన పేరుకొని తెల్లగా ఒక పొరలాగా ఏర్పడడం జరుగుతుంది. అది రైతు స్థాయిలో మనం ఈజీగా సులభంగా గుర్తించుకునే ఒక పద్ధతి. అదేవిధంగా మనం ఒకవేళ ఆ మట్టిని ప్రయోగశాలకు పంపించినట్లయితే, ఒకవేళ మన మట్టిలో ఉదజని సూచిక 4 కంటే ఎక్కువ ఉన్నట్లయితే, 4 డెసిసైమన్స్ పర్ మీటర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని మనం తెల్ల చౌడుగా పరిగణించవలసి వస్తుంది. 1, రైతు స్థాయిలో గుర్తించడం. 2, ప్రయోగశాలలో మట్టి పరీక్ష ద్వారా కూడా మనం ఈ తెల్ల చౌడును గుర్తించడానికి వీలుంటుంది. ఒకవేళ ఈ తెల్ల చౌడు ఉండడం వలన మనకు పంటకు వచ్చే నష్టం ఏంటి అని అడగవచ్చు రైతులు. మనకు ముఖ్యంగా పంటకు వచ్చే నష్టం తెల్ల చౌడు వలన విత్తనాలు సరిగా మొలకెత్తవు, 1 ప్రధాన సమస్య. ఒకవేళ అక్కడక్కడ మొలకెత్తినా కానీ మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. ఎందుకంటే అవన్నీ కూడా లవణాలు అధికంగా ఉండడం వలన మొక్క వేళ్ళు నీటిని కానీ అదేవిధంగా పోషకాలను గ్రహించే శక్తి తగ్గిపోతుంది. దాని వలన మొక్క ఎదుగుదల తగ్గిపోయి మనం తక్కువ దిగుబడులను మనం తీసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల పెట్టుబడులు పెరగడం కాకుండా దిగుబడి కూడా తగ్గుతుంది. కాబట్టి దీని నుంచి బయటపడడానికి మనం కొన్ని యజమాన్య పద్ధతులను పాటించినట్లయితే ఈ తెల్ల చౌడును మనం నివారించుకోవచ్చు. మరి ఆ పద్ధతులు ఏంటి? మనం ఏ పద్ధతి ద్వారా ఈ తెల్ల చౌడును మనం అరికట్టవచ్చు?
ముఖ్యంగా మనం ఏదైతే ఈ తెల్ల చౌడు ఉన్నటువంటి ప్రాంతాన్ని

మల్లలాగా చేసుకోవాలి. నాలుగు భాగాలుగా కానీ ఒక నాలుగు నుంచి ఎనిమిది భాగాలుగా మనకు అక్కడ అవసరమైన చోటలో మనకు ఏ విధంగా అయితే వీలు అవుతుందో ఆ వీలును బట్టి మల్లలాగా చేసుకొని అందులో 15 సెంటీమీటర్ల వరకు నీటిని ఒక 2 నుంచి 3 రోజులు ఇంకేటట్టు చేసుకోవాలి. 15 సెంటీమీటర్ల లోతు వరకు నీటిని ఉంచి అది నీరు కింది భూమిలోపికే వరకు ఆ నీటిని ఉంచాలి. దానివల్ల ఏమైతుంది అంటే ఆ లవణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కిందికి భూమి లోపలికి పోవడం జరుగుతుంది. అప్పుడు వేళ్ళు ఈజీగా లవణాలు లేకుండా సులభంగా పోషకాలను నీటిని తీసుకోవడానికి ఆస్కారం పెడుతుంది. ఆ లవణాలన్నీ కూడా కిందికి పోవడం జరుగుతుంది. 15 సెంటీమీటర్ల కంటే కిందికి పోయి లవణాలన్నీ కూడా కిందికి జారుకోవడం జరుగుతుంది. సో దానివల్ల లవణాల శాతం మన నేలల్లో తగ్గుతుంది. ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాల్లో నీటిని మనం ఈ విధంగా ఇంకే సామర్థ్యం కానీ ఇంకే వెసులుబాటు లేని ఎడల మనం రైతులు ముఖ్యంగా మనం సిఫార్సు చేసినటువంటి వరి రకాలను జొన్న కానీ అదేవిధంగా సజ్జ ఆవాలు మొక్కజొన్న ఈ పంటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈ చౌడును తట్టుకునే పంటలు. ముఖ్యంగా వరి అదేవిధంగా మొక్కజొన్న సజ్జ అదేవిధంగా ఆవాలు మనం ఒకవేళ యాసంగిలో వేసినట్లయితే ఆవాలు కానీ మొక్కజొన్న వరి వీటన్నిటి కూడా మనకు ఉప్పును తట్టుకునే శక్తి ఉన్నటువంటి పంటలు. సో వాటిని వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడిని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా తెల్ల చౌడు ఉన్నట్లు మనం రైతులు గుర్తించినట్లయితే పప్పు ధాన్యాలను అస్సలు వేయకూడదు. పప్పు ధాన్యాలు ఈ ఉప్పును తట్టుకునే శక్తి లేదు కాబట్టి పప్పు ధాన్యాలు వేయడం వలన మనం తక్కువ దిగుబడులను తీసుకోవడం జరుగుతుంది. అందుకే దయచేసి రైతులు ఉప్పు అధికంగా ఉన్న నేలలు తెల్ల చౌడు గమనించినట్లయితే పప్పు ధాన్యాలను వేసుకోరాదు. మరి మనం ఏ పంటలు వేసుకోవచ్చు? వరి, మొక్కజొన్న, అదేవిధంగా రాగి, సజ్జ, ఆవాలు ఈ పంటలను మాత్రమే మనం వేసుకోవడానికి వీలుంది. ఇంకా రెండో అంశము నల్ల చౌడు. మన తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఈ నల్ల చౌడును కూడా మనం గమనించడం జరిగింది. భూసార పరీక్ష ఆధారంగా చాలా ప్రాంతాల్లో ఈ నల్ల చౌడును కూడా గమనించడం జరిగింది. ఈ నల్ల చౌడును రైతు స్థాయిలో ఏ విధంగా గుర్తించుకోవచ్చు? దాని పేరులోనే ఉంది, నల్ల చౌడు. మన భూమి పొరలో నల్లగా ఏర్పడి ఆ భూమి అంతా కూడా గట్టిగా ఏర్పడుతుంది. ఎందుకంటే మనం దున్నినప్పుడు దున్నడానికి కూడా వీలుగా ఉండదు. అదేవిధంగా పంట ఎదుగుదలకు కూడా విత్తనాలు మొలకెత్తకుండా పంట ఎదుగుదలను మనల్ని అడ్డుకుంటాయి. భూమి పొర గట్టిగా ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే ఆ భూమిలో సోడియం అనే మూలకం అధికంగా ఉండడం వల్ల అది 15% కంటే ఎక్కువగా ఉంటుంది. దాన్నే మనం శాస్త్రీయ పరిభాషలో ఎక్స్చేంజబుల్ సోడియం పర్సెంటేజ్ ESP అని అంటారు. అది 15% కంటే ఎక్కువగా ఉండడం వలన మన భూమి అంతా కూడా గట్టిపడి అక్కడక్కడ నెర్రలు వాసినట్టు ఏర్పడి నల్లగా మారుతుంది. దాన్నే మనం నల్ల చౌడు అని అంటున్నాం. రైతు స్థాయిలో ఈ విధంగా గుర్తించవచ్చు. అదేవిధంగా భూసార పరీక్ష ఆధారంగా కూడా ఒకవేళ pH ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువగా ఉండి ఈ సోడియం పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది 15% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని మనం నల్ల చౌడుగా పరిగణించడం జరుగుతుంది. ఈ నల్ల చౌడు వలన చాలా రకాల నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే దానికి ఆ భూమికి గాని నేలకు నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం తగ్గుతుంది, పోషకాల లభ్యత తగ్గుతుంది. దాని వలన మనకు మొక్కకు అందాల్సినటువంటి ప్రధానమైనటువంటి నీరు అదేవిధంగా పోషకాలు అందకపోవడం వలన మన పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. మరి ఇటువంటి సమస్యలు ఉన్న నల్ల చౌడులో మనం ఏ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి మనం అధిగమించవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులకు అందరికీ తెలుసు, జిప్సం వాడడం వల్ల మనం ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. జిప్సం ఎంత వాడాలి? జిప్సము 1.6 టన్నుల ఎకరానికి వాడాలి. 1.4 నుంచి 1.6 టన్నుల జిప్సమును ఎకరానికి వాడుకున్నట్లయితే కలియ దున్నుకుని దాన్ని మనం ఒక కొన్ని రోజుల తర్వాత జిప్సం వేసుకోవడం వలన ఈ నల్ల చౌడు సోడియం అనేది ఏదైతే ఉందో సోడియం పోయి కాల్షియం రావడం వలన మనం నల్ల చౌడును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా జీలుగు పంటను, ఇప్పుడు ఈ సమ్మర్లో మనం జీలుగు పంటను వేసుకున్నట్లయితే జీలుగు ద్వారా సేంద్రియ కార్బన్ అందడం కాకుండా ఈ నల్ల చౌడుల్లో ఉదజని సూచిక ఏదైతే ఉందో సో దాన్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు జీలుగను తప్పనిసరిగా వాళ్ళ పంట సరళిలో దాన్ని కలుపుకున్నట్లయితే జీలుగ ద్వారా సేంద్రియ కార్బనం పెరగడమే కాకుండా ఇటువంటి నల్ల చౌడు ఉన్నటువంటి సమస్యాత్మకటువంటి నేలల్లో కూడా దీన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకో రకమైనటువంటి సమస్యాత్మక నేలలు ఆమ్ల నేలలు. ముఖ్యంగా ఉదజని సూచిక 6.5 కంటే తక్కువ ఉన్న నేలలు అన్నింటిని కూడా ఆమ్ల నేలలు అంటారు. మన తెలంగాణలో ముఖ్యంగా జహీరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నది. ఈ సమస్యను ఏ విధంగా గుర్తించవచ్చు రైతు స్థాయిలో అంటే

మొత్తము భూమి అంతా కూడా ఎర్రగా కనబడుతుంది, ఆమ్లము ఏర్పడి ఎర్రగా కనబడుతుంది. అదేవిధంగా మన ప్రయోగశాలలో అయితే భూసార పరీక్ష ద్వారా ఒకవేళ మీ మట్టి నమూనా 6.5 ఉదజని సూచిక ఉన్నట్లయితే దాన్ని ఆమ్ల నేలలు అని పరిగణించడం జరుగుతుంది. ఈ ఆమ్ల నేలలు ఉండడం వల్ల కూడా చాలా రకమైనటువంటి పోషకాలు మొక్కకు అందవు. ఎందుకంటే ఈ ఆమ్లత్వం వలన పోషకాల లభ్యత మనకు మొక్కలకు అందక

మీరింతవరకు సమస్యాత్మక భూములు, వాటి నిర్వహణ ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సాయికుమార్ గారి ప్రసంగం విన్నారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి వికసిత్ భారత్.
1: పోషణ్ అభియాన్ గురించి చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీమతి డి సౌందర్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కృష్ణ శరత్ బాబు. సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలకు నమస్కారం. ఏ దేశ భవిష్యత్తుకైనా పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఈ భావి భారత పౌరుల ఆరోగ్యం కోసం, పాలిచ్చే తల్లుల కోసం, గర్భవతుల కోసం, వారి పోషణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే పోషణ్ అభియాన్. ఈ పోషణ్ అభియాన్ గురించి, వీటి ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవల గురించి మనకు మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌందర్య గారు. వారిని అడిగి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి సౌందర్య గారు.
3: నమస్కారం సార్.
2: మేడం, పోషణ్ అభియాన్ గురించి వింటూనే ఉంటాం, అయితే మా శ్రోతలకు అతి సులభంగా అర్థమయ్యే విధంగా అసలు ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం అంటే ఏంటి, దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటో కొంచెం వివరిస్తారా?
3: తప్పకుండా సార్. అసలు ఈ పోషణ్ అభియాన్ అనేది మనకు 2018 మార్చి 8 జున్జున్వాలా జిల్లాలో కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి మన ప్రధానమంత్రి మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. పోషణ అంటే పేర్లోనే ఉంది మనకు, పోషణ అని. అభియాన్ అంటే ఉద్యమం. అంటే ఇది పోషణ అభియాన్ అనేది ఒక కార్యక్రమం కాదు, ప్రోగ్రామ్ కాదు, ఒక మూమెంట్ అనమాట. దీంట్లో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాలి. మనం ఓన్లీ ప్రజలు, అలాగే ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ సర్పంచులు, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్తోనే ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కాబడుతుంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా తప్పనిసరి అనమాట. మెయిన్ గా దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకొని పోషకాహార లోపాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం.
2: మేడం, మరి ఈ పోషణ అభియాన్ ద్వారా ఎవరెవరికి ఈ కార్యక్రమ సేవలు అందుతాయి?
3: సార్, ఇవి ముఖ్యంగా గర్భవతులకి, బాలింతలకు, అలాగే చిన్నారులకు, అలాగే మన కౌమార దశలో ఉన్నటువంటి అడాలసెంట్ గర్ల్స్కి, వీళ్ళందరికీ కూడా మన పోషణ అభియాన్ ద్వారా సర్వీసెస్ అందించడం జరుగుతుంది.
2: ఎటువంటి సేవలు అందిస్తారు?
3: ముఖ్యంగా పోషణ అభియాన్లో భాగంగా రక్తహీనత అనేది తగ్గించడం, తల్లుల్లో రక్తహీనత తగ్గించడం. అలాగే మనకు మెయిన్గా లోపపోషణతోని పిల్లలు పుడుతూ ఉన్నారు, ఆ లోపపోషణతోని పుట్టిన పిల్లల్ని నార్మల్గా మార్చడం. సో మంచి పోషకాహారం అందించి తల్లుల్లో పిల్లల్లో ఎలాంటి పోషణ లోపం లేకుండా చేయడమే.
2: ఇప్పుడు ఈ పోషకాహార లోపంతో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి సరైన పోషణ తిరిగి లభిస్తే మళ్ళీ ఆరోగ్యవంతులుగా మారుతారా?
3: తప్పకుండా మారుతారు సార్. ఉద్దేశం అదే, ఎవరైతే లోపపోషణతో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం మంచి పోషకాహారం అందించి వాళ్ళని నార్మల్ మామూలు స్థితికి తీసుకురావడం.
2: అయితే మీరు ఈ పోషకాహార లోపంతో బాధపడుతున్న వాళ్ళని ఎలా గుర్తిస్తారు? అంటే పిల్లలు కావచ్చు, గర్భవతులు కావచ్చు, ఈ లబ్ధిదారులను మీరు ఎలా గుర్తిస్తారు?
3: మనకు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనం ఈ కార్యక్రమాలు, ఈ సర్వీసెస్ అన్ని కూడా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అందిస్తాం సార్. అయితే ముఖ్యంగా మనం ఏంటంటే 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ప్రతి నెల, మనకు కొన్ని వెయింగ్ స్కేల్స్ ఉన్నాయి, సో దాని ద్వారా ఎత్తులు, బరువులు ప్రతి ఒక్క చైల్డ్ ని తీయడం జరుగుతుంది. సో మనము దాంట్లో భాగంగానే ప్రతి చైల్డ్ కి సంబంధించి మనం రిజిస్టర్ గానీ, ఆన్లైన్ లో గానీ ఎవ్రీ మంత్ మనము అంటే బరువులు, ఎత్తులు, వాళ్ళ హైట్ అండ్ వెయిట్ తీసి అందులో ఎంట్రీ చేయడం జరుగుతుంది. మనకు ఒక గ్రోత్ చార్ట్ కూడా ఉంది అనమాట, ఏ కేటగిరీకి అంటే ఏ ఏజ్ పిల్లవాడు ఏ వయసుకి ఎంత బరువు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి అని. సో దాని ద్వారా మనము ఆ వయసులో ఉన్న పిల్లవాడు ఆ ఎత్తులో బరువులో ఉన్నాడా లేదా అనేది ఐడెంటిఫై చేసి పిల్లలు అంటే వాళ్ళు ఆ కరెక్ట్ గా ఉన్నారా, లేకపోతే నార్మల్ గా ఉన్నారా, లేకపోతే స్టంటింగ్ లో గానీ, వేస్టింగ్ లో గానీ, అండర్ వెయిట్ లో గానీ, అంటే వయసుకు తగ్గ బరువు లేకపోవడం, వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి మనకు. సో ఆ కేటగిరీస్ లో ఉన్నారా అని పిల్లలను చెక్ చేసుకొని అలా గుర్తిస్తాం సార్. అలాగే గర్భవతులనైతే వాళ్ళకు ఎవ్రీ మంత్ వాళ్ళకు కూడా మనం వెయిట్స్ తూచడం జరుగుతుంది. అలాగే హెచ్పి టెస్ట్ ద్వారా కూడా వాళ్ళు అంటే నార్మల్ గా ఉన్నారా, లోపపోషణతో ఉన్నారా అన్నది కూడా మనకు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది.
2: మేడం, మరైతే ఇప్పుడు ఈ పోషకాహార లోపంతో కానీ, లేకపోతే ఆల్రెడీ గర్భవతులకి పోషకాహారం అందించడంలో కానీ, వాళ్ళని గుర్తించడంలో అంటే ఎవరెవరికి ఇలా సర్వీసెస్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడ ఉన్నారు అనేది మీరు ఎవరి ద్వారా తీసుకుంటారు డేటా?
3: సో మనము అంగన్వాడీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో మనకు ఎవ్రీ ఇయర్ వాళ్ళు సర్వే చేసుకుంటారు సార్. సర్వేలో భాగంగా ఏ ఇంట్లో ఏ బెనిఫిషియరీ ఉన్నారు అన్నది కూడా వాళ్ళు ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ని కానీ లాక్టేటింగ్ మదర్ ని కానీ చైల్డ్ ని కానీ ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది మన అంగన్వాడీ కేంద్రంలో. అలాగే వాళ్ళకు సంబంధించిన పర్టికులర్ అంటే టెక్నికల్ యాప్స్ కూడా ఉండడం జరిగింది స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ నుంచి. ఆ యాప్స్లలో వాళ్ళు డేటాను అంతా

0: కూడా ఎవ్రీ మంత్ ఎంట్రీ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ సర్వీసెస్ అందించడానికి, అంటే ఈ సేవలు కొనసాగించడానికి ఒక్క ఉమెన్ ఇన్ చైల్డ్ డిపార్ట్మెంట్ అయినా మిగతా డిపార్ట్మెంట్ల అవసరం కూడా ఉపయోగించుకుని మీరు చేస్తున్నారా?
0: ఖచ్చితంగా ఉంటుంది సార్. ముఖ్యంగా అయితే మనకు మెయిన్గా హెల్త్ డిపార్ట్మెంట్ తోని కన్వర్జెన్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే రిమైనింగ్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా మిషన్ భగీరథ కావచ్చు, డిఆర్డిఏ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, వీళ్ళందరి సహకారంతోనే మనం ముందుకెళ్తాము. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్తో అయితే మన ఎవ్రీ మీటింగ్లో అండ్ అంగన్వాడీ సెంటర్లో జరిపే ప్రతి ఒక్క ఈవెంట్కి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా హాజరు కావడం జరుగుతుంది. పిల్లలకు అందించాల్సినటువంటి జాగ్రత్తలు కానీ సూచనల గురించి కానీ మన ANMs, ఆషాస్, హెల్త్ సూపర్వైజర్స్ అటెండ్ అవుతారు. అలాగే ఎవ్రీ మంత్ మనం ఎవరైతే ఈ మాల్నరిజ్డ్ చిల్డ్రన్స్ ని గుర్తిస్తామో ఆ పిల్లలను కూడా మన PHC కి, ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఎవ్రీ మంత్ తీసుకెళ్లి అక్కడ మెడికల్ ఆఫీసర్ ద్వారా టెస్ట్ కూడా చేయించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా హెల్త్ డిపార్ట్మెంట్ తో అయితే ఎక్కువ మనకు కన్వర్జెన్స్ ఉంటుంది. అలాగే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ మిషన్ భగీరథ అయితే మన అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ సప్లై అందించడానికి, అలాగే డిఆర్డిఏ అయితే మనకు మహిళా సంఘాల ద్వారా మనకు తల్లులు పిల్లలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, వీటన్నిటి గురించి సో అవగాహన కల్పిస్తాం. కాబట్టి అందరి కన్వర్జెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్.
1: మరి ఈ కార్యక్రమంలో టెక్నాలజీని ఎంతవరకు వినియోగించుకుంటున్నారు మేడం?
0: ముఖ్యంగా వీటికి సంబంధించి, ఈ పోషణ్ అభియాన్కి సంబంధించి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వము స్టార్ట్ చేసినటువంటి ఒకటి పోషణ్ ట్రాకర్ అనే యాప్ అనేది ఉంది మనకి. ఆ పోషణ్ ట్రాకర్ యాప్లో ప్రతి ఒక్క చైల్డ్ కానీ ప్రతి ఒక్క బెనిఫిషరీ డేటా అనేది మన అంగన్వాడీ కార్యకర్త అందులో ఫిల్ చేయడం జరుగుతుంది, ఎంట్రీ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ డే డేటా కూడా మనకు ఉంటుంది. సో దాని ద్వారా బెనిఫిషరీస్ అనేటివి ప్రతి ఒక్కరిని ట్రాక్ చేయడం జరుగుతుంది, ఎవరు కూడా మిస్ కాకుండా. సో ఈ సర్వీసెస్ అనేటివి మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి చేరే విధంగా ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఎవ్రీ ఇయర్ ఈ పోషణ అభియాన్ కింద కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మార్చి నెలలో అయితే పోషణ పక్వాడా అని, సెప్టెంబర్ నెలలో అయితే పోషణ మాసం అని, ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ని మనము జనాందోళన్ డాష్బోర్డ్ అనేది మనకు ఒకటి డాష్బోర్డ్ ఉంది. ఆ డాష్బోర్డ్లో ఫోటోస్ అప్లోడ్ చేయడము, మనం ఏమేమి ఈవెంట్స్ చేశాము అనేది ప్రజల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి యూజ్ అవుతుంది. వీటి ద్వారా ఇంకా ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ గురించి అవగాహన అనేది కలుగుతూ ఉంది.
1: మేడం మరి ఇప్పుడు ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మీరు ఆ లబ్ధిదారులను గుర్తించిన తర్వాత వాళ్ళకి, ఇప్పుడు ఒక గర్భవతి మహిళ ఉందనుకోండి, ఆవిడకి మొదటి నెల నుండి డెలివరీ అయ్యే వరకు లేదా పాప పుట్టిన తర్వాత మీరు ఇచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయి? అంటే ఫేజ్డ్గా ఇస్తారా, ఎలాంటి కిట్స్ ఏమైనా ఇస్తారా?
0: సో మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్ మన దగ్గర వచ్చేటటువంటి గర్భవతులకు పోషకాహారము ఎలా అందిస్తున్నామంటే వాళ్ళకు కంప్లీట్గా ఒక ఫుల్ మీల్, అంటే ఆఫ్టర్నూన్ ఫుల్ మీల్ అందిస్తున్నాము. సంపూర్ణ పోషకాహారం, దాంట్లో అన్నం, పప్పు, కూరగాయలు, అలాగే 200 ml మిల్క్, డైలీ 1 egg, సంపూర్ణ పోషకాహారం ఒక పూట అందించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం సార్ గర్భవతులకు, బాలింతలకు.
1: అంటే ఇంటి వద్దనే ఇస్తారా లేకపోతే
0: అంగన్వాడీ కేంద్రంలో హాట్ కుక్డ్ మీల్ అందిస్తున్నాం సార్ మనము. ఖచ్చితంగా అక్కడికి వచ్చి తినాలి ప్రతి ఒక్క గర్భిణి, బాలింత. అలాగే పిల్లలకైతే 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకైతే మనము వారికి 16 గుడ్లు, అలాగే బాలామృతం ప్యాకెట్ 2.5 kgs ప్రతీ నెల అందించడం జరుగుతుంది, వారికి ఇంటి వద్దకే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకు బాలామృతం నార్మల్ చిల్డ్రన్ కి ఇస్తాము, ఇన్ కేసు 7-3 కేటగిరీలో ఎవరైనా మనకు మాల్ నరిస్డ్ లోపపోషణతో బాధపడుతున్న పిల్లలైతే వాళ్ళకు బాలామృతం ప్లస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక అదనపు క్యాలరీస్ తోని, అదనపు పోషకాహారంతోని తయారు చేయబడ్డ ఈ బాలామృతం ప్లస్ ఇవ్వడంతో ఆ పోషణతో ఉన్న పిల్లలు నార్మల్ స్టేజ్ కి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బాలామృతం, బాలామృతం ప్లస్ 7-3 కేటగిరీకి అయితే, అలాగే గర్భిణీ బాలింతలకైతే సంపూర్ణ పోషకాహారం 1 ఫుల్ మీల్, అలాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు కూడా మన అంగన్వాడీ కేంద్రాల వద్ద ఆఫ్టర్నూన్ ఒక 1 ఫుల్ మీల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి స్నాక్స్, కురుకురే ఇవ్వడం జరుగుతుంది, డైలీ 1 egg ఇవ్వడం జరుగుతుంది.
1: మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఎంతమంది లోపు పోషణతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు? ఎంతవరకు వాళ్ళకి సర్వీసెస్ అందించగలిగారు మీరు?
0: మనకు ప్రస్తుతం అయితే మన మే మంత్ లాస్ట్ మంత్ వరకు డేటా చూసుకుంటే సార్, సామ్ అంటే సివియర్ అక్యూట్ మాల్నరిజ్డ్ చిల్డ్రన్స్ అని అంటారు, వారు మన జిల్లాలో 216 మంది ఉన్నారు. అలాగే మోడరేట్ అక్యూట్ మాల్నరిజ్డ్ అంటారు, దీంట్లో మనకు 204 మంది పిల్లలు ఉన్నారు. SUW, సివియర్లీ అండర్ వెయిట్, వీళ్ళు 862 మంది ఉన్నారు. సో వీళ్ళు మనకు లాస్ట్ మంత్ వరకు ఉన్నటువంటి డేటా, వీళ్ళంతా కూడా మనకు మన అంగన్వాడీ టీచర్స్ ఫిల్ చేసిన డేటాలోంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎవ్రీ మంత్ హైట్ వెయిట్ తీసి

0: లాస్ట్ మంత్ వరకు ఉన్నటువంటి డేటా. వీళ్ళంతా కూడా మనకు మన అంగన్వాడీ టీచర్స్ ఫిల్ చేసిన డేటాలోంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎవ్రీ మంత్ హైట్ వెయిట్ తీసి మనకి ఎవ్రీ మంత్ ఈ యాప్స్లలో వేస్తారు కదా, దాని ద్వారా వచ్చిన పిల్లలు వీళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ ఉన్న వాళ్ళు లాస్ట్ మంత్ వరకు మనకు ఆల్రెడీ క్యూర్ అయిన వాళ్ళు ఓవరాల్గా 974 మెంబర్స్ ఉన్నారు. అందులో శామ్ వాళ్ళు 141 ఉన్నారు, మ్యామ్ వాళ్ళు 833 మెంబర్స్ ఉన్నారు.
1: మీ డిపార్ట్మెంట్ నుంచి ఈ సంఖ్యను తగ్గించడానికి, అంటే ఈ లోపపోషణతో బాధపడుతున్న పిల్లల సంఖ్యను కానీ, గర్భవతులకి సరైన సౌకర్యాలు అందించడంలో కానీ, అలాగే ఇంకా ఎక్కువ మంది లబ్ధిదారులను చేర్చడానికి మీ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్, ఇప్పుడు మన జిల్లాలో ఈ లోపపోషణ తగ్గించడానికి మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోషణ అభియాన్ గైడ్ లైన్స్ ప్రకారం మనము ప్రతి నెల ఒక 2 ఈవెంట్స్ చేస్తుంటాము, కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అని అంటాము. అలాగే ఎవ్రీ మంత్ ఫస్ట్ డే అంటే మంత్ స్టార్టింగ్ లోనే VHS అండి, విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే అని కండక్ట్ చేయడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రంలో. అందులో హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ తోని ఆ రోజు ఆ గ్రామంకి సంబంధించిన కానీ ఆ వార్డుకి సంబంధించిన తల్లులందరినీ పిల్లలందరినీ పిలిపించి ఆ రోజు మనము న్యూట్రిషన్ గురించి శానిటేషన్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ECB ఈవెంట్స్ అన్నాం కదా, కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అని, అది ప్రతి నెల మనం రెండు కండక్ట్ చేయడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రాలలో. ఏ కార్యక్రమాలు అంటే గర్భవతులకైతే శ్రీమంతాలు కండక్ట్ చేస్తాము, పిల్లలకైతే అక్షరాభ్యాసం కండక్ట్ చేస్తాము, అలాగే సుపోషణ్ దివాస్ అని కండక్ట్ చేస్తాము. ఈ సుపోషణ్ దివాస్ అంటే మనం హస్బెండ్స్కి అలాగే అత్తలకు అవగాహన కల్పించడం అనమాట. మనం ఓన్లీ లబ్ధిదారులకే కల్పించడం ద్వారా వాళ్ళు 100% మనం గోల్ రీచ్ కాలేము, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ హస్బెండ్స్కి అత్తలకు కూడా మనము అవగాహన అనేది కల్పిస్తున్నాము. అయితే అన్నప్రాసన అనేది మనం 6 నెలలు నిండిన పిల్లలకు చేస్తాము. మన అంగన్వాడీ ఏరియా పరిధిలో ఎవరైతే ఉన్నారో, 6 మంత్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, 180 డేస్ కంప్లీట్ అయిన పిల్లలకు మన కేంద్రంలో అన్నప్రాసన ఏ విధంగా చేస్తామంటే, మనం బాలామృతం ఉంది కదా, ఆ బాలామృతంతోనే వాళ్ళకు తయారు చేసి ఎలా తినిపించాలి, ఎంత క్వాంటిటీలో తినిపించాలి, దాన్ని ఎలా తినిపించాలి అనేది తల్లులకు అవగాహన కల్పించి, ఇంటి దగ్గర ఎన్ని టైమ్స్ పెట్టాలి అన్న దాని గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తాము. అలాగే సామూహిక శ్రీమంతాలు, ఎవరైతే 5 నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామూహిక శ్రీమంతాలు కండక్ట్ చేసి, వాళ్ళు గర్భిణీ స్త్రీగా ఉన్న ఇప్పుడు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, ఎందులో ఐరన్ వాల్యూస్ ఉంటాయి, ఎందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఖచ్చితంగా ఎవ్రీడే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవాలి అన్నది ఆ ఈవెంట్ అనేది, ఇవన్నీ కూడా కమ్యూనిటీ స్థాయిలో గ్రాండ్గా కండక్ట్ చేసి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాము.
1: మేడం, న్యూట్రీకార్డ్ అంటే ఏంటి, అంగన్వాడీలో దీని ఉపయోగం ఏంటి?
0: యాక్చువల్గా ఎలాంటి అంటే పెస్టిసైడ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా, ఆర్గానిక్ పద్ధతిలో మనము ఈ కూరగాయలు ఆకుకూరలు పండించడమే ఈ న్యూట్రీ గార్డెన్ యొక్క మెయిన్ ఉద్దేశము. అయితే మన అంగన్వాడీ కేంద్రాలలో ముఖ్యంగా ఓన్ బిల్డింగ్స్లలో ప్లేస్ అవైలబుల్గా ఉంటుంది కదా, మనకు ఉన్నటువంటి చిన్న ప్లేస్లో అయినా సరే విత్తనాలు ఈ ఆకుకూరలకు సంబంధించి కానీ కూరగాయలకు సంబంధించి వేసి ఎలాంటి మందులు ఆడకుండా ఇవి పండిస్తున్నాము. ఆ పండించిన వాటిని మన అంగన్వాడీ కేంద్రంలోనే వండే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దీని ద్వారా మన దగ్గర వచ్చేటువంటి తల్లులకు పిల్లలకు మనం మంచి పోషకారం, ఇంకా అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఈ ఫుడ్ ని అందించడం ద్వారా వాళ్ళకు పోషణ విలువలు అనేటివి ఇంకా మరింత ఎక్కువగా అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం.
1: ఈ పోషకాహార లోపం కేవలం పేదరికం వల్ల ఏర్పడుతున్న సమస్య లేక పోషకాహారం అంటే అవగాహన లేకపోవడం వల్ల వస్తున్న సమస్య,
0: రెండు ఉన్నాయి. ఒకటి పేదరికం వల్ల వాళ్ళు అంటే అన్ని హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం ఒక సమస్య. అయితే చాలా మంది రిచ్ పీపుల్ అయినా కూడా పోషకాహారం ఏ విధంగా తీసుకోవాలి అనే అవగాహన లేకపోవడం కూడా, అది కూడా ఒక సమస్య అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది మనము ఎంత డబ్బులు ఉన్నప్పటికీ హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి అన్నది తెలియకపోవచ్చు. సో దాని మీద ఇన్వెస్ట్ చేయకుండా అదర్ ఫుడ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు హెల్త్ అనేది నార్మల్ గా ఉండదు. సో చాలా మంది మనం ఏం చేస్తాము, సంపూర్ణ పోషకాహారం అనేది ఎవ్రీడే తీసుకోము. ఇంత మనకు అవగాహన ఉన్నప్పటికీ, ఎవ్రీడే మనకు తెలిసినప్పటికీ, మనం డైలీ మన ఫుడ్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ ఉండడానికి మనమే ప్రయత్నం చేయకపోవచ్చు. సో దానివల్ల కూడా మాల్నరిష్మెంట్ అనేది రావచ్చు. ఈవెన్ పిల్లల్లో అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అయితే ఎక్కువగా వర్కింగ్ మదర్స్ ఉండొచ్చు, వాళ్ళు పిల్లల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం ద్వారా కూడా, ఎవరు చూసుకోకపోవడం ద్వారా కావచ్చు. సో పిల్లలు ఆటోమేటిక్గా మాల్నరిష్మెంట్ అనేది ఇది దారి తీయవచ్చు.
1: పోషణ అభియాన్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి ఈ సేవలు కేవలం పేదవారికేనా, లేకపోతే వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు ఎటువంటి సంబంధం లేకుండా ఈ సేవలు అందిస్తున్నారా?
0: పోషణ అభియాన్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరి హక్కు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ పేదరికం అనే కాదు, ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో ఉన్న చైల్డ్ అయినా ప్రెగ్నెంట్ అయినా ఎవరైనా ఈ సర్వీసెస్ అందించుకునే రైట్ వాళ్ళకు ఉంది. సో దీనికి ఆర్థిక సంబంధమైన వాటికి ఎలాంటి సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవచ్చు.
1: విన్నారు కదా, పోషక

0: ఆహార లోపం లేని సమాజాన్ని నిర్మించడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ఈ దిశగా మనం కూడా పోషకాహార రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుదాం. మన కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించి మన స్టూడియోకు వచ్చేసి ఈ పోషణ అభియాన్ గురించి విలువైన సమాచారాన్ని మనకు అందించినటువంటి సౌందర్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు పోషణ అభియాన్ గురించి చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీమతి డి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కృష్ణ శరత్ బాబు, సహకారం మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు. వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టుకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 5వ తేదీ వరకు కోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతాయని హైకోర్టు రిజిస్ట్రీ వెల్లడించింది. అయితే ఈ సెలవు కాలంలో మొత్తం 4 రోజుల పాటు ప్రత్యేక ధర్మాసనాలు కొలువుదీరనున్నాయి. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 18 కార్పొరేషన్లు ఫెడరేషన్లకు చైర్మన్లను, 11 ఫెడరేషన్లకు వైస్ చైర్మన్లను నియమించారు. ఈ వివరాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అరలేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. అంతకుముందు గవర్నర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించే విషయంలో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో కొత్త బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు ఎల్పీజీ పంపిణీ సాధారణంగా జరుగుతోందని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. వంట కోసం గృహ వినియోగదారులకు 100% ఎల్పీజీ సరఫరాను, వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు 70% వరకు సరఫరాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జపాన్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఓనోడా కిమి ఈరోజు న్యూఢిల్లీలో శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ను కలిశారు. వివిధ రంగాల్లో, ముఖ్యంగా ఆరోగ్యం, వైద్య పరికరాల రంగంలో సహకారం గురించి చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జానకంపేట్ నిజామాబాద్, ఇందల్వాయి సిర్నపల్లి మధ్య గూడ్స్ షెడ్ల వద్ద ఈ ఆరోబి ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులను స్పెషల్ రైల్వే ప్రాజెక్టు కింద చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకు ఎంపీ ధర్మపురి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. విద్య ద్వారానే సమానత్వం, స్వేచ్ఛ సాధ్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణపై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వాల బాధ్యతే అని నమ్మిన ప్రభుత్వాలుండాలన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: రచన శ్రీ పోలా ప్రకట జనార్దన్ రావు. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు డాక్టర్ హరినారాయణ, శ్రీ మల్లాది భాస్కర్. కాంపౌండర్ లింగం శ్రీ ఎం ప్రకాష్ రావు. శివయ్య శ్రీ పోలా ప్రకట జనార్దన్ రావు. రాజకీయవేత్త అర్జున్ రావు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. నిర్మల శ్రీమతి శ్రీదేవి. నిర్మల భర్త రాజశేఖర్ శ్రీ జంగా అనిల్ కుమార్. వినండి, ఆగండి, ఆలోచించండి. నాటిక.
1: డాక్టర్ గారు, మనం సీనియర్ సిటిజన్స్ కి ఎన్ని రాయితీలు ఇస్తున్నా, పేపర్ లో పాంప్లెట్లు పెట్టినా, బ్లడ్ టెస్ట్ కి ఇంటికొచ్చి బ్లడ్ కలెక్ట్ చేసుకుంటామని చెప్పినా, మన ధన్వంతరి హాస్పిటల్ కి రోగులు రావట్లేదండి, ఈగలు వస్తున్నాయి.
2: అవునయ్యా,
1: కాంపౌండర్ గా మన కాంపౌండ్ రోగులతో నిండిపోయే ఉపాయం చెప్పనా?
2: చెప్పు చెప్పు లింగం. జీతం గురించి ఆలోచించు, జీవితంలో ఎలా పైకి రావాలో అది ఆలోచించు. థింక్ బిగ్. ఇక నీ ఐడియా ఏదో తొందరగా వదులు.
1: డాక్టర్ గారు, మీ అనుభవం మీద, రీసెర్చ్ మీద, మీరు పొందిన పొందబోయిన అవార్డుల మీద, బిరుదుల గురించి ఓ వీడియో తీస్తా. దాన్ని అనేక ఛానల్స్ లో యూట్యూబ్ లో పెడతా. అది వైరల్ అయ్యి మన చేతి నిండా పనే పని.
2: వెరీ గుడ్, వెరీ గుడ్ ఐడియానయ్యా. ఇదిగో నా ఫారం సెల్లో వీడియో తీ, బాగా వస్తుంది, అది చూడు. నేను రెడీ.
1: కొంచెం మొహం తుడుచుకోండి. అగో మెళ్ళో ఆ స్టెటోస్కోప్ వేసుకోండి. ఇటు ఇటు ఇటు రైట్ కి. నా రైట్ కాదండి, మీ రైట్ కి.
2: ఓకేనా?
1: బ్యాక్గ్రౌండ్ లో మీ డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే బాగుంటుంది, లేకపోతే చూసేవాళ్ళు ఫేక్ డాక్టర్ అనుకుంటారు.
2: అవునయ్యో.
1: నేను రెడీ. ఇదిగో 1, 2, 3 అనగానే మొదలు పెట్టండి. ఓకేనా?
2: అలాగే అలాగే అలాగే. ఏంటో నాయా లింగం, కొంచెం టెన్షన్ గా ఉంది.
1: మీకెందుకండి టెన్షన్, పేషెంట్ ఉండాలి. కానీ ఇదిగో ఫ్రీగా మాట్లాడండి.
2: ఓకే,
1: రెడీ. 1, 2, 3 స్టార్ట్.
2: అందరికీ నమస్కారం. మీకు పరాభవ నామ సంస్థల శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ హరినారాయణ. నేను మన దేశంలోను విదేశాల్లోను ఎన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేశాను. మాతృభూమికొచ్చి ధన్వంతరి చారిటబుల్ హాస్పిటల్ పెట్టా. నా మేధస్సుని, అనుభవాన్ని రంగరించి ఓ కొత్త మందుని కనిపెట్టా. ఈ విషయం మెడికల్ కౌన్సిల్కి తెలిసి నన్ను పరాభవనామ ఉగాది పురస్కారానికి నామినేట్ చేశారు.
1: డాక్టర్ గారు, ఇంట్రడక్షన్ ఎక్కువైపోతుంది, పాయింట్ కి రండి.
2: వస్తున్నా వస్తున్నా. రెడీనా?
1: రెడీ.
2: జీవితపు ఆఖరి క్షణాల్లో నరకయాతన పడి కన్ను మూచిన అభాగ్యుల ఆవేదన చూసి ఓ మందు కనిపెట్టా. దీనికి మీ పూర్తి సహకారం కావాలి. ముందుగా పేరు నమోదు చేసుకుని నాకు సహకరించిన వారికి ఉగాది పురస్కారం ఇవ్వబోతున్నా. అది మీ
1: అసలు ఏ మందు కనిపెట్టారో అది చెప్పండి.
2: అబ్బా అక్కడికే వస్తున్నానయ్యా, ఆ పాయింట్కే వస్తున్నా. ఏంటి రెడీనా?
1: రెడీ సార్.
2: నేను కనిపెట్టిన మందు పేరు మృత్యుమిత్ర.
1: సూపర్ సార్,
2: థ్యాంక్ యూ. ఈ ద్రావకం 3 తుక్కలు నాలుక మీద వేసుకున్నా, గ్లాసు నీళ్లలో కలిపి తాగినా, కేవలం 10 నిమిషాల్లో ఏ బాధ లేకుండా నవ్వుతూ చనిపోతారు. ఇగో లింగం, నీకు 10 రోజులు మటు చెబుతున్నానయ్యా, చావుకు సిద్ధంగా ఉన్నవారిని తీసుకురా. ఎవరైనా వాలంటీర్గా వస్తే వెళ్ళనీయకు. నేను నా ల్యాబ్లో ఉంటాను, పిలు. అర్థమైందా?
3: నమస్కారం అండి, నా పేరు శివయ్య. యూట్యూబ్లో డాక్టర్ గారి ఇంటర్వ్యూ విని వచ్చా. ఇంతకీ డాక్టర్ గారు ఉన్నారా?
4: పైకి వెళ్ళారు.
3: నారాయణ నారాయణ నారాయణ. అయ్యో, ఇలా ప్రకటనిచ్చేలా వెళ్ళిపోయారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలి.
4: అప్పుడే సంతాపం ప్రకటించకండి, ఇప్పుడే మేడ మీదకి వెళ్ళారు.
3: అలా చెప్పండి.
4: అదిగో డాక్టర్ గారు వచ్చేస్తున్నారు.
3: నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం.
2: నమస్కారం నమస్కారం. కూర్చోండి. మీ పేరేమిటి, ఎక్కడ ఉంటారు?
3: నా పేరు శివయ్య అండి. రిటైర్ అయి 10 ఏళ్ళు అయింది. కాటికి కాళ్ళు చెప్పి కూర్చున్నా కానీ కాలు కదపలేకపోతున్నా. పక్క వీధిలోనే మా అబ్బాయి దగ్గర ఉంటున్నా. నా భార్య పోయి 10 ఏళ్ళు అయింది.
2: అరే రే రే, సారీ అండి, బాధపడకండి. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం?
3: అన్ని ప్రాబ్లమ్సే. జీవితం మీద విరక్తి పుడుతోంది.
2: అరే రే,
3: నన్ను అడిగితే

0: ఒక వయసు వచ్చాక బతకడం శుద్ధ దండకండి, చచ్చిపోవాలని ఉంది.
1: అదే బెటర్ అండి.
0: ఏమిటో కొన్ని తీరని కోరికలు, ఏదో తెలియని ఆకలి, రాత్రిలు నిద్ర పట్టదు, విరక్తితో పక్క మీద దొరుకుతుంటే జీవితం తెల్లారిపోతోంది.
1: మీ ప్రాబ్లం అర్థమైంది. మా వేలు విడిచిన మేనత్త భర్త పోయి అల్లాడిపోతోంది. మీకంటే చిన్నదే.
0: మీ మేనత్త అల్లాడిపోతోంది అంటే నా మనసు గిజగిజలాడిపోతోంది. అయినా ఆవిడ గురించి నాకెందుకు చెప్తున్నారో అర్థం కావటం లేదు.
1: అర్థం కానంత మన్మత రహస్యం కాదండి. అల్లాడిపోతున్న మా మేనత్తని మీరు అక్కులు చేర్చుకుంటే మీరు సుఖపడిపోతారు మాయగారు.
0: ఓ, నీ ఉద్దేశం అర్థమైంది. కానీ మనసు శరీరం అంటుంది, నా మీద నాకే విరక్తి, ఏదో చెయ్యాలని ఆసక్తి, ఏమి చేయలేని ఆసక్తి, చచ్చిపోవాలనుకుంది.
1: అదే బెటర్ అండి. మా డాక్టర్ గారికి కావాల్సింది కూడా మీలాంటి పేషెంట్లే. కంగారు పడకండి, మీ విరక్తిని మా డాక్టర్ గారు శాశ్వతంగా అనురక్తిగా మార్చేస్తారు.
0: అది కాదు అసలు ప్రాబ్లము. నాదికి కావాలంటుంది, పొట్టేమో వద్దుంటుంది, హోటల్కి వెళ్ళి కక్కుర్తి పెడితే బాత్రూంలోనే కాపురం, అక్కడ ప్రశాంతంగా ఉండనివ్వరు. తాతా తలుపు, తాతా తలుపు అంటూ వీధి వీధంతా వినపడేలాగా బాత్రూమ్ తలుపులు తడతారు నా మనవలు. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది.
1: అదే బెటర్. నాకు కావాల్సింది కూడా అదేలేండి.
0: నాకు కావాల్సింది అనాయాస మరణం.
1: ఓహో,
0: నేను సంపాదించిందంతా నా ఆరోగ్యానికి హారతి కర్పూరంలో హరించిపోయింది. నా గుండెకు 3 స్టంట్లు, నా భార్యకు 6 సిజేరియన్లు చెయ్యాయి. అది ఎక్కువ కాలం హాస్పిటల్లోనే జీవితం గడిపేసింది. డబ్బు పోయినా మనిషి దక్కలేదండి, తిండి కరువు అయింది, జీవ చచ్చిపోయింది.
1: అదే జీవ చాపల్యం అంటే అదేనండి. పెద్దవారు కొన్ని నిగ్రహించుకోవాలి. మీరు
0: ఎన్ని నిగ్రహించుకోమంటారండి, ఎన్ని నిగ్రహించుకోమంటారు, చచ్చిపోవాలని చెప్తున్నాను కదా.
1: ఏది నిగ్రహించుకోనక్కర్లేదండి, నేను కనిపెట్టింది సర్వరోగ నివారిణి.
0: తొందరగా ఇవ్వండి, తొందరగా ఇవ్వండి. ఇలాంటిది ఏదైనా దొరకాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను.
1: దేవుడు లాంటి మా డాక్టర్ గారు మీకు దొరికారు, ఇక మీరు ప్రశాంతంగా కళ్ళు మూయొచ్చు.
2: మీరేం కంగారు పడకండి, మీలాంటి వారి అవసరం మాకుంది.
0: నా అవసరం ఓటు వేయడానికి, మీలాంటి డాక్టర్ని బతికించడానికి తప్ప ఎందుకు పనికిరాదు. పలకరించే దిక్కుండదు, పోనీ మనవలతో గడుపుదామంటే మాటలు రానికి ముందే పసివధమని ప్లే స్కూల్లో పడేస్తారు. బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా జైలు లాంటి ఇంట్లో చచ్చినట్టు పట్టి ఉండ, చచ్చినా పట్టించుకోరు.
1: మేం పట్టించుకుంటాం. పోనీ ఏ వాకింగ్ వెళ్ళటం బెటర్ కదండి,
2: గుడికి వెళ్ళటం ఇంకా బెటర్ కదా. చచ్చు సలహాలే ఒకో కేసు చేయి దాటిపోతుంది. శివయ్య గారు, జీవితం ఓ నీటి బుడక లాంటిది, ఎప్పుడు పుడుక్కుమంటుందో చటుక్కును మనం చెప్పలేం.
0: కరెక్ట్గా చెప్పారు. మీరన్నట్టుగా ఎక్కడికైనా వెడదామంటే వెళ్ళిన చోట దిక్కులేని చోటు వస్తానేమో అని చచ్చేంత భయం. అందుకే ఎక్కడికి వెళ్ళినా నా పిల్లల ఫోన్ నెంబర్లు కాగితం మీద రాసి జేబులో పెట్టుకుంటా, లేకపోతే బయట జరగరాంది ఏదైనా జరిగితే అనాథ సేవ అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్చి పడేస్తారు.
1: అలాంటి చావు మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు.
2: నువ్వు మొయ్, ఆయన భయపెట్టకోసం. చూడండి శివయ్య గారు, మీలాంటి వాళ్ళు బాధలు దృష్టిలో పెట్టుకుని నేను ఒక మంచి మందు కనిపెట్టానండి.
0: మంచి పని చేశారు, మంచి పని చేశారు. దేనికది విరక్తికి విరుగుడా, వృద్ధాప్యాన్ని పోవడానిక, యవ్వనం రావడానిక,
2: కష్టాలు తీరడానికి, శాశ్వతానందం కలగటానికండి. దాని పేరు మృత్యుమిత్ర.
1: భాష కొంచెం ఘాటుగా ఉందండి,
2: ఫలితం అమోఘంగా ఉంటుంది. అయినా మనకు కావాల్సింది భాషా పరిజ్ఞానం కాదు, బాధా పరిష్కారం. చూడండి శివయ్య గారు,
0: అయ్యా
2: ఈ మందు 3 తుక్కలు నాలిక మీద వేసుకుంటే తేలిగ్గా పోతారు, ఎలాంటి బాధలు లేకుండా కేవలం 10 నిమిషాల్లో నవ్వుతూ చచ్చిపోతారు. మీరు ఎలాగైనా చచ్చిపోదాం అనుకుంటున్నారు కాబట్టి నాకు ఈ సహాయం చేసి పెట్టండి. మీ మరణానంతరం ఉగాది అవార్డ్స్కు ఒప్పుకోండి. ఈ వార్త పేపర్లో వేయిస్తా, మీ ఫోటో పెద్దది మా ప్రయోగశాలలో పెట్టి రోజు దండేసి దండం పెట్టుకుంటూ ఉంటా.
0: భయంతో బాధతో ఏదో మాట వరుసకి చచ్చిపోవాలనుకున్నాను, కానీ చావంటే చచ్చేంత భయం నాకు. కడుపులో కంగారుగా ఉందండి, ఒకసారి ఇంటికి వెళ్ళి అవసరం తీర్చుకుని మళ్ళీ వస్తా.
2: అబేబేబే, మళ్ళీ మీరు రావక్కర్లేదండి. ముందు ఈ మందు 3 డ్రాప్స్ నోట్లో వేసుకుని వెళ్ళండి. కావాలంటే మా లింగం మిమ్మల్ని స్కూటర్ మీద డ్రాప్ చేస్తాడు. ఎలాగూ 10 నిమిషాలకు కానీ ప్రాణం పోదు.

0: ఇంటికి వెళ్ళి అందరినీ ఆఖరి చూపు చూసుకుని ఆనందంగా వాళ్ళ ముందే నవ్వుతూ చచ్చిపోవచ్చండి.
1: షుగర్ డౌన్ అయిపోతుంది, పొద్దున్నీ ఏం తినలేదు, ఎంటీ స్టమక్, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, చెమట పడుతుంది. నా వల్ల కాదు, నా వల్ల కాదు, ఆపుకోలేకపోతున్నా, ఆపుకోలేకపోతున్నా, పోతా పోతా పోతా.
0: ఉండండి, పోతురు కాని పోతురు కాని, కంగారు పడకండి. ఒక్క క్షణం, ఇగో లోపలికి వెళ్ళి మందు తీసుకొస్తా, ఆపుకోండి ఆపుకోండి, ఇప్పుడే వచ్చేస్తా.
2: ఇదిగో లింగం, కాస్త జాగ్రత్తగా చూసుకో పెద్ద.
0: అలాగేనండి.
1: మంచి నీళ్లు తెస్తానన్నంత తేలిగ్గా చచ్చే మందు తెస్తానంటాడు టీనా. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను పోతా, నేను పోతా.
2: అయ్యయ్యో, మీరు పోతే నన్ను చంపుతాడు, నా చావుకి మీరే కారణం అవుతారు. అయ్యా అయ్యా, పాపం మూట కట్టుకున్నారు అయిపోతారు. అయ్యా అయ్యో అయ్యా, మీ కాలు పట్టుకుంటాను, ఆగండి ఆగండి.
1: నీ కాలు నేను పట్టుకుంటానయ్యా బాబు, నన్ను ఆపకు, నన్ను ఆపకు, ఆపుకోలేకపోతున్నా. చావు ముందుకు పరిగే విరుగుడు, మళ్ళీ కలవను, చచ్చినా కలవను. నీ చావు, నువ్వు చావు, చావు చావు చావు.
2: ముసలాడు మార్కండేయుడే పారిపోయి బతికిపోయాడు.
0: లింగం, మందు తీసుకొచ్చానయ్యా. ఈ శివయ్య గారు రెడీ
2: పోయారు.
0: పోయారా? నారాయణ నారాయణ నారాయణ, నా మందు మింగకుండానే శివ సాన్నిధ్యానికి చేరుకున్నాడా?
2: ఆ చావు కాదండి, పంచ తడిసి ఇంటికి పరిగెత్తాడు.
0: ఆపలేకపోయావా?
2: ఆపితే ఆగేట్టున్నాడా, అప్పటికే పంచ సగం తడిసింది.
0: ఓ, భయపడి ఉంటాడులే, పోతే పోయాడులే. ఇదిగో లింగం, పేపర్ చదవయా నువ్వు, కొత్త కేసు దొరికింది. ఒక ఆయన ఎవరో రాజకీయ నాయకుడు, అర్జున్ రావు. అవునా? అవును, అర్జున్ రావు నీకు బాగా తెలుసు కదా. తన కోరికలు తీర్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఇదిగోనయ్యా ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదిగో, నయాను భయాను నచ్చ చెప్పి ఆయన ఇక్కడికి తీసుకురా, వెళ్ళు త్వరగా వెళ్ళు.
2: అయ్యా బాబోయ్, వాడు అసలే రౌడీ అండి. మన దగ్గర చస్తే వాడు పార్టీ వాళ్ళు మన్ని చంపుతారు.
0: మన మందు మింగి తెచ్చాడని నీకు నాకు తప్ప ఎవడికి తెలుస్తుంది? ఆత్మహత్య చేసుకునేందుకు ఏదో మందు మింగి బాధ భరించలేక మన దగ్గరికి వచ్చి వచ్చి రాగానే చచ్చాడని నమ్మిద్దాం. ఇదిగో తొందరగా వెళ్ళు, లేకపోతే వాడి శవమే మిగులుతుంది.
2: వెళ్ళక చస్తానా? వెళ్ళకపోతే చస్తా.
3: జై హింద్ డాక్టర్ గారు, నా పేరు అర్జున్ రావు, రాజకీయ బాధితుణ్ణి.
0: ఇప్పుడే మీ వార్త పేపర్లో చదివి చాలా బాధపడ్డాను.
3: మీరొక్కరే సారు, నా బాధ తెలుసుకుని సానుభూతిని చూపించారు సారు.
2: నీ సంగతి మా డాక్టర్ గారికి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చా అర్జున్.
3: థ్యాంక్స్ లింగం సారు, నే సస్తానని పేపర్లో పడ్డా ఏ ఒక్క నా కొడుకంటే ఒక్కడు కూడా సారు ఫోన్ చేసి గాని వాట్సాప్ మెసేజ్ ద్వారా గాని నాకు సానుభూతి చూపించలేదు సారు. దీని అబ్బా చచ్చిపోవాలని ఉంది సార్ నాకు.
2: అందుకేగా మా డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చింది.
0: మంచి యువ నాయకుడు అని పేరు తెచ్చుకుంటున్న మీరు ఇంత అర్జెంటుగా ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు?
3: శివత డాక్టర్ సారు, శివత నాదో రాజకీయ ఇసాద గాథ, మాదో చిన్న పల్లె, మా ఊళ్ళో అందరికి తల్లో నాలుకల సాయం చేసేవాడిని సారు నేను. జనం నన్ను పొగిడి రాజకీయాల్లోకి దించారు. పంచాయతీ బోర్డు మెంబర్ గా పోటీ చేయించారు సారు నన్ను. నా డబ్బుతో, నా మందుతో, నా మటంతో మత్తెక్కిపోయి నా ఎగస్పార్టీ ఓటిని గెలిపించారు సారు. ఉన్న 2 ఎకరాలు ఖాళీ బిర్యానీ పొట్లాల్లో ఎగిరిపోయాయి సారు.
0: అలాగా ఆ ఫ్రస్ట్రేషన్ లో ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నారన్నమాట మీరు?
3: అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి సారు. ఓడిన చోట గెలవాలనుకున్నా, రాజకీయాలు అంతు చూడాలనుకున్నా.
0: వెరీ గుడ్.
3: ఈసారి భారీ పబ్లిసిటీతో పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేశా.
0: ఈసారి తప్పక గెలిచే ఉంటారు, మరెందుకు చచ్చిపోవాలి?
3: అది సారు, ఈసారి నా ఇల్లు ఇల్లాలు రెండు పోయాయి.
2: ఇల్లాలు పోవడం ఏమిటి?
3: అది నన్ను వదిలి ఎక్స్పర్ట్ వాడితో లేచిపోయింది.
0: ఓహో, పాపం ఆ బాధలో మీరు
2: చచ్చిపోవాలనుకున్నా.
3: అది కాదు లింగం, ఊళ్ళో తలెత్తుకోలేక సిటీకి వచ్చేసా, రూలింగ్ పార్టీలో చేరా, జెండాలు మోసా, నాయకుల మోచేతి నీళ్లు తాగా, జనాన్ని పోగేసి జైజైలు కొట్టించా.
2: ఈసారి నీ కష్టం ఫలించి ఉంటుంది.
3: నీ గెస్ మిస్ అవ్వదు లింగం, నాకు ఉగాది పురస్కారం అదే నేను చెప్తున్నా. దాని కమిటీ చైర్మన్ పదవిచ్చారు, కార్యకర్తల్లో 10 చదివినోడిని నేనే.
2: ఓహో,
3: ఎవరికి అవార్డులు ఇవ్వాలో లిస్టు కూడా తయారు చేసుకున్నా.
2: మరింకే ఆ లిస్ట్ లో నా పేరు కూడా రాయచ్చుగా.
3: ఎర్రి లింగం, అమాయకుల్లా ఉన్నావు. రాజకీయం అంటే చెప్పింది చెయ్యరు, చేసేది చెప్పరు.
0: బాగా చెప్పారు.
3: ఆ కమిటీ చైర్మన్ ని పదవిలోంచి నన్ను పీకేశారు. అయినా తట్టుకున్నా, కానీ ఆ పదవిలో లేచిపోయిన నా పిల్లాన్ని కూర్చోబెట్టారు లింగం. ఆ అవమానాన్ని భరించలేక

0: అరే రే రే రే, చచ్చిపోవాలనుకున్నారు కదూ. చూడండి అర్జును గారు, గొప్పవాళ్ళు చనిపోతే కీర్తిశేషులు అవుతారండి.
1: సచ్చిన తర్వాత ఏ శేషులు అయితే ఎవరికి గుర్తుంటారు సారు?
2: అక్కడే అక్కడే మీరు రాజకీయాల్ని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. ఇదిగో మీరు పోయిన తర్వాత మీ అభిమానులు జేజేలు పలుకుతారు, సెంటర్లో మీ శిలా విగ్రహం పెడతారు,
3: వర్ధంతులు జయంతులు చేస్తారు.
1: ఎందుకండి శిలా విగ్రహాలు? వాటి మీద పిట్టలు రెట్టలేస్తే తుడిసే నాదుడు ఉండడు.
4: అందుకనే సారు, ఆఖరి ప్రయత్నంగా చచ్చిపోతానని డబ్బు ఖర్చు పెట్టి మరీ పేపర్లో వేయించా.
0: అలాగా చూడండి అర్జున్ గారు, మీరు ఆత్మహత్య చేసుకోవడానికి పిట్టలతో కాల్చుకుంటే అనుభవం లేక గురి తప్పితే ఏ కొన్నో కాలో పోతుంది. పెట్రోల్తో తగలబెట్టుకుంటే కల్తీ పెట్రోల్ అండి, బట్టల్నే కాలుస్తుంది కానీ బాడీని కాలవదు.
1: చీ దీనవ్వ, సచ్చే సావొచ్చింది సారు.
0: నిరుత్సాహపడకండి అర్జున్ గారు, నేను కనిపెట్టిన మందు మృత్యుమిత్ర. మూడు చుక్కలు నాలుగు మీద వేసుకుంటే 3 నిమిషాల్లో ప్రశాంతంగా చనిపోతారు. దీనివల్ల మీకు సుఖం, నాకు అవార్డు, మీ పార్టీ పెద్దలకి బుద్ధి వస్తుందండి.
1: ఆళ్లకు బుద్ధ, ఆళ్లకు బుద్ధ.
4: ఆళ్ళని బెదిరించడానికే సావు నాటకం ఆడా.
1: నేనే ఎర్రబస్సేకి వచ్చిన ఎర్రి పుష్పాన్ని కాదు, నా ఎక్స్ పార్టీ వాళ్ళతో చేతులు కలిపి
4: మీరు నన్ను చంపడానికి ప్లాన్ వేస్తున్నారు. చెప్పండి, నా పెళ్ళం మీకెంత డబ్బిచ్చింది చెప్పండి. లింగం చెప్పండి డాక్టర్.
0: నేను డబ్బులు తీసుకోవడం ఏమిటయ్యా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్.
1: వాటర్లను చంపే మందు కనిపెట్టడమే మీ పెద్ద నాన్సెన్స్. నా చెవిలో పువ్వెట్టకండి. రోజు ఎంతో మంది యాక్సిడెంట్లలో యుద్ధాల్లో చచ్చిపోతున్నారు. మీకు శాతనైతే శావుంటే ఆళ్ళని బతికించే మందు కనిపెట్టండి. విదేశాలకు కూడా ఎగుమతి చేసి నోబెల్ బహుమతి.
3: నోబెల్ బహుమతి
1: అదే నేను చెప్తుంది. దమ్ముంటే దాన్ని గెలవండి, శాత కాకపోతే మీరు కనిపెట్టిన మందు మీరే తాగండి. భారత్ మాతకు జై. వస్తా ఖబర్దార్.
0: లింగం ఏమిటయ్యా, ఈ అర్జున్ మాటలతో మటర చేసినంత భయపెట్టాడు.
5: డాక్టర్ గారు, ఒక ఆవిడ కాలువలో దూకి చచ్చిపోతుంటే నచ్చ చెప్పి తీసుకొచ్చా. వద్దమ్మా, కాలువలో నీళ్లు లేవు, దూకితే కాలు చెయ్యో విరిగిపోతుంది, అనాయాస మరణానికి మంచి మార్గాన్ని చూపిస్తానని నచ్చ చెప్పి తీసుకొచ్చా.
0: వెరీ గుడ్.
5: నా చావుకి ఎవరు బాధ్యులు కారు, పిల్లలు జాగ్రత్త అంటూ సెల్ఫీ వీడియో తీసుకుందండి.
0: ఓహో,
5: మనకి విట్టేసి పనికొస్తేనే సెల్ ఫోన్ కూడా తీసుకొచ్చా.
0: వెరీ గుడ్.
5: ఏది ఆవిడ? కన్సల్టింగ్ రూమ్ లో కూర్చోబెట్టా.
3: అమ్మా నిర్మలా, డాక్టర్ గారు పిలుస్తారు రామ్మా.
0: మీరేనా నిర్మల గారు? కూర్చోండి కూర్చోండి.
6: నేను కూర్చోడానికి రాలేదు, అర్జెంట్ గా చచ్చిపోవాలి.
0: అలాగే కొంచెం ఓపిక పట్టండి.
6: నా ఓపిక చచ్చిపోయింది. ఈ పాటికి నా మానాన్ని చచ్చేదాన్ని అనవసరంగా తీసుకొచ్చారు, నన్ను పోనివ్వండి.
0: పోదు గాని తొందరపడుకు. అసలు ఏమిటి నీ ప్రాబ్లం?
6: అన్ని ప్రాబ్లమ్సే, ప్రాబ్లమ్స్ వల్లే చచ్చిపోవాలనుకుంటున్నా.
0: చూడమ్మా, నా కూతురు లాంటి దాని ఏదైనా గృహహింస, భర్త చెడు అలవాట్లకి ఏమన్నా పాల్పడ్డా, అదనపు కట్నం సమస్య, ఇలా అనేక ప్రాబ్లమ్స్తో డిప్రెషన్లోకి లోనై సూసైడ్ చేసుకుంటున్నావా? చావడానికి కారణం ఏమిటో తెలిస్తే నీకు ఈజీ డెత్కు ఏ మందు ఇవ్వాలో నిర్ణయిస్తానమ్మా.
6: ఏంటి ప్రాబ్లంని బట్టి మందా? అర్జెంటుగా ఏ బాధ పడకుండా చచ్చిపోయే మందు కావాలి డాక్టర్.
0: అలా చెప్పు. చూడమ్మా నిర్మల, ఈ సీసాలో మందు మృత్యుమిత్ర, దీన్ని 3 చుక్కలు 4 మీద వేసుకుంటే కేవలం 10 నిమిషాల్లో అనాయాస మరణం అనమాట. తొందరపడబోకు, ఉండు, తొందరపడి తాగకూడదమ్మా, రియాక్షన్ తీవ్రంగా ఉంటుంది. ఇది ఇలా గ్లాసు నీళ్ళల్లో వేసిస్తా, కరిగే వరకు కొంచెం ఓపిక పట్టు.
5: అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావో చెబితే మాకే ప్రాబ్లమ్స్ ఉండవు.
6: నాకు సహనం చచ్చిపోయింది, ఓపిక నశించిపోయింది. నేను ఒక రూలింగ్ పార్టీ రాజకీయ నాయకుడి దగ్గర పిఏగా పనిచేస్తున్నాను. నా భర్త డాక్టర్ రాజశేఖరం సైకలాజికల్ పేషెంట్. అదో రకమైన పిచ్చిలేండి.
0: ఓ, పిచ్చి ముదిరినప్పుడు రక్కుతాడా, కొరుకుతాడా, లేకపోతే వేధిస్తాడా?
6: అబే, అలాంటి పిచ్చి కాదండి, పాపం మంచోడే. కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. నాకు ఇద్దరు పిల్లలు.

0: నేను కష్టపడి పిల్లల స్కూల్ ఫీజు కోసం దాచిన 100,000 రూపాయలు తీసుకెళ్లి చెత్త బ్రోకర్ చేతిలో పెట్టి ఓ పిచ్చి యూనివర్సిటీలో డాక్టరేట్ కొనుక్కొని విజిటింగ్ కార్డులు ప్రింట్ వేయించుకొని విర్రవీగడం మొదలు పెట్టాడు.
1: అదేం పెద్ద జబ్బేం కాదమ్మా.
0: మా బాసు ఉగాది పురస్కార కమిటీకి చైర్మన్. నా భర్త ఎలాగైనా అవార్డు తనకే వచ్చేలా చేయమని మానసికంగా నన్ను టార్చర్ పెట్టాడు. పిచ్చి పరాకాష్ఠకు చేరి నన్ను నీచాతి నీచమైన పనులు చేయమని కొట్టాడు. నీకు అవార్డుకి అర్హత లేదని ఎదురు తిరిగా ఇంట్లో సామానంతా బద్దలు కొట్టాడు. పిల్లల పుస్తకాలన్నీ చింపేశాడు. నేను చస్తే గాని నీకు బుద్ధి రాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. నేనిక ఈ మానసిక క్షోభ భరించలేను. అందుకే ఈ మందు నేను తాగేస్తా.
2: అందుబాటులో పెట్టారండి, మొత్తం తాగేసింది.
1: తాగనివ్వయా లింగం, నువ్వేం కంగారు పడకు. ఆమె మాటలు సెల్ఫోన్లో రికార్డ్ చేశా, ఆమె రియాక్షన్ స్టడీ చేసి నోట్ చేయి. ఇగో ఇంకా 10 నిమిషాలే.
2: డాక్టర్ గారు, నిర్మల మొహన్ లో రంగులు మారిపోతున్నాయండి, చెమటలు పడుతున్నాయి.
1: చెమటలు అందుకు కాదులే, ఫ్యాన్ వేయలేదు అనమాట. ఇగో లింగం, ఆ కిటికీ తలుపులది ప్రాణం బయటికి పోవటానికి అడ్డు ఉండకూడదు. చూడు లింగం, ఈవిడ సరిపోతే వాళ్ళ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాడంటావా?
2: ఎందుకు చేసుకోడండి, మీరు బ్రహ్మచారి గనక మీకు స్త్రీ విలువ తెలీదు.
1: ఆ లింగం, మరి వచ్చే సవతి తల్లి ఈవిడ పిల్లల్ని సరిగ్గా చూస్తుందంటావా?
2: ఎందుకు చూస్తుందండి, ఏ ముష్టాలకు అమ్మేస్తుంది. వాళ్ళు పిల్లల కళ్ళు కాళ్ళు తీసేసి అడుక్కోవటంలో వాళ్ళకి వారసులు తయారు చేస్తారు. డాక్టర్ గారు, నిర్మల మొహన్ లో నిర్మలత్వం పోయి నల్లగా అవుతుంది, నొచ్చేయమంటారా?
1: అక్కర్లేదేవయ్యా, అది ఆమె తాగిన మందు ప్రభావం కాదు. ఆవిడ ఏడుస్తున్నప్పుడు ఆ కాటుక కన్నీరు ఫలితం. తుడుచుకుంటే నలుపు పోతుందిలే. ఇక 8 నిమిషాలే లెఫ్ట్ అవర్. అమ్మా, ఆఖరి క్షణంలో భగవంతుడు తలుచుకో, వచ్చే జన్మలో కూడా మంచి మొగుడు వస్తాడు.
0: వచ్చే జన్మలో కూడా ఆడబతికేనా? నాకు మార్పు కావాలి డాక్టర్ గారు. లేదండి, నేను బతకాలి, బతికి తీరాలి. నా పిల్లలు బిచ్చగాళ్ళు అవ్వకూడదు, అనాథలు అవ్వకూడదు. డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటానండి, నన్ను బతికించండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్.
1: బతికే ముందుగా కనిపెట్టలేదమ్మా, వదులు వదులు, నన్ను వదులు తల్లి. లింగం పోనీ, ఓ పని చేయవయ్యా, ఆ పిల్లల్ని మన ల్యాబ్ లో క్లీనింగ్ కి పనికి పెట్టుకుందాం, పట్టురా.
2: అయ్యా, మా ఇంట్లో పని మనిషి రావట్లేదు, మా ఆవిడ నా చేత అంటు తోమిస్తోంది, బట్టలు ఉతికిస్తోంది. పోనీ, ఓ పిల్లని మా ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాను.
1: పెట్టుకో, ఇంకా ఇంకా టైం లేదయ్యా, ఇక 7 నిమిషాలే.
0: ఏమిటి, నా పిల్లల్ని పని మనుషుల్లా పెట్టుకుంటారా? అసలు పిల్లల్ని పని మనుషుల్లా పెట్టుకోవడానికి అసలు మీరెవర్రా? మిమ్మల్ని ఇదిగోండి, పసి పిల్లల్ని పని మనుషుల్లా పెట్టుకున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తా. డాక్టర్ గారు, నేను బతకాలి డాక్టర్, నేను బలంతకు బతకాలి, నా పిల్లల్ని కాపాడుకోవాలి.
1: నువ్వు బాధపడమ్మా, ఇంకా 6 నిమిషాలే,
0: నేను బతకాలి డాక్టర్.
2: ఆవిడ జీవితంలో అంతిమ ఘడియలు సమీపించాయి. డాక్టర్ గారు, శవం పాడవకుండా ఉండడానికి ఐస్ బాక్స్ ఆర్డర్ చేయమంటారా?
1: ఈవిడ ఏమైనా సెలబ్రిటీనా? బాడీని బాక్స్ లో పెట్టి పూలదండలు వేసి ఊరాగించడానికి ఎంతకైనా మంచిది ఉండు. అమ్మా, నీ ఆఖరి కోరిక ఏమిటి? దహనమా, కననమా,
3: మడ్డ? అవును, బ్రతకడానికి మందు కనిపెట్టలేని వాడివి నువ్వు, చావాల్సిందే. ఏది, నీ మందు నువ్వే తాగరా? తాగు, ఇదిగో నోరు తెరు, చావరా, నాతో పాటు నువ్వు చావు.
1: మందులే తగ్గేసానయ్యా లింగం, అయ్యో నువ్వు చచ్చిపోతున్నావు దశ లింగం, చచ్చిపోతున్నావు. అమ్మో లింగం, వచ్చే జన్మలో నోపులు పంపుతు, నోపులు పంపే.
2: అదేటమ్మా, డాక్టర్ గారు నిష్కారణంగా చంపేశారు. డాక్టర్ గారు, అయ్యో డాక్టర్ గారు.
4: డాక్టర్ గారు,
2: ఎవరు ఎవరయ్యా నువ్వు? ఐస్ బాక్స్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్వా?
4: నా పేరు డాక్టర్ రాజశేఖర్, మీరే రమ్మని ఫోన్ చేశారు కదా. నా భార్య నిర్మలను తీసుకెళ్ళడానికి వచ్చాను సార్.
0: ఏమండి, నన్ను క్షమించండి, ఏమండి, నేను చచ్చిపోతున్నానండి, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఏమండి, పిల్లలు దిక్కులేని వాళ్ళని చేయకండి.

0: ఏమండి, పిల్లలు అడిగితే అమ్మ చచ్చిపోయిందని చెప్పండి.
1: చూడమ్మా, నువ్వు నేను తాగట్లేదు, మనం తాగింది మా కుండలో నీళ్లే. అవునమ్మా, ఆ దేవుడిచ్చిన ఈ జన్మని ముగించడానికి మనమెవరం? జీవితం ఎంత విలువైనదో. మనం అర్ధాంతరంగా చచ్చిపోతే మన మీద ఆధారపడిన వాళ్ళు ఎలా బాధలు పడతారో నీకు తెలియజేయడానికే ఈ నాటకం ఆడాను.
0: అలాగా, నన్ను క్షమించండి డాక్టర్. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే అన్ని అనర్థాలేనని నాకు ఇప్పుడు తెలిసింది. ఎవండి ఎవండి, పిల్లలు అమ్మ కావాలని ఏడుస్తున్నారా?
2: నువ్వు లేక అందరం ఏడుస్తున్నాం నిర్మల. భర్తగా నా బాధ్యత తెలిసింది. ఇంటికి వెళ్దాం పద, ఉగాది పచ్చడి చేద్దూ గాని. థ్యాంక్ యూ డాక్టర్ గారు.
3: చూసారా, అందరు డాక్టర్లు మందులతో మనుషులను బతికిస్తే మా డాక్టర్ గారు మంచినీళ్ళతో మనిషిని బతికించారు. ఈయనకి పురస్కారం కావాల్సిందే.
4: మీరింతవరకు ఆగండి ఆలోచించండి నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ మల్లాది భాస్కర్, శ్రీ ఎం ప్రకాశ్రావు, శ్రీ పోలా ప్రకట జనార్దన్ రావు, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి శ్రీదేవి, శ్రీజంగ అనిల్ కుమార్. రచన శ్రీ పోలా ప్రకట జనార్దన్ రావు. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగ అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: విన్న పాట సింధూరం చిత్రంలోనిది.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు. May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
4: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी. पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
4: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
4: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
5: विभिन्न मनस्तत्वालु, भिन्न संस्कृतुलु, पलु भाषलु, पलु प्रांतालु,

ఆకాశవాణి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి డాక్టర్ గౌరీ రామ్మోహన్ గారిచే గానం వింటారు. వాద్య సహకారం అందించిన వారు వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. వినండి రాగం తానం పల్లవి, నాటకరంజ రాగం తానం, చంద్రశేఖర గిరిజారమణ మహాదేవ దేవాయ నమస్తే, భుజంగ భూషణ అనే పంచనడ పల్లవి, ఖండజాతి త్రిపుట తాళం, లఘులు చతురస్ర తిస్ర మిశ్ర ఖండ సంకీర్ణ నడలు, ధృతాలు చతురస్ర నడ పల్లవి ఎత్తుగడ సమం నుండి.

అనంతం.

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి డాక్టర్ గౌరీ రామ్మోహన్ గారిచే గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధురై గీతాలు ముందుగా విందాం ఆడబ్రతుకు చిత్రం నుంచి.

తర్వాతి పాట ఇల్లాలు చిత్రంలో పిబి శ్రీనివాస్ పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం విందాం. సంగీతం కెవి మహదేవన్.

0: చూస్తున్నాడు. ఇంతవరకు మీరు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. హిందీలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే అరుణ్ కుమార్. భారత్ ఔర్ వియత్నాం నే ఆజ్ డిజిటల్ ప్రౌద్యోగికీ, దుర్లభ మృదా తత్వ, చికిత్సా ఉత్పాద వినియమన్, సార్వజనిక క్షేత్ర లేఖా పరీక్ష, డిజిటల్ భుక్తాన ప్రణాళీ ఔర్ సంస్కృతి తథా పర్యటన కే క్షేత్ర మే కై సమ్జౌతే కియే. नई दिल्ली में प्रधानमंत्री नरेंद्र मोदी और वियतनाम के राष्ट्रपति तो लाम के बीच हुई वार्ता के बाद ये समझौते हुए. श्री मोदी ने कहा कि हमने द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर व्यापक चर्चा की.
2: आज हम अपने संबंधों को एनहेंस कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जा रहे हैं. अब हम अपनी साझेदारी को और ऊंचे लक्ष्यों की ओर

రమేష్ సుంగజారి. 8:30 రేపు ఉదయం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత అండ్ హరిప్రియ వీరి గాత్రయుగలం వింటారు. 9:03 ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం గానం పుట్టిన వేళ. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో బిఎస్వి సాయి కుమార్ గారి గాత్ర సంగీతం వింటారు. 11:30 సుగం సంగీత్ పండిత్ జస్రాజ్ గారి 40 నిమిషాలకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకంలో సాహిత్యంతో దోస్తి బుక్ రివ్యూ ప్రోగ్రాం బై ఉమెన్ రచన శ్రీమతి వేణుమాధవి. ప్రేమ్చంద్ గారు రచించిన మానస్ సరోవర కథల సంపుటి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారాల్లో జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి బండారిగడ్డ కథ ఒగ్గు కథ వినిపిస్తారు. 3వ భాగం శ్రీ సాయిళ్ళ తిరుపతి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వేసవిలో నేల సంరక్షణ ఖరీఫ్ పంటకు సన్నద్ధం. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్ నగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 7:45 వికసిత్ భారత్. 8:03 కరెంట్ అఫైర్స్. కేంద్ర ప్రభుత్వ విధానాలు అభివృద్ధికి సోపానాలు అనే అంశంపై బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంటు బోర్డు సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారితో ప్రత్యేక సంభాషణ వింటారు. సంభాషించిన వారు గోపగోని సప్తగిరి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. ఇక 9:15 స్పాట్లైట్, 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్స్, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:14 దాటి 6 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.